0: మంచి నడతలు ఉండుటే మానవుండు. మంచి నడతలు ఉండుటే మానవుండు.
1: ప్యూరిటీ ఆఫ్ ఫీలింగ్ ఈజ్ వాట్ ఎడ్యుకేషన్ ఈజ్. గుడ్ క్వాలిటీస్ కాన్స్టిట్యూట్ ట్రూ ఎడ్యుకేషన్. Natural feeling of goodness should spontaneously spring and manifest itself in good qualities. Good conduct and behavior alone constitute a true man.

ಗಾಳಿ ಅನಗದ್ರುಕಿನೆಯಂತ ಮನಸ್ಸು ಮಂಚಿದವನು ಮರ್ಮ ಬಿಡಿಸಿ ಮನಸ್ಸು

0: If it is sheltered from breeze, then it will be steady and unwavering. If only one can control and subdue one's desire, the mind will be freed from the screen which it is covered and it will become good.
1: Vidyarthulara,
0: dear students,
1: విశాలమైన సముద్రమునందు అసంఖ్యాకములైనటువంటి అలలు విజజలుతూ ఉంటాయి.
0: There will be unlimited number of waves emanating from the vast ocean.
1: ఒక్కొక్క తరంగము ఒక్కొక్క రూపనామమును కూడి వివిధ భేదములచే భిన్న భిన్న రూపములచే కనిపించుతూ ఉంటాయి.
0: The waves will be appearing by different names in different forms.
1: కాని ఇవి అన్నీ కూడాను సముద్రమునకు భిన్నమైనవి కాదు.
0: But basically they are not different from the ocean.
1: అటులనే జగత్తునందు గల అసంఖ్యాకములైనటువంటి జీవరాశులు వివిధ రూపనామములచే జీవించుతూ ఉండినప్పటికీ ఇవి అన్నీ కూడాను కేవలము ఒక అఖండ సచ్చిదానంద సాగరం నందు కల ఒక బిందువులే.
0: సిమిలర్లీ ది ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ మే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ బేసికలీ దే ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఓషన్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్ సచ్చిదానంద బ్రహ్మ.
1: కనుక సమస్త మానవులు కూడాను సమస్త జీవులు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్ర స్వరూపములే.
0: All the human beings and living beings are therefore essentially the very form of divinity.
1: Aptavat sarvabhutani. Idi Bharatiya Shastramula yokka pradhanamainatundi yokka bodhana.
0: The most important teaching of the scriptures of Bharat is that God dwells in every being.
1: Samasta jeevulu yendu kudanu itti divyamainatundi yokka tattamu ఆత్మస్వరూపమై ఉన్నదనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి భారతీయ పవిత్ర శాస్త్రములు.
0: ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ హావ్ ఎక్స్పౌండెడ్ దట్ ది డివినిటీ డ్వెల్స్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద ఫారం ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఈ దివ్యత్వమును అనేక రూపములుగా దర్శించినప్పటికీ ఇందులో ఉండేటువంటి ఏకత్వము ఆత్మతత్వం అనేటువంటిది చక్కగా వివరించబడుతుంది.
0: దేర్ఫోర్ ఇట్ బికమ్స్ క్లియర్ దట్ ఆల్దో you may find different external forms, but the indwelling Atma is a unifying factor and it is

0: మట్టి ఒక్కటే అయినప్పటికీ కుండలు అనేకంగా రూపొందుతాయి.
1: ది మట్ ఈజ్ వన్ బట్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్.
0: సువర్ణం ఒక్కటే అయినప్పటికీ అనేక రూపనామాలు ధరించిన నగలుగా తయారవుతాయి.
1: గోల్డ్ ఈజ్ వన్, జ్యువెలరీ మే బి డిఫరెంట్.
0: గోవులు వేరువేరుగా ఉండినప్పటికీ క్షీరం యొక్క రంగు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: కౌస్ మే బి డిఫరెంట్ బట్ ది కలర్ ఆఫ్ మిల్క్ ఈజ్ సేమ్.
0: దైవం కూడాను ఒక్కడే అయినప్పటికీ అనేక రూపనామములతో ప్రచితమవుతుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్ బట్ హీ మేనిఫెస్ట్ హింసెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లివింగ్ బీయింగ్స్.

0: It may be possible to describe that this is not and this is not. But who can describe in positive terms what Brahman constitutes? Brahman is eternal truth and Brahma. And this is the principle of God. Please try to understand.
1: Vidyarthulara.
0: Dear students,
1: mana indriyamulu atma kaneram.
0: Our senses cannot be atma.
1: Indriyamulu sparshinchavachunu, gocharinchavachunu.
0: Through senses you may experience the feeling and seeing.
1: Anantayamainatvanti yokka atma tattvamunaku indriyamulaku ye matramu pottu kudaradu.
0: There cannot be any relationship between atma which is infinite and senses which are limited.
1: Atma indriyamulaku annintikini verugane untundi.
0: Atma is different from the sense organs.
1: Nenu chettunu choochitini.
0: I have seen a tree.
1: Naaku ee yokka indriyamulaku itti sambandhamu ledu.
0: I have no relationship whatsoever.
1: Nenu chettunu choochitini. Choopu kevalamu atma sambandhamainatundi.
0: The vision, the capacity to see is the power of atma.
1: Kevalam charma chachuvu matrame idi oka indriyanga roopanduthundi.
0: The external eye is only an instrument.
1: Ee kantiki ranguku madhyalo undinatundi divya tattvame ee oka atma tattvam.
0: This atma tattva comes between this particular physical eye and the color which you perceive.
1: ఈ కర్ణము ఈ శబ్దములకు మధ్య నుండినటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వం.
0: ఇట్ ఈస్ ది డివినిటీ విచ్ లింక్స్ యువర్ ఇయర్ అండ్ ద సౌండ్.
1: కన్ను ఉండి కూడాను రంగును చూడలేకపోవచ్చును.
0: వన్ మే హ్యావ్ ఎన్ ఐ బట్ మే నాట్ బి ఏబుల్ టు సీ.
1: నిజముగా ఇంద్రియమే సత్యమై ఉండినా కన్ను ఈ రంగును ఎందుకు చూడకూడదు?
0: ఇఫ్ ఓన్లీ ది సెన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ది ట్రూత్ ఇట్ కుడ్ హావ్ సీన్ ది కలర్స్ యాజ్ వెల్.
1: కాదు, కంటికి రంగుకు మధ్య లోపల ఒక దివ్యత్వమైనటువంటిది అరూపమైనటువంటి ఒక ప్రకాశతో ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ డివైన్ పవర్ విచ్ లింక్స్ దిస్ ఐ అండ్ ద కలర్ అండ్ మేక్స్ ఇట్ మీనింగ్ ఫుల్.
1: కన్నుకు కేవలం చూచేటువంటి ఒక శక్తి మాత్రమే ఒకటి ఉన్నది.
0: ఐ హాస్ గాట్ ఓన్లీ ది పవర్ ఆఫ్ సీయింగ్.
1: చెవుకు వినేటువంటి శక్తి మాత్రమే ఒకటి ఉన్నది.
0: ద ఇయర్ హాస్ గాట్ ది పవర్ ఆఫ్ హియరింగ్.
1: నాలుకకు ఒక రుచి మాత్రమే చూడగలదు.
0: టంగ్ కెన్ ఓన్లీ టేస్ట్.
1: కానీ ఈ ఇంద్రియములు ఒక్కొక్క దానిని ఒక్కొక్కటి మాత్రమే చేయగలదు, కానీ సర్వమును ఒక ఇంద్రియములకు చేయించలేవు.
0: ఆల్ దీస్ సెన్స్ ఆర్గన్స్ కెన్ పర్ఫార్మ్ వన్ ఫంక్షన్ ఈచ్ బట్ దే కెనాట్ పర్ఫార్మ్ ఆల్ ది ఫంక్షన్స్ టుగెదర్.
1: కన్ను చూడగలదే కానీ వినగలదా?
0: ఐ కెన్ ఓన్లీ సీ బట్ కెన్ ఇట్ హియర్?
1: చెవు వినగలదే కానీ చూడగలదా?
0: ఇయర్ కెన్ హియర్ బట్ కెన్ ఇట్ సీ?
1: లేదు.
0: నో.
1: కనుక ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క శక్తిని మాత్రమే చేకూర్చబడింది.
0: ఈచ్ సెన్స్ హాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్.
1: సమస్త శక్తులతో కూడినటువంటి యొక్క దివ్యత్వం ఆత్మ ఒక్కటి మాత్రమే.
0: బట్ ఇట్ ఇస్ ది డివినిటీ విచ్ హాస్ గాట్ ఆల్ ద పవర్స్ అట్ ఇట్స్ కమాండ్.
1: అనేక పాత్రల యందు,
0: ఇన్ ది నంబర్ ఆఫ్ వెసల్స్,
1: అనేక విధములైనటువంటి యొక్క బింబములు మనకు కనిపించవచ్చును.
0: యూ మే బి ఏబుల్ టు ఒబ్టెయిన్ డిఫరెంట్ రిఫ్లెక్షన్స్.
1: దీనిని ఘటాకాశం, పటాకాశం, మఠాకాశం అంటారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఘటాకాశ, పటాకాశ అండ్ మఠాకాశ.
1: ఈ ఘటమునందు ఆకాశము కనిపిస్తూ ఉంటుండాలి నీళ్లలో.
0: యు ఆర్ బీన్ ఏబుల్ టు గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ స్కై ఇన్ దిస్.
1: ఎంతవరకు ఈ ఆకాశం కనిపిస్తుంది ఈ ఘటమునందు?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ సీ ది ఇమేజ్ ఇన్ దిస్?
1: ఘటము ఉపాధిగా ఉండినంత వరకు మాత్రమే ఈ ఆకాశం ఘటంలో కనిపిస్తుంది.
0: సో లాంగ్ యాజ్ దెర్ ఈస్ దట్ కంటైనర్ ఇంటాక్ట్ యూ బి ఏబుల్ టు గెట్.
1: ఈ ఘటము శిథిలమైనప్పుడు ఆకాశం కనిపించదు.
0: ఇఫ్ ది కంటైనర్ ఇస్ డిమాలిష్డ్ యూ కెనాట్
1: సీ. ఈ ఆకాశం ఎక్కడ పోయింది?
0: వేర్ హాస్ దిస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్కై గాన్?
1: స్వస్వరూపంలోనే ఉంటుండాలి.
0: ది స్కై ఈస్ దేర్ యాజ్ ఇట్ ఈస్.
1: ఆకాశం ఈ ఘటంలో రాలేదు, ఘటం పగిలిపోతానే పోలేదు.
0: ద స్కై హాస్ నాట్ కమ్ ఇన్ టు దిస్ స్పాట్ నార్ ది స్కై డిసపియర్.
1: ఈ ఘటంలో జలం ఉండినంత వరకు అది కనిపించుతూ వచ్చింది.
0: యాజ్ లాంగ్ యాజ్ దెర్ వాస్ వాటర్ ఇన్ ది స్పాట్ ది రిఫ్లెక్షన్.
1: ఘటం శిథిలము కాగానే జలం మాయమైపోయింది, కారిపోయింది, దాని లోపల ఆకాశం కనిపించలేదు.
0: వన్ ది పార్ట్ వాజ్ డిమాలిష్డ్ ది స్కై డిసపియర్ ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు.
1: అదే విధంగానే దేహం ఒక ఘటము.
0: సిమిలర్లీ అవర్ బాడీ మే బి కంపేర్ టు
1: ఈ దేహం అనే ఘటం లోపల మనస్సు అనేటువంటి జలము.
0: దేర్ ఈస్ ది వాటర్ ఆఫ్ ద మైండ్ ఇన్ దిస్ పార్ట్.
1: ఇందులోనే ఆత్మతత్వం అనేటువంటిది ఆకాశం ప్రతిబింబిస్తూ ఉండాలి.
0: ఇన్ దిస్ దేర్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: అయితే ఈ ఘటం ఉండినంత వరకు ఇందులో కనిపిస్తుంటుండాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ దిస్ బాడీ ఇస్ దేర్ యు కెన్ గెట్ దట్ రిఫ్లెక్షన్.
1: ఈ ఘటం శిథిలమైన తర్వాత కూడా ఉన్నది కానీ కనిపించదు.
0: ఇఫ్ ద బాడీ డిసపియర్స్ యు విల్ నాట్ బి ఏబుల్ టు సీ.
1: కనిపించకపోయినంత మాత్రం లేదని వాదించరాదు.
0: బట్ జస్ట్ బికాస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యు కెనాట్ డినై ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: కనుకనే ఆత్మత సర్వభూత అని అన్నింటి ఎందు కూడాను అంతటా అన్ని కాలముల యందు ఉన్నది అది ఒక్కటే సత్యం.
0: దేర్ ఇస్ ఓన్లీ దిస్ ఆత్మ విచ్ ఈస్ ఫౌండ్ ఆల్వేస్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఆల్ ఎంటిటీస్. దిస్ ఈస్ ది ట్రూత్.
1: అట్టి ఆకాశం అనేటువంటిది పటాకాశం అన్నారు. ఒక పటమునందు పెయింట్ లోపల ఒక ఆకాశాన్ని నిరూపిస్తారు.
0: దిస్ స్కై మే బి షోన్ ఇన్ ఎ పిక్చర్ డ్రాన్ యాజ్ ఎ స్కై.
1: కానీ ఆ యొక్క పిక్చర్ ను మనం చించి వేసినప్పుడు ఆకాశం పోవటం లేదు.
0: వెన్ యు టేర్ దట్ పిక్చర్ ఇన్ టు పీసెస్ ద స్కై ది ఒరిజినల్ స్కై రిమైన్స్ దేర్ యాజ్ ఇట్ ఈస్.
1: అందులో కనిపించింది మాత్రమే కానీ
0: యూ హ్యావ్ ఓన్లీ బీన్ ఏబుల్ టు సీ దట్.
1: నువ్వు పటం చించి వేసిన తర్వాత పేపర్ చించి వేసావు కానీ ఆకాశాన్ని చించి వేయలేదు.
0: యూ హ్యావ్ ఓన్లీ టోర్న్ ద పేపర్ బట్ నాట్ టోర్న్ ద స్కై.
1: అదే విధంగానే ఘటాకాశం మఠాకాశం పటాకాశం అని వేదాంతం నందు మూడు ఆకాశ తత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: Similarly, it has been expounded in Vedantic parlance, the sky as reflected in
1: part. Atma akhandamainatundi.
0: Atma is infinite.
1: Deenike satyam, shivam, sundaram ani perlu pettaru.
0: There are three names given to this: satyam, shivam, sundaram.
1: Vyavaharika roopanga padamulu veru veruga kanipistu unnavu kani swaswaroopatah moodu kudanu okkate.
0: There are three words as if three different meanings. But basically, they mean one and the same.
1: Shivam leka satyam led.
0: Without auspiciousness, there is no truth.
1: Satyam leka sundaram led.
0: Without truth, there is no beauty.
1: Sundaram prakashimpa chestundi.
0: Beauty is resplendent.
1: Satyam swasarupani darshimpa chestundi.
0: Truth makes any person know what is real nature.
1: Tadwara padarthamulu prakatimpa chestadi Shivam.
0: The auspiciousness makes everything shine.
1: మూడింటి యొక్క ఏకత్వము ఒక దివ్యత్వమైన ఆత్మతత్వమే.
0: The unity of all these three things is divinity.
1: అనేక పర్యాయాలు చెప్పాను.
0: Number of times I have told you.
1: ఇది ఒక వస్త్రము.
0: Here is a cloth.
1: ఈ వస్త్రమునకు ఆధారం ఏమిటి? దారము.
0: What is the basis for this cloth?
1: ఈ దారమునకు ఆధారం ఏమిటి? ప్రత్తి.
0: The basis for this thread is cotton.
1: ప్రత్తి దారంగా తయారైంది.
0: Cotton has become thread.
1: దారమే వస్త్రంగా తయారైంది.
0: Thread has become the cloth.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
0: The unity of all these three things can be seen here.
1: అదే రీతిగా సత్యమనేటువంటిది,
0: similarly truth,
1: శివం అనేటువంటి రూపమును ధరించి,
0: it has taken the form of శివం.
1: ఈ శివతత్వము లోపల సుందర రూపాన్ని ధరిస్తుండాలి.
0: ఇన్సైడ్ దాట్ ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ సుందరం, బ్యూటీ.
1: కనుకనే సత్యం, శివం, సుందరం అనగా మూడు వేరు పర్యాయ పదములే కాని పదార్థతత్వం ఒక్కటే.
0: ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ మే మీన్ ఓన్లీ వన్ అండ్ ది సేమ్. బట్
1: అదే విధంగా ప్రేమ, సౌందర్యము, మాధుర్యము, శోభ. ప్రేమ,
0: లవ్,
1: సౌందర్యము,
0: బ్యూటీ,
1: మాధుర్యము,
0: స్వీట్నెస్,
1: శోభ,
0: స్ప్లెండర్,
1: ఈ నాలుగు పదములు ఎందు మాత్రం భేదం కనిపిస్తుండాలి. కానీ నాలుగు ఒక్క పదార్థం యొక్క పర్యాయ పదములే.
0: ఆల్ దీస్ ఆర్ రిప్రజెంటింగ్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ బట్ దే లుక్ యాస్ దో దే ఆర్ డిఫరెంట్ వరల్డ్స్.
1: హృదయం కరిగినప్పుడు ప్రేమగా ప్రవహిస్తుంది.
0: వెన్ హార్ట్ మెల్ట్స్ ఇట్ ఫ్లోస్ యాజ్ లవ్.
1: ప్రేమ ముదిరినప్పుడు సౌందర్యం ఏర్పడుతుంది.
0: వెన్ లవ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ బ్యూటీ.
1: ఈ సౌందర్యం రుచి మాధుర్యములో మత్తైపోయినప్పుడు అదే మధురంగా మారిపోతుంది.
0: వెన్ దిస్ బ్యూటీ రైపన్స్ ఫర్దర్ ఇట్ బికమ్స్,
1: అనగా దీని యొక్క రుచితత్వాన్ని అనుభవించిన తర్వాత అదే మాధుర్యంగా మారిపోతుంది.
0: వెన్ యూ రియలీ ఎంజాయ్ దిస్ లవ్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం ఇట్ బికమ్స్ స్వీట్.
1: ఈ మాధుర్యమైనటువంటి స్థితి ఎందే సర్వమును శోభాయమానంగా వర్ధిల్లుతుంది.
0: వెన్ యూ ఆర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ దిస్ స్వీట్నెస్ యూ షైన్ విత్ స్ప్లెండర్.
1: మొదలు పుష్పము.
0: ఇన్ ది ఫస్ట్ స్టేజ్
1: ఈ పుష్పంలో క్రమక్రమేణ రేఖలు రాలిపోయినప్పుడు ఒక పిండి మాదిరి తయారవుతుంది.
0: When these petals drop off, then there will be only a small bud left.
1: ఈ పిండిని మనం కాపాడుతూ పోయేటప్పటికి ఇది ఒక కాయగా రూపొందుతుంది.
0: If you can take care of this bud for a little while, it becomes a fruit.
1: ఈ కాయ కొంతకాలమైన తర్వాత అదే పరిపక్వం పండు అవుతుంది.
0: This unripe fruit will become ripe fruit for a period of time.
1: పుష్పము, పిండి, కాయ, ఈ యొక్క ఫలము నాలుగు ఒక్కటే.
0: Flower, bud, unripe fruit and ripe fruit, they are one and the same.
1: అయితే ఈ కాయలో ఉండేటువంటి మాధుర్యములకు ఫలములో ఉండేటువంటి మాధుర్యములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది స్వీట్నెస్ ఇన్ ది అన్రైప్ ఫ్రూట్ అండ్ ద రైప్ ఫ్రూట్.
1: కాయలో వగరగా ఉండవచ్చు.
0: ఇట్ మే బి లిటిల్ బిటర్ వెన్ ఇట్ ఇస్
1: పరిపక్వ స్థితికి వచ్చే పూర్వము కొంచెం పులుపుగా ఉండవచ్చు.
0: బిఫోర్ ఇట్ ఇస్ ఫుల్లీ రైపన్ ఇట్ మే బి ఏ లిటిల్
1: పండుగ రూపొందిన తర్వాత మాధుర్యంగా మారుతుంది.
0: బట్ వన్స్ ఇట్ ఇస్ ఫుల్లీ రైపన్ ఇట్ ఇస్.
1: అయితే ఈ మాధుర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
0: ఫ్రమ్ వేర్ డిడ్ ది స్వీట్నెస్ కమ్?
1: వగర్ నుంచినే వచ్చింది మాధుర్యం.
0: ఫ్రమ్ దిస్ బిట్టర్నెస్ ఇట్సెల్ఫ్ ది స్వీట్నెస్.
1: అదే విధంగానే మన ప్రేమతత్వాన్ని
0: సిమిలర్లీ అవర్ లవ్
1: హృదయమును కరిగించే రీతిగా మార్చుకున్నప్పుడు
0: ఇఫ్ యూ కెన్ టర్న్ అవర్ లవ్ సో హాస్ టు మెల్ట్ అవర్ హార్ట్
1: మనకు సౌందర్యంగా రూపొందుతుంది
0: ఇట్ బికమ్స్ బ్యూటీ ఇట్ సెల్ఫ్
1: ఈ సౌందర్య తత్వాన్ని
0: దిస్ బ్యూటీ ఆస్పెక్ట్
1: రుచి చూచినప్పుడు ఇదే మాధుర్యంగా రూపొందుతుంది
0: వెన్ యూ టేస్ట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్యూటీ ఇట్ బికమ్స్
1: ఈ మాధుర్య తత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం
0: దిస్ స్వీట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ
1: కనుక ఇది నిరంతరం కూడా మాధుర్యమే
0: దిస్ ఈస్ ఎటర్నలీ స్వీట్
1: నయనం మధురం
0: ది ఐస్ ఆర్ స్వీట్
1: వచనం మధురం
0: వర్డ్స్ ఆర్ స్వీట్
1: సర్వం మధురం
0: ఎవ్రీథింగ్ ఈస్
1: మధురాధిపతే మధురం మధురం
0: ద లార్డ్ ఆఫ్ మధురా
1: అంతా మధురమే
0: ఎవ్రీథింగ్ ఈస్ స్వీట్
1: ఈ మధురం చేతనే జగత్తంతా శోభాయమానంగా రాణిస్తుందాలి
0: ద ఎంటైర్ వరల్డ్ షైన్స్ స్ప్లెండర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద స్వీట్నెస్
1: కనుకనే మన యొక్క సౌందర్యమని కాని ఆనందమని కాని మాధుర్యమని కాని బయట ప్రపంచం నందు గల పదార్థమునందు మనకు కానరాదు
0: Therefore, you cannot get any of these qualities like beauty, love, sweetness and splendor in the external objects of the world.
1: ఇది అన్ని కూడా మన యందే ఉంటున్నాయి.
0: All these are found within ourselves.
1: మన యొక్క మనస్సు యొక్క తత్వమును దైవం వైపు మరల్చినప్పుడే ఈ అన్ని రూపములను ధరిస్తుంది.
0: If you turn your mind towards God, it takes the form of all these things.
1: అంతేకాని మనసు మార్పు కలుగక ప్రాకృతమైనటువంటి యొక్క ఇవి ఎన్ని మారినప్పటికీ ఇది ప్రయోజనం లేదు
0: ఇఫ్ యువర్ మైండ్ డస్ నాట్ చేంజ్ ఆల్ అదర్ చేంజెస్ డూ నాట్ రియలీ మ్యాటర్ ఎనీథింగ్ అట్ ఆల్
1: వ్యక్తి పరిణామమే విశ్వ పరిణామం
0: చేంజ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద చేంజ్ ఆఫ్ ద వరల్డ్
1: మనిషి మారక విశ్వం మారదు
0: వితౌట్ ట్రాన్స్ఫార్మింగ్ మ్యాన్ యూ కెనాట్ ట్రాన్స్ఫార్మ్
1: విశ్వం అనగా మనకు కనిపించేటువంటి భూమి మాత్రమే కాదు
0: వరల్డ్ డజంట్ మీన్ ద అర్త్ దట్ యు సీ
1: మనతో సంభాషించేటువంటి సమాజమే మన యొక్క విశ్వము
0: ఇట్ ఈస్ ది సొసైటీ విచ్ కన్వర్సెస్
1: మన కంటికి కనిపించేటువంటి సమాజమే మన యొక్క విశ్వము
0: ద సొసైటీ విచ్ ఈస్ సీన్ బై అవర్ ఐ దట్ ఈస్
1: కనుక సమాజం అనగా కేవలము చైతన్యవంతమైనది కానీ జడమయమైనది కాదు
0: సొసైటీ ఈస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ నాట్ ఇనర్ట్
1: కనుకనే ఈ సమాజ తత్వమునందు మనిషి యొక్క మనస్సు మారినప్పుడే సమాజం కూడాను మారుతుంది
0: ఓన్లీ వెన్ ది మ్యాన్స్ మైండ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్ విత్ రిఫరెన్స్ టు సొసైటీ
1: ఈనాడు లౌకిక పరిణామము
0: టుడే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది వరల్డ్
1: ఆర్థిక పరిణామము
0: ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది
1: విజ్ఞాన పరిణామము
0: సైంటిఫిక్ చేంజెస్
1: రాజకీయ పరిణామం
0: పొలిటికల్ చేంజెస్
1: ఇవన్నీ జరుగుతున్నది కానీ మానసిక పరిణామం జరగటం లేదు
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ అబౌట్
1: బట్ ఈ మానసిక పరిణామం జరగాలంటే ఆధ్యాత్మిక పరిణామం అత్యవసరం
0: ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది మైండ్ ది స్పిరిచువాలిటీ ఈస్ వెరీ ఎసెన్షియల్
1: కనుక ఆధ్యాత్మిక పరిణామం నుండి మానసిక పరిణామం ఇమిడి ఉంటుండాలి
0: ఓన్లీ త్రూ ట్రాన్స్ఫర్మేషన్ ది స్పిరిచువల్ అవుట్లుక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ ఇస్ పాసిబుల్ ది ఆర్ స్టూడెంట్
1: ఈ ఆధ్యాత్మిక పరిణామం అత్యవసరమైనటువంటిది
0: స్పిరిచువల్ చేంజ్ ఈజ్ ఎసెన్షియల్
1: ఒక చిన్న ఉదాహరణ
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్
1: కర్షకులు కాని కార్మికులు కాని
0: ఇట్ మే బి ఎ ఫార్మర్ ఆర్ ఎ వర్కర్
1: వ్యాపారులు కాని
0: బిజినెస్
1: రాజకీయవేత్తలు కాని అధికారులు కాని
0: అథారిటీస్
1: వీరందరూ కూడా కలిసి మెలసి ప్రకృతి యొక్క శాంతిని కోరినప్పుడు ప్రకృతిలో ఒక విధమైనటువంటి యొక్క సుఖము భద్రత ఏర్పడుతుంది
0: వెన్ ఆల్ దీస్ పీపుల్ కమ్ టుగెదర్ అండ్ ప్రే ఫార్ ద పీస్ ఇన్ నేచర్ ఇట్ సెల్ఫ్
1: దేవాలయ కాలం నుండి కూడాను వీరందరి సంయుక్తమైనటువంటి యొక్క స్వరూపము చేతనే దేశమునందు సుభిక్షత ఏర్పడుతూ వచ్చింది
0: Right from the ancient days, on account of the proper approach towards nature, there was happiness and prosperity.
1: Meer andarikante kudanu maharshulu yokka utsaha protsahamulu kudanu loka kalyanamunaku entayo shobhana kaliginchindi.
0: For the welfare of the world in the ancient days, the efforts and prayers of maharshis went a long way in addition to the cooperation of the others.
1: Vaari yokka aadhyatmika shakti samarthyamula chetane సకాలంలో వర్షములకు పుచ్చడం
0: బై ది స్పిరిచువల్ పవర్
1: ఆహార పదార్థములు అభివృద్ధి కావటము
0: ప్రాపర్ రెయిన్ ఇన్ ప్రాపర్ టైం
1: లోకములో సుభిక్షం అనేటువంటిది తాండవ మాటం
0: ఫుడ్ ప్రొడక్షన్ ప్రాస్పరిటీ
1: ఎట్టి కొరతలు లేకుండా తిండి తీర్థాదులు కొరత లేకుండా జీవించడం జరుగుతూ వచ్చింది
0: దెర్ వాజ్ నాట్ డర్త్ ఆఫ్ ఫుడ్ ఆర్ వాటర్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ లివింగ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్
1: ఆనాడు ఎట్టి ప్రాజెక్ట్స్ లేవు
0: దెర్ వర్ నో
1: ఎట్టి డ్యాములు కట్టలేదు
0: నో డ్యామ్
1: ఎట్టి కెనాల్స్ కూడా స్థాపించలేదు
0: నో కెనాల్స్
1: కానీ వాటితో వారికి అవసరమే లేకపోయింది
0: దేర్ వాజ్ నో నీడ్ ఐదర్ ఫర్ దెమ్
1: కారణమేమనగా వారి సద్భావములు పవిత్రమైన నడతలు తద్వారా సకాలంలో వర్షములు కురుస్తూ వచ్చాయి
0: గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ కాండక్ట్ ఆన్ దర్ పార్ట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ టైమ్లీ రెయిన్
1: దేశం యొక్క సౌభాగ్యం కానీ
0: ది ప్రాస్పరిటీ ఆఫ్ ది నేషన్
1: ప్రకృతి యొక్క అదృష్టము కానీ
0: ద ఫార్చ్యూన్ షవర్డ్ బై ది నేచర్
1: యువతి యువకుల యొక్క నడతల పైన ఆధారపడి ఉంటుండాలి.
0: దే డిపెండ్ అపాన్ ది కాండక్ట్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్.
1: కనుకనే మంచి నడతలు కలిగి ఉండినప్పుడే
0: when there is good conduct
1: manchi jeevithanni anubhavinchadaniki veel avutundi.
0: They would enjoy a good and happy life.
1: Kanukane aarati yokka yuvati yuvakulu ee pavitramainatundi yokka nadatala chetane prakrutini sobhayamananga teechididdaru.
0: They were able to make the entire nature resplendently shine by the conduct, proper conduct of man and woman in those days.
1: Inaadu inni projects anta kodunu abhiruddhi parustunnaru.
0: Today
1: inni damulu kadutunnaru, inni kenals anta chestunnaru, కోట్ల కొలది ధరలు ఖర్చు పెడుతున్నారు. కానీ మనకేమైనా కూడా ఈ అన్నపారాదులకి ఏమైనా అధికమైందా తక్కువైందా? ఏమి లేదు. ఈ అన్నపారాదుల లోపల పీడింపబడుతున్నారు ప్రజలు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ ఇన్యూమరబుల్ డ్యామ్స్ కెనాల్స్ అండ్ సచ్ అదర్ కన్స్ట్రక్షన్స్ దేర్ ఇస్ ఎ డెప్త్ ఆఫ్ ఫుడ్ టుడే కంపేర్డ్ టు ది ఏన్షియంట్ డేస్. డూ హ్యావ్
1: అన్నపారాదులు లేక ప్రజలు అనేక విధములైనటువంటి బదలకు గురి అవుతున్నారు.
0: ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ people are suffering
1: కారణం ఏంటి?
0: ఫుడ్ అండ్ వాటర్. వాట్ ఇస్
1: ది విధమైన అనుకూలం చేసినప్పటికీ ప్రజల్లో ఈ సుఖశాంతులు లేకపోవడానికి కారణం ఏంటి?
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ వై ఆర్ పీపుల్ సఫరింగ్ లైక్ దిస్? వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
1: సరి అయిన నడతలు లేకపోవటమే,
0: వాంట్ ఆఫ్ ప్రాపర్ కాండక్ట్
1: నీతి నిజాయితీలు కోల్పోవటమే,
0: గివింగ్ అప్ మొరాలిటీ
1: మానవతా విలువలు మరుగుపడిపోవటమే,
0: గివింగ్ అప్ హ్యూమన్ వాల్యూస్.
1: ఈనాడు కేవలం మానవ ఆకారాలు మాత్రమే ఉన్నారు కానీ మానవతా గుణములు ఏమాత్రం కూడా రాణించడం లేదు.
0: యూ కెన్ ఫైండ్ మ్యాన్ ఓన్లీ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ హ్యూమన్ క్వాలిటీస్ యాజ్ సచ్.
1: కనుకనే ఆనాడు
0: ఇన్ దోస్ డేస్
1: ఋషులు మహర్షులు రాజ ఋషులు బ్రహ్మ ఋషులు ఇలాంటి వారినే, అనగా వారికి ఎట్టి ఆశలు లేకుండా స్వార్థ స్వప్రయోజనములను త్యజించినటువంటి యొక్క మహర్షులను మహారాజులు సలహాదారులుగా నిర్మించుకున్నారు.
0: ఇన్ దోస్ ఏన్షియంట్ డేస్ ద కింగ్స్ యూజ్ టు జస్ట్ have always consultation with rishis and maharshis who are free from any selfishness and any
1: dasaratha maharaju tana kumarudainukunte ramachandrudiki pattabhishekam kattavalanunna kodanu vasishtha maharshi yokka paramitini koraadu.
0: King dasaratha for the coronation of rama consulted vasishtha.
1: ye karyam cheyavalsinappudikini maharshulu yokka salahanu matram pondadaniki varu samsiddhulai undevaru.
0: they were always ready to take the advice of maharshis.
1: కారణమే మనగా ఆ మహర్షులకు స్వార్థము స్వప్రయోజనం ఏమాత్రము లేదు.
0: ద రీజన్ వాస్ దోస్ మహర్షిస్ వర్
1: లోక కళ్యాణమే వారి దృష్టి.
0: ఆల్ దేర్ కాన్సెంట్రేషన్
1: లోక సమస్త సుఖినోభవంతు అనేటువంటిది వారి ఆశయము.
0: దేర్ ఓన్లీ ఇంట్రెస్ట్ వాస్ ది వెల్ఫేర్.
1: అలాంటి పవిత్రమైనటువంటి మహర్షుల యొక్క ఆశ్రయాన్ని పొందటం చేతనే దేశము రాజుల యొక్క పరిపాలన లోపల సుభిక్షంగా అభివృద్ధి గాంచుతూ వచ్చింది.
0: ది కంట్రీస్ వర్ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ ఇన్ దోస్ డేస్ అండర్ ద రూల్స్ ఆఫ్ ది కింగ్ బికాస్ దే రిసార్టెడ్ టు సచ్ సెల్ఫ్లెస్ రిచెస్.
1: ఆ మహర్షుల దగ్గర మంత్రశక్తులు అనేటువంటివి మంత్రాయుధములు అనేటువంటివి అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆఫ్ స్పిరిచువల్ వెపన్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ దోస్ మహర్షీస్.
1: కానీ వారు ఆ ఆయుధములను జగస్వరూపమైనటువంటి దాంట్లో వినియోగ పెట్టకూడదు.
0: బట్ దే నెవర్ యూజ్ దోస్ స్పిరిచువల్ పవర్స్ ఫర్ ఎనీథింగ్ వరల్డ్లీ అండ్ మీన్.
1: ఈ యుద్ధముల్లో కూడా రెండు రకములైనటువంటి యుద్ధమున్నాయి.
0: There are two types of war.
1: స్వార్థ నిమిత్తమే యుద్ధం చేయటం ఒకటి.
0: War for the sake of selfish ends.
1: పరార్థ నిమిత్తమే యుద్ధం చేయటం మరొకటి.
0: War for the sake of dharma and transcendental principles.
1: విద్యలు యందు రెండు రకములైనటువంటి విద్యలు కూడా ఉంటున్నాయి.
0: In education also there are two types of education.
1: లోక కళ్యాణ నిమిత్తమై ఆచరించేటువంటి సత్యవ్రతం.
0: One type of education is following the path
1: లోకోపకార నిమిత్తమై ఆచరించేటువంటి సత్యవ్రతములు.
0: For the welfare of the world at large.
1: లోక అపకార నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థమైనటువంటి వ్రతములు.
0: And certain other vratas and
1: vairi vidyalu. స్వార్థ నిమిత్తమే స్వప్రయోజన నిమిత్తమే ఆచరించేటువంటి విద్యలంతా రాక్షస విద్యలు అన్నారు.
0: ఎడ్యుకేషన్ విచ్ ఇస్ అండర్ టేకన్ ఫార్ ది హార్ ఆఫ్ ది వరల్డ్ అండ్ కంట్రీ ఈజ్ డెమోనిక్ ఎడ్యుకేషన్.
1: కేవలం లోకక్షేమ నిమిత్తమై ఆచరించేటువంటివి చదివేటువంటి విద్యలన్నీ కూడాను కేవలము ఒక బ్రహ్మ విద్యలు ఉన్నారు.
0: ఆల్ ది ఎడ్యుకేషన్ అండర్ టేకన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ ఆల్ బ్రహ్మ విద్య.
1: కాబట్టి బ్రహ్మ విద్యను నేర్చినటువంటి వారు ఆనాటి యొక్క ఋషులు.
0: ది ఏన్షియంట్ రిషీస్ వర్ మాస్టర్స్ ఆఫ్ సచ్ బ్రహ్మ విద్య.
1: వారికి మంత్రశక్తి అధికంగా ఉండేటువంటిది.
0: దే హ్యాడ్ సచ్ స్పిరిచువల్ పవర్స్.
1: ఈనాటి కేవలము స్వార్థపరమైనటువంటి విద్యలు ఎందు యంత్రశక్తి అధికంగా ఉంటుండాలి.
0: ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ ది మెషిన్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ యంత్రశక్తికి కొంత మాత్రమే పరిమితం ఉంటుంటుంది.
0: దిస్ పవర్ ఆఫ్ ది మెషిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిట్స్.
1: మంత్రశక్తికి ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు. ఎంతైనా కూడా పవర్ రావచ్చు.
0: స్పిరిచువల్ పవర్స్ ఆర్ అన్లిమిటెడ్.
1: అప్రాప్య మనసా సహ దీనికి మనసుతో చెప్పడానికి కానీ వాక్తో వర్ణించడానికి కానీ సాధ్యం కానంత శక్తి ఉంటుంటాయి.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ది పవర్ ఆఫ్ ది స్పిరిచువల్ పవర్స్ ఎయిదర్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ బై ఎ థాట్.
1: కనుకనే సత్యవ్రతులైనటువంటి మహనీయుల యొక్క దగ్గర ఉండినటువంటి ఆయుధములను
0: స్పిరిచువల్ పవర్స్ విచ్ ది పీపుల్ ఆఫ్ ఫాలో హూ ఫాలో ది
1: లోకోద్ధార నిమిత్తమై అవతరించినటువంటి యొక్క పురుషులకు మాత్రమే అందించాలి అనేటువంటిది వారి నియమం.
0: దేర్ రెగ్యులేషన్ అండ్ ద రూల్స్ విచ్ ది అబ్జర్వ్ ఆర్ దట్ దే వాంటెడ్ టు గివ్ ఇట్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ హావ్ డిసెండెడ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుకనే విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరకు వచ్చి రామలక్ష్మణులను ఈ యాగ సంరక్షణ నిమిత్తమే పిలుచుకోవడానికి కారణం ఇదే.
0: దిస్ ఇస్ ది రీజన్ వై విశ్వామిత్ర కేమ్ టు దశరథ అండ్ ఆస్క్డ్ రావణ లక్ష్మణ టు బి సెంట్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హిస్ యాగ. ధర్మ
1: సంస్థాపన నిమిత్తమే దండకారణ్యములో అడ్డు తిరిగినటువంటి రాక్షసులందరినీ కూడాను సంహరిస్తూ వచ్చాడు రాముడు.
0: ఓన్లీ బై దాట్ రామ వాజ్ ఏబుల్ టు జస్ట్ కిల్ ఆల్ ది డెమన్స్ ఇన్ ది
1: దండకారణ్యము. అంతే,
0: ది సేమ్ థింగ్ ఇస్ ది కేస్ ఆఫ్ అగస్త్య మహర్షి.
1: అక్కడ కూడాను ఆ అచ్చుని అనేటువంటి ఒక రక్షణంతా కూడాను ఆ రాములకు అందించాడు.
0: హీ ఆల్సో గేవ్ ఆల్ దోస్ స్పిరిచువల్ పవర్స్ టు రామ.
1: తద్వారానే రాక్షస సంహారం కూడా జరుగుతూ వచ్చింది.
0: త్రూ దాట్ అలోన్ ది డెమన్స్ వర్ కిల్డ్.
1: ఇంకా వీరికి విద్యను నేర్పినటువంటి వారు ఎవరు?
0: హూఆర్ ద పీపుల్?
1: మహా విద్యావంతుడు ఋషి అయినటువంటి యొక్క
0: ది గ్రేట్ సేజ్ మహర్షి.
1: ఈ యొక్క వీరికంతా కూడా చక్కని విద్యను నేర్పుతూ వచ్చాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర టాట్ ఆల్ ది టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు దీస్ పీపుల్.
1: అర్జునుకు ఈ యొక్క గాంధీవం అందించినటువంటి వారు ఎవరు?
0: హూ ఆర్ ద పర్సన్ హూ హ్యాండెడ్ ఓవర్ గాంధీవ
1: కేవలం అర్జున? వ్యాస మహర్షి బోధ చేతనే
0: ఇట్ ఈస్
1: తపస్సు చేసి
0: బై ది టీచింగ్స్ ఆఫ్ వ్యాస అండ్ బై ది పెనన్స్ పర్ఫార్మ్
1: ఈ ధనుస్సును తాను సంపాదించుకోవడానికి మార్గం చూపాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ దిస్ గ్రేట్ వెపన్.
1: ఇంకా అర్జునుడికి విద్యలు నేర్పినటువంటి వారు ఎవరు?
0: హూ ఆర్ ద పర్సన్ హూ టాట్ ఎడ్యుకేషన్?
1: సకల విద్యలను గావించినటువంటి ద్రోణాచార్యుడు ఇతనికి విద్యలు నేర్పారు.
0: ఇట్ వాస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దట్ ఈస్ ద్రోణాచార్య హింసెల్ఫ్.
1: ఈ విధంగా కూడాను వీరందరికీ కూడాను అనేక విధమైన ఆధ్యాత్మిక విద్యలు నేర్పినటువంటి మహర్షులు.
0: దీస్ మహర్షిస్ హూ టాట్ ఆల్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ టు దీస్ గ్రేట్ వన్స్.
1: తద్వారానే లోకము లోపల ధర్మస్థాపన సాధించడానికి వీలైంది.
0: దట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఈనాడు ఎట్టి విద్యావంతులైనప్పటికీ
0: టుడే వాట్ ఎవర్ బి ది మాస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్
1: తమ స్వప్రయోజనం అనేటువంటిది ఉండినంత వరకు కూడాను ఆ విద్య కేవలము దురుపయోగమైనటువంటిది.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ ఇస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హిజ్ ఎడ్యుకేషన్ కెన్ నెవర్ బి.
1: కనుకనే విద్యా తపోభ్యాం పూతాత్మ అన్నారు మహర్షులకు. విద్యతో పాటు తపస్సు కూడాను అత్యవసరమని.
0: ది మహర్షిస్ హావ్ డిక్లర్డ్ దట్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ది తపస్ పెనన్స్
1: ఏమిటి? తలకింది పెట్టి కాళ్ళు పై పెట్టి తపస్సు చేయటం కాదు.
0: పెనన్స్ డస్ నాట్ మీన్ దట్ వన్ హాస్ టు స్టాండ్ ఆన్ హిస్ హెడ్.
1: మనస్సు వాక్కు కాయము మూడింటి యొక్క ఏకత్వాన్ని సంపాదించడమే.
0: యూనిఫైయింగ్ థాట్ వర్డ్ అండ్ డీడ్
1: అనే త్రికరణ శుద్ధి,
0: దాట్ ఈస్ ది ప్యూరిటీ ఆఫ్ త్రికరణ శుద్ధి.
1: భగవత్ యొక్క అర్పితం గావించడమే ఇదే తపస్సు.
0: ఆఫరింగ్ ఎవ్రీథింగ్ విత్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ దాట్ బికమ్స్
1: పరాత్మ చింత చే పరమాత్మ అర్పితం చే
0: థింకింగ్ ఆఫ్ గాడ్ ఆఫరింగ్ ఇట్
1: గావించేటువంటి సర్వ కర్మలు కూడా తపస్సులే.
0: ఆల్ డీడ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఇన్ దట్ స్ట్రీట్
1: స్వప్రయోజన నిమిత్తమే ఆచరించేటువంటి సమస్త కర్మలు కూడా తమస్సులే.
0: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ ఫర్ సెల్ఫిష్నెస్ బికమ్ తమస్.
1: ఇది తమస్సు, అది తపస్సు.
0: వన్ ఈజ్ తపస్ పెనన్స్ అనదర్ ఇస్ తమస్.
1: యంత్రశక్తి, అది మంత్రశక్తి.
0: వన్ ఈజ్ స్పిరిచువల్ పవర్ అనదర్ ఇస్
1: వారంతా మంత్రోపాసకులు.
0: దోస్ వర్ ద వర్షిపర్స్ ఆఫ్ స్పిరిచువల్
1: మంత్రులైనటువంటి యొక్క మహర్షుల యొక్క ప్రోత్సాహం ఉత్సాహం చేతనే జగత్ కళ్యాణం ఆనాడు జరుగుతూ వచ్చింది.
0: ఇన్ దోస్ డేస్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది గ్రేస్ ఆఫ్ సీయర్స్.
1: అయితే ఈనాడు ఇలాంటి మహత్తరమైన శక్తిని అలక్ష్యం చేస్తూ వస్తున్నారు ఈ ఆధునిక విద్య వల్ల.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ సచ్ స్పిరిచువల్ పవర్స్ ఆర్ బీయింగ్ ఇగ్నోర్డ్, దే ఆర్ లుక్డ్ డౌన్.
1: ఈ కృత్రిమైన విద్యల చేత మానవుడు కూడా కృత్రిమమైన రూపమనే ధరిస్తున్నాడు.
0: ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ ఈజ్ మేకింగ్ మ్యాన్ ఆల్సో బికమ్ ఆర్టిఫిషియల్.
1: అందువల్లనే విద్యలు కేవలము మన బ్రతుకు నిమిత్తం కాదు,
0: దట్ ఈస్ వై
1: జీవితాన్ని పోషించే నిమిత్తం కాదు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్
1: జీవితాన్ని బోధించే నిమిత్తం.
0: ఇట్ ఈస్ ఓన్లీ టు టీచ్ వాట్ లైఫ్ ఈజ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ లివింగ్.
1: కనుకనే ఈనాడు మనము ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా విద్యనంతా కూడా మన జీవనోపాధి కింద ఉపయోగపడుతున్నాం.
0: వీఆర్ యూజింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ లివింగ్ దీస్ డేస్.
1: విద్యార్థులారా, జీవితోపాధి అవసరమే.
0: ఇట్ ఈస్ నెససరీ టు ఎర్న్ ఎ లివింగ్.
1: జీవిత పరమావధిని కూడా లక్ష్యం అందించుకోవాలి.
0: బట్ కీప్ ఆల్వేస్ ఇన్ వ్యూ ద గోల్ ఆఫ్ ది లైఫ్.
1: ఎంతమంది విద్యావంతులు జగత్తులో లేరు?
0: హౌ మెనీ
1: ఎంతమంది ధనవంతులు జగత్తులో లేరు?
0: హౌ మెనీ వెల్తీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్?
1: ఇన్ని విధమైనటువంటి హోదాలో ఉండేటువంటి వారి జగత్తులో
0: సో మెనీ పీపుల్ ఆక్యుపై పొజిషన్.
1: కానీ ఇవి కాదు, దీనితో పాటు
0: బట్ అలాంగ్ విత్ దిస్
1: స్వార్థ సప్రయోజనం త్యాగం చేసినటువంటి యొక్క మహాతత్వాన్ని కూడా మనం పొందాలి.
0: వీ షుడ్ ఆల్సో అక్వైర్ ద పొజిషన్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ఆల్ అవర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: రాత్రి నిద్ర లోపల మహారాజు ఎన్నో కలలు కంటాడు.
0: A king dreams a number of things in the sleep.
1: ఆ మహారాజు రాత్రి కలలోపల బిచ్చగాడు వరకు పొందుతాడు.
0: He dreams as if he was a beggar in the dream.
1: బిచ్చగాడికి ఒక కల వస్తుంది. ఆ స్వప్నం లోపల వాడు రాజుగా మారుతాడు.
0: A beggar dreams that he was a king in the night.
1: కానీ బెగ్గర్ రాజుగా మారటము, రాజు బెగ్గర్గా మారటము స్వప్నం ఉండినంత వరకు మాత్రమే.
0: బట్ కింగ్ రిమైన్స్ ఎ బెగ్గర్ అండ్ బెగ్గర్ రిమైన్స్ ఎ కింగ్ ఓన్లీ సో లాంగ్ యాజ్ ద డ్రీమ్ లాస్ట్.
1: స్వప్నం నుంచి మేల్కొన్న తర్వాత ఇద్దరికి సుఖము లేదు, దుఃఖము లేదు.
0: ది మోమెంట్ దే ఆర్ అవేకెన్డ్ ఫ్రమ్ ద డ్రీమ్ బోత్ ఆఫ్ దెమ్
1: సుఖ దుఃఖములు అనేటువంటిది, మోహం అనేటువంటి యొక్క నిద్రలో ఉండినంత వరకే ఇవన్నీ మనకు బాధిస్తుంటాయి.
0: జాయ్ అండ్ సారో హాంట్ అస్ ఓన్లీ సో లాంగ్ యాజ్ వి ఆర్ అండర్ ది డెల్యూజన్.
1: కనుకనే పురుష సూక్తం నందు న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ అమృతత్వం అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఇమ్మార్టాలిటీ?
1: జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకు కూడా నువ్వు ఏకత్వాన్ని భావించేటువంటిదే అమృతం.
0: ఇమ్మార్టాలిటీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ది సేమ్ థింగ్ ఇన్ వేకింగ్ డ్రీమ్ అండ్
1: అమృతం అనగా ఒక రసము కాదు.
0: అమృతం డస్ నాట్ మీన్ సమ్
1: ఆత్మజ్ఞానమే అమృతము.
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ
1: అదే అమరత్వము.
0: దట్ ఈస్ ఇమ్మార్టాలిటీ.
1: ఇలాంటి అమృతత్వమైనటువంటి అమరత్వాన్ని మనం పొందాలనుకుంటే అంతర్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇఫ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ రైన్ ఇమ్మార్టాలిటీ, టర్న్ యువర్ విజన్ ఇన్వర్డ్.
1: ఈ అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలంటే భగవద్భావం రావాలి.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ డివైన్ ఫీలింగ్ ఇన్వర్డింగ్ ది విజన్,
1: భగవద్భావం చేత హృదయం కరగాలి.
0: Through divine feeling, heart must melt.
1: ఈ కరిగిన హృదయం ప్రేమ రూపంలో ప్రవహించాలి.
0: The heart which has melted should flow like in the form of love.
1: ప్రేమ రూపమైనటువంటి యొక్క ప్రవాహమే పరమాత్మలో లీనమైపోతుంది.
0: This flow of love should merge in God.
1: విద్యార్థులారా,
0: dear students,
1: ప్రేమ మూడు విధములుగా ఉంటుందని మన విద్యార్థి చెప్పాడు.
0: Our student has just explained.
1: శారీరక సంబంధమైన భౌతికమైన ప్రేమ,
0: the physical love,
1: మానసిక సంబంధమైన ప్రేమ,
0: మెంటల్ లవ్,
1: ఆత్మ సంబంధమైన ప్రేమ,
0: ఆత్మిక లవ్.
1: అయితే ఇక్కడ మూడు ప్రేమలు లేవు.
0: హియర్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ లవ్స్.
1: మూడు కలిసి ఒక్కటే.
0: ఆల్ ఆఫ్ దెమ్
1: భావములు మాత్రమే మారిపోతున్నాయి.
0: దేర్ ఇస్ చేంజ్ ఓన్లీ ఇన్ అవర్ ఫీలింగ్.
1: ప్రేమ ఒక్కటే,
0: లవ్ ఇస్ వన్.
1: కనుక ఈ ప్రేమను భగవద్భావంతో అనుభవించినప్పుడు అన్ని సార్థకతలు ఉంటాయి.
0: వెన్ యూ ఎంజాయ్ దిస్ లవ్ ఇన్ విత్ ది డివైన్ ఫీలింగ్,
1: ప్రేమను కేవలం స్వార్థభావంతో అనుభవించినప్పుడు,
0: when you enjoy love,
1: ఇందులోనే కొన్ని సుఖ దుఃఖములు సంభవిస్తాయి.
0: దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ది కాజ్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీ సారో.
1: కనుకనే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమైనటువంటిదితో
0: పర్ఫార్మ్ ఆల్ యాక్షన్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్.
1: భగవత్ ప్రీత్యార్థంగా మనం అనుభవించాలి.
0: ఎంజాయ్ దెమ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్.
1: దేహము
0: ఫిజికల్ బాడీ,
1: సూక్ష్మదేహము
0: మెంటల్
1: కారణ దేహం అన్నారు,
0: కాజల్ బాడీ.
1: అయితే ఈ సూక్ష్మదేహం ఏ రీతిగా ఉంటుందని అంటే,
0: హౌ ఇస్ దిస్ సటిల్ ఫార్మ్ సటిల్ బాడీ?
1: స్థూల సూక్ష్మములు వర్ణించడము పండితులు అనేక రకములుగా వర్ణిస్తారు.
0: స్కాలర్స్ స్టార్ట్ డిస్క్రైబింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్.
1: నా ఉద్దేశం ఏంటంటే, స్థూల సూక్ష్మములు రెండు కూడాను థిన్స్, ఒకదానికొకటి సన్నిహిత సంబంధమైనటువంటివి.
0: ఇన్ మై వ్యూ, this physical body and subtle body are like twins. There is a great
1: mana bimba pratibimbam undinattiga untayi.
0: It is like image and its reflection.
1: Action reaction undinattiga untadi.
0: It is like action and
1: sound resound undinattiga untadi.
0: Like sound and resound.
1: కనుకనే మనలో ఉండేటువంటి తత్వం అంతా కూడా మనలోనే ఇమిడి ఉంటుంటుంది.
0: దేర్ఫోర్ ఆల్ దిస్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్హెరెంట్ విత్ ఇన్ అస్, విత్ ఇన్ అస్ దే కెన్ బి ఫౌండ్.
1: మనం ఎక్కడికో వెళ్లి ఏదో మాట్లాడుతున్నాం.
0: వి హావ్ గాన్ టు సమ్ ప్లేస్ అండ్ వి ఆర్ డిస్క్రైబింగ్ సంథింగ్.
1: ఆ యొక్క మాట్లాడినటువంటి ఒక రీసౌండ్ మనకు వస్తుంటుంది. ఎకో,
0: దట్ ఎకో కెన్ బి హర్డ్ బై అస్.
1: ఈ ఎకో అనేటువంటిది సర్వత్రా ఉంటుంది.
0: దిస్ ఎకో ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: కానీ కొన్ని కొన్ని స్థానంలో మనకు ప్రత్యక్షంగా రూపొందుతుంటుంది, కొన్ని కొన్ని స్థానంలో కొంచెం గుప్తంగా ఉంటుంది.
0: ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇట్ బికమ్స్ విజిబుల్ అండ్ ఎక్స్పీరియన్సబుల్.
1: సర్వంగా ఉంటుంది ఎకో.
0: బట్ ఎకో ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: అయితే కొన్ని యొక్క స్వరూప లక్షణాన్ని బట్టి, ఆ గాలి యొక్క వాతావరణం బట్టి అక్కడ ఎక్కువగా మనకు రూపొందుతుంటుంది.
0: బట్ డిపెండింగ్ అపాన్ సర్టన్ సర్కమ్స్టెన్సెస్ అండ్ బ్రీజ్ అండ్ ద టైప్ ఆఫ్ థింగ్ దట్
1: యు ఆర్ తీసుకుని ఒక కొండల వరకు వెళ్ళాడు ఒక విద్యార్థి.
0: One student has taken a few animals for grazing to a farm.
1: అక్కడ పోయి ఏదో ఒక పాటను ప్రారంభించాడు.
0: He started singing there.
1: ఆ పాటను ప్రారంభించినప్పుడు ఎక్కడ నుంచో అదే పాట తిరిగి వస్తూ ఉంటుంది.
0: He has been able to hear the resounding and echo of his song.
1: ఈ పిల్లవాడికి ఇంట్లో ఎకో ఉందని తెలియదు.
0: He did not know that there was an echo coming.
1: ఎవరు వాడు నా యొక్క స్వరంతోనే నా పాటనే పాడుతున్నాడని గట్టిగా కొంచెం బాధపడ్డాడు.
0: Who is this fellow who is repeating
1: దీన్ని విచారించాలని అడిగాడు. ఎవరురా నీవు అన్నాడు.
0: He asked, he wanted to find out, who is it that is singing like that?
1: నువ్వు ఎవడరా నీవు, మరి వచ్చింది సౌండ్.
0: The same sound was repeated there. Who are you?
1: ఏ బిడింత అలచంగా మాట్లాడుతున్నాను అని నీ పేరు చెప్పు అన్నాడు.
0: He wanted to know what is your name.
1: తిరిగి నీ పేరు చెప్పు అని వచ్చేసేసింది.
0: The same thing was repeated from the echo also. What is your name?
1: Hey, nor moy అన్నాడు.
0: This fellow said, shut up.
1: ఆ వాడు కూడా నోరు మొయ్ అన్నాడు.
0: Same thing was repeated in the echo, shut up.
1: Hey, నిన్ను పట్టుకొని కొడతాను అన్నాడు. ఈ విధంగా వాదోపవాదం అనేటువంటి అధికంగా జరిగిపోయింది.
0: దిస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్
1: అంటూ ఎక్కడ ఉన్నాడో అన్ని వైపులా వెతికాడు.
0: హీ సర్చ్డ్ ఫర్ ద ఫెలో,
1: కనిపించలేదు.
0: హీ డిడ్ నాట్ ఫైండ్ హిమ్.
1: వీడెవడో నా ఎనిమీగా ఉంటున్నాడు, నాకు చాలా విరుద్ధంగా వీడు ప్రవర్తిస్తున్నాడు, వీడిని ఎవరిని పట్టాలి అని అనుకున్నాడు.
0: హీ రిజాల్వ్డ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ ఎనిమీ వాజ్ హూ వాజ్ రిపీటింగ్ వాట్
1: అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు.
0: హీ రిటర్న్ హోమ్ విత్ ద ఎనిమల్స్.
1: అమ్మతో చెప్పాడు.
0: హీ టోల్డ్ మదర్,
1: అమ్మా ఎవడో ఈ విధంగా నన్ను చాలా తిట్టినాడు, నేను అన్నట్టుగా వాడు కూడా అన్నాడు, నా యొక్క మర్యాదనే లేకుండా వాడు అన్ని విధాలు అవమానపరిచినాడు అన్నాడు.
0: మదర్, దెర్ ఇస్ సమ్మన్ హూ రిపీటెడ్ వాట్ ఎవర్ ఐ సెడ్ అండ్ యూ పుట్ మీ టు ఎ లాట్ ఆఫ్ హర్ట్ అండ్ డిజానర్ వాట్ ఎవర్ ఐ జస్ట్ టోల్డ్ హీ టు హర్ సెలింగ్.
1: ఇప్పుడు అమ్మకు తెలిసినటువంటిది కనుకనే అమ్మ చెప్పింది, నాన్న నీకెవ్వరూ నిన్ను తిట్టలేదు, నిన్ను నీవే తిట్టుకున్నావు.
0: మదర్ న్యూ ది రియల్ కాజ్. Then she said, well, child, no
1: less than you. The
0: entire world is the resound of God.
1: ఇది అంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ప్రతిబింబం నిరూపించేటువంటి యొక్క శుద్ధమైనటువంటి అద్దం వంటిది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ లైక్ ఎ మిర్రర్ విచ్ షోస్
1: చర్యలు చేస్తావో అది నీకు వాపసి వస్తున్నాయి.
0: వాట్ ఎవర్ యూ డూ యూ గెట్ బ్యాక్.
1: ఏ విధమైనటువంటి శబ్దం చేస్తావో ఆ శబ్దంలో నీకు వెనుక తిరుగుతున్నాయి.
0: వాట్ ఎవర్ సౌండ్ యూ ప్రొడ్యూస్ ద సేమ్ థింగ్ ఇస్ రిటర్న్.
1: ఎవరిని నీవు దూషించవద్దు.
0: డూ నాట్ దేర్ ఫోర్ క్రిటిసైజ్.
1: ఎవరిని నీవు నిందించవద్దు.
0: డూ నాట్ కామెంట్.
1: ఎవరిని నీవు బాధించవద్దు.
0: డూ నాట్ హర్ట్ ఎనీ వన్.
1: కనుక ఆ లోకం కూడా నిన్ను చక్కగా ఈ సుఖ సంతోషాలను అందించి నిన్ను అభివృద్ధి చేస్తుంది.
0: ది వరల్డ్ ఆల్సో విల్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఒకటి మంచి చెడ్డలు నీ యొక్క భావములే తప్ప అన్యములు కాదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ ఫీలింగ్.
1: నో నథింగ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: దే ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. దేర్ ఇస్ నథింగ్
1: అవుట్సైడ్. ప్రతి ఒక్కటి కూడా నీ నుంచి వచ్చినట్టు నీకు రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ గా వస్తున్నాయి.
0: ఆల్ ద థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ యూ అండ్ దే గెట్ దట్ టు యువర్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించి డూ గుడ్ అండ్ సీ గుడ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: దిస్ ట్రూత్ మస్ట్ బి రికగ్నైజ్ బై ది స్టూడెంట్.
1: విద్యార్థులు ఎందు కానీ సామాన్యమైన వ్యక్తులు ఎందు కానీ మనము ఒక విధమైన యొక్క పలుకును కానీ దృష్టిని కాని శ్రవణమును కాని చెడ్డదిగా మనం భావించరాదు.
0: వెదర్ ఇట్ ఇస్ ది ఆర్డినరీ స్టూడెంట్స్ ఆర్ అదర్ ఆర్డినరీ పీపుల్, యూ షుడ్ నాట్ అలౌ బ్యాడ్ వర్డ్ బ్యాడ్ థాట్ బ్యాడ్ డీడ్ టు ఎస్కేప్ యూ.
1: మొట్టమొదట మన చదువులతో పాటు
0: అలాంగ్ విత్ అవర్ ఎడ్యుకేషన్
1: వివేక విజ్ఞానములు కూడా నువ్వు పోషించుకోవాలి.
0: యూ హావ్ టు డెవలప్ ఇంటెలిజెన్స్.
1: ఈనాటి విజ్ఞానం మనం అభివృద్ధి గావించుకుంటున్నామే కానీ
0: we are allowing science to develop.
1: Aa vidyanamulu tagineetundi vivekam manlo ledu.
0: But we do not seem to have wisdom necessary for
1: vivekam. Vidyanam chaala pramadam.
0: Science without wisdom is rather dangerous.
1: Anusakti topala manam enno manam dinni srishtistunnam.
0: We have been able to create various powers from atom.
1: Tadwara ennyo ennyo kota units current anta kuda waste chestunnam.
0: We are spending క్రోర్స్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ కరెంట్.
1: తద్వారా మనం బాంబ్స్ గేమ్స్ అంతా చేసేసి జగత్తుకు అపకారమైనటువంటి యొక్క యంత్రములంతా కనిపెడుతున్నాం.
0: వీఆర్ మ్యానుఫాక్చరింగ్ బాంబ్స్ అండ్ మిషనరీ విచ్ ఇస్ డిస్ట్రక్టివ్.
1: కానీ అదే ఒక్క విజ్ఞానమును వివేక మార్గంలో విచారణ చేసి దీన్ని కొన్ని విధముల ఉత్పత్తి స్థానంలో మనం ప్రవేశపెట్టి ఎన్ని పంటలు పండించుకోవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ ఓన్లీ యూజ్ ది
1: ఎన్ని ప్రజలకు అనుకూలమైనటువంటి వస్తువులు సృష్టించుకోవచ్చు.
0: ది ఆటోమిక్ పవర్ అండ్ ఎనర్జీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మ్యాన్ ఫర్ ప్రొడక్టివ్ పర్పస్.
1: కనుక జగత్తు ఉపకార సంబంధమైనటువంటి యొక్క కార్యంలో మనం ఈ విజ్ఞానం ప్రవేశపెట్టాలి. కానీ జగత్తుకు అపకారం గావించేటువంటి దాంట్లో ఈ విజ్ఞానం ప్రవేశపెట్టరాదు.
0: యూ యూటిలైజ్ అండ్ ఇంట్రడ్యూస్ సైన్స్ for the welfare of the mankind, not for harming the mankind.
1: కరుకనే విశ్వామిత్ర వశిష్ఠ వామన జమదగ్ని మహర్షుల యొక్క చింత అందరూ వివేకం చేత దీనిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేశారు.
0: దే యూజ్ ఆల్ దేర్ స్పిరిచువల్ పవర్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్.
1: కరుకనే ఋషిశక్తియే జ్ఞానము.
0: ఋషి పవర్ ఈజ్ విజ్డమ్.
1: ఈనాటి గ్రంథశక్తియే ఒక విద్య.
0: This book power is this.
1: మీరు విద్యావంతులు కావచ్చును కానీ జ్ఞానులు కాదు.
0: You may be educated persons but not wise ones.
1: ఇంద్రియమును నిగ్రహించుకున్నటువంటి విద్యావంతుడే జ్ఞాని.
0: ఓన్లీ దట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హస్ కంట్రోల్ హిస్
1: సెల్ఫ్. ఇంద్రియమును ఇష్టమైనట్టుగా ప్రవేశపెట్టినటువంటి విద్యావంతుడు జ్ఞాని కాదు, కేవలం విద్యావంతుడు మాత్రమే.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ యూజెస్ ది సెన్సెస్ ఇన్ ఎ లైఫ్ సెన్సెన్స్ వే ఈజ్ ఓన్లీ
1: ఎవరు ఒక బుక్ నాలెడ్జ్.
0: ఈ ఇస్ ఓన్లీ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇట్ ఇస్ బుకిష్ నాలెడ్జ్. ఈ
1: నాలెడ్జ్ అనేటువంటిది ఈ తెలివితేటలు అనేటువంటి ఈ యొక్క మేధాశక్తి అనేటువంటిది ఎంతకాలము ఉండదు.
0: ఆల్ దీస్ క్లవర్నెస్ ఆల్ దీస్ ఇంటెలిజెన్స్ ఆల్ దీస్ ఇంటలెక్ట్ విల్ నాట్
1: లాస్ట్. మీరు పరీక్షల నిమిత్తమే అభ్యసించేటువంటి యొక్క పఠనంతా కూడాను పరీక్ష అయిన తర్వాత మీరు విచారం చేసుకోండి, ఏమాత్రం జ్ఞాపకం ఉండవు.
0: All your studies meant for an examination will not be available for you after the examination is over.
1: కేవలం పరీక్షల తర్వాతనే మీ యొక్క చదువులంతా మీకు జ్ఞాపకం లేకపోతే మీ జీవితం అంతా ఇవి ఏ రీతిగా మీరు ఉంచుకోగలరు?
0: If you do not remember what you have studied immediately after the examination, for how long can you keep these things throughout your life?
1: ఈ తపశక్తి అనేటువంటి ఆధ్యాత్మిక శక్తి లేకపోతే మీ విద్యాశక్తులు అన్నిటిను కొంతకాలం లోపల ఆవిరిగా మారిపోతాయి.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది స్పిరిచువల్ పవర్ అండ్ ది ఆధ్యాత్మిక పవర్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్
1: మంచికి కానీ చెడ్డకు కానీ మన భావములే మూల కారణములు.
0: ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఈస్ అవర్
1: ఇక్కడ నుండి మేఘములు ఎక్కడికో తీసుకోవటం, ఎక్కడ నుండి మేఘములు ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏమిటి? గాలియే కారణం.
0: ఇట్ ఇస్ ది బ్రీజ్ విచ్ బ్రింగ్స్ క్లౌడ్స్ హియర్ ఆర్ టేక్స్ దెమ్.
1: మీ ఎందున్నటువంటి దుర్భావములు పంపడానికి కానీ ఎక్కడో ఉండేటువంటి ఒక సద్భావం తెప్పించుకోవడానికి కానీ మీ మనోభావములే మూల కారణం.
0: ఫర్ గెటింగ్ గుడ్ థాట్స్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ సెండింగ్ బ్యాడ్ థాట్స్ ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ యువర్ థాట్స్ విచ్ ఆర్.
1: ఈ వేదం కూడా నువ్వు బోధించింది ఇదే.
0: That is what Veda has taught.
1: ఇష్టాన్ని ఫలింపజేయటము, అనిష్టాన్ని దూరం గావించటము.
0: Getting one's wishes fulfilled and making one's dislikes.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి శాస్త్రసమ్మతమైనటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి వారే మహనీయులు.
0: Great ones are those who follow the scriptures in
1: this కేవలం ఒక భారతదేశానికే ఉండవచ్చును, విదేశాల్లో ఎక్కడ ఉంటుంది, వాళ్ళకి ఈ విధమైన శాస్త్రములు ఈ విధమైనటువంటి పఠనలు లేవు కదా అని మీరు సందేహించవచ్చు.
0: You may doubt whether the foreign countries have these kind of things. It may be only confined to
1: దేశం. ఒక దేహం వంటిది.
0: A country may be compared to the physical body.
1: ఈ దేహములకు అనేక రోగములు రావచ్చును.
0: This physical body may get different diseases.
1: అయితే ఒక దేహంలోకి వచ్చిన రోగమే మరొక దేహంలోకి వస్తుంది అని చెప్పుకోవడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ వన్ బాడీ
1: ఆయా దేశంలో ఉండేటువంటి సిద్ధాంతం అనుసరించి వారు కూడా దాన్ని అనుసరిస్తూ పోతుంటారు.
0: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ ది నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ దే హావ్ దేర్ ఓన్ ప్రిన్సిపల్స్ అండ్ దేర్ ఓన్
1: ఈ దేశానికి సంబంధించిన సిద్ధాంతం ఈ దేశంకు
0: వాట్ ఎవర్
1: అనుసరించకపోతే వారు కూడా ఈ అవస్థను గురి అయిపోతారు.
0: ఇఫ్ దే డు నాట్ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ దే విల్ ఆల్సో
1: ఇంటర్కి ఒకే సిద్ధాంతం అనేది ఎప్పుడు ఉండదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ కామన్ ప్రిన్సిపల్ అప్లికబుల్ టు ఆల్.
1: కడుపు నొప్పి కడుపు నొప్పి అని నాలుగు పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వచ్చారు.
0: దేర్ ఆర్ ఫోర్ పేషెంట్స్ హూ కేమ్ టు డాక్టర్.
1: నలుగురికి కడుపు నొప్పి సమానమే.
0: ది స్టమక్ ఏక్ ఇస్ కామన్ ఫర్ ఆల్.
1: కానీ డాక్టర్ నలుగురికి నాలుగు రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తాడు.
0: But doctor gives four different types of treatment.
1: ఒకటి టెస్ట్ చేస్తాడు, ఒకటి పరీక్ష చేసేసి నాయన నీకు ఎప్పుడు కడుపు నొప్పికి ఏమి కారణం లేదు, కేవలం గ్యాస్ మాత్రం ఉంటుంది, సోడా బైకాప్ మ్యాక్స్ రెండు కలుపుకొని తాగితే నీ కడుపు నొప్పి పోతుంది అంటాడు.
0: Well, child, you need not be very much worried about your stomach ache. It is only an account of gas. And if you take a mixture of
1: ఇంకోటి కడుపు నొప్పిగా వచ్చినటువంటి వాడికి చెప్తాడు, నాయన ఏమి తొందర ఏమి లేదు, నీకు హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసుకో సరిపోతుంది అంటాడు.
0: For another person, the prescription is, give hot water fermentation, your stomach
1: ache. ఇంకా కడుపులోకి వాడొచ్చేస్తాడు. నీకేం లేదు, కడుపులో కట్టేసేసింది, ఇంత సాల్ట్ ఇస్తాను, రెండు తూరి భేద అయిపోతే సరిపోతుంది, పోమన్నాడు.
0: For the third person, he gives for the movement of the bowel, and he just said, your stomach ache will be cured.
1: ఇంకో కడుపులోకి వాడేటప్పుడు ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలంటాడు.
0: For the fourth one, he said that there is need for immediate operation, as it is the case of appendicitis.
1: ఈ అపెండిసైటిస్ రావటం చేసి తీరాలి. నలుగురికి కడుపు నొప్పి ఒకటే కదా, వీళ్ళకి ట్రీట్మెంట్ ఎందుకు వ్యత్యాసంగా ఉన్నాయి?
0: ఆల్ ది ఫోర్ హ్యాడ్ ది సేమ్ స్టమక్ ఏక్.
1: బట్ అదే రీతిగాని అనేక దేశంలో అనేక విధములుగా ఈ నొప్పులు ఉండొచ్చును, ఈ బాధలు కలగొచ్చును, కానీ ఆయా దేశానికి తగినటువంటి ట్రీట్మెంట్ అక్కడ ఉంటుంటాడు.
0: డిఫరెంట్ కంట్రీస్ మే హావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బట్ అప్రోప్రియేట్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కంట్రీ.
1: రోగం ఒకటిగా మనకు బాహ్యంగా కనిపించినప్పటికీ అంతర్ముఖంలో దానికి రోగములు భావం వేరు వేరే ఉంటాయి, దానికి మందులు కూడా వేరు వేరే ఉంటాయి.
0: For external viewing, the disease is common. But for our Bharat, this is the type of medicine which can
1: cure the disease. We are not only medical doctors, but we are also
0: heroes. By merely studying and getting knowledge of this type of education, we are not going to be heroes.
1: విద్య విజ్ఞానం కోసం, కృషి కూటి కోసం. నీవు కూటి కోసం కృషి చేయి, కానీ విద్యతో నీవు కూటిని పొందడానికి వీలు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫర్ విజ్డమ్, కల్టివేషన్ ఇస్ మెంట్ ఫర్ ఈటింగ్ లైవ్లీహుడ్.
1: ఈ కరణ చేత ఈనాడు అంతా కూడా కడుపు నిమిత్తమై బాధపడుతున్నాం.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ది కలీజ్, ఎవ్రీథింగ్ ఇస్ కన్సిడర్డ్ మెంట్ ఫర్ స్టమక్.
1: మన కడుపు నిండినంత మాత్రం మనకు తృప్తి కాదు. మన సోదరులైనటువంటి యొక్క ప్రజలు ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ కడుపు కూడా నిండడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి కంటెంట్ ఆర్ హ్యాపీ బై మియర్లీ ఫిల్లింగ్ అవర్ స్టమక్. వీ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యక్తిగత సమాజంలో ప్రవేశించండి.
0: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ,
1: ఈ సమాజం నుంచి కూడా దేశంలో ప్రవేశించండి.
0: ఫ్రమ్ సొసైటీ టు ద నేషన్,
1: కనుకనే నీవు వ్యక్తిగానే ఉండకూడదు.
0: యు షుడ్ నాట్ రిమైన్ ఆల్వేస్
1: పరిశుద్ధంగా ఉండేటువంటి మానవుడు.
0: Human being full of
1: నిమిత్తంగా మారాలంటే
0: if he wants to transform himself into divinity,
1: మనోమార్పులు అత్యంత అవసరము.
0: Transformation of the mind is essential.
1: ఈ మనసు మారినప్పుడే మనిషి మారగలడు.
0: Only with transformation of the mind, man can change.
1: కేవలం మనిషి మారినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: By mere change of man, there is no use.
1: మనసును మార్చుకోవాలి.
0: There is need for change of mind.
1: అదే విద్య వల్ల మనం సాధించవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క ఘనత.
0: The most important purpose of education is this.
1: ఏదో ఊరికి డిగ్రీలు పెట్టుకుంటూ పోవటం కాదు.
0: It is not meant for merely keeping degrees.
1: ఈ డిగ్రీస్ అంతా కూడా మానసికంగా ఒక దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టాలి.
0: We have to use all these degrees for a divine purpose.
1: అది పొందవలసినటువంటి డిగ్రీ ఏమిటంటే సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు నాయన అనేటువంటి బిరుదును మనం పొందాలి.
0: వీ హావ్ టు గెట్ ద టైటిల్ దట్ యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: అదే మనం సాధించవలసినటువంటి డిగ్రీ.
0: దట్ ఇస్ ద డిగ్రీ విచ్ యు హావ్ టు గెట్.
1: దానిని సాధించాలి కానీ ఈ డిగ్రీ అంతా మనకి ఎందుకు?
0: వితౌట్ అచీవింగ్ దట్ డిగ్రీ వాట్ ఆర్ యు గోయింగ్ టు డు? దీస్ డిగ్రీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద వరల్డ్.
1: దీంతో పాటు దానిని కూడా జోడించుకోవాలి.
0: అలాంగ్ విత్ దిస్ యు షుడ్ గెట్ దట్ డిగ్రీ ఆల్సో.
1: దురాశలకు మన గురి కాకూడదు.
0: డు నాట్ బికమ్ గ్రీడీ.
1: ధనము సంపాదించవలసిందే.
0: అర్న్ మనీ.
1: ధర్మంతో వినియోగించవలసిందే.
0: యూజ్ ఇట్ ఫర్ ధర్మ.
1: దానం చేయవలసిందే.
0: డూ చారిటీ.
1: ధన్యత కలగవలసిందే.
0: సాంక్టిఫై యువర్ లైఫ్.
1: అయితే ఒక విధమైనటువంటి లిమిట్ పెట్టుకోవాలి.
0: బట్ కీప్ ఆల్వేస్
1: ఒక పరిమితి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ లిమిట్.
1: విద్యార్థులారా, నీకు అనేక పర్యాయం చెప్పాను.
0: యువర్ స్టూడెంట్స్ ఐ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
1: ఈ ధర్మం అనేటువంటిది కూడాను
0: ఈవెన్ దిస్ మనీ
1: కాల్ షూ వంటిది.
0: ఇట్ మే బి కంపేర్డ్ టు ఎ షూ ఫుట్ వేర్.
1: కాలుకు తడుపుకునేటువంటి బూట్స్ వంటిది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బూట్.
1: ధనాన్ని కూడా పూజించే ధనాన్ని కాలు చెప్పులని అంటున్నాడే సాయిబాబాను వచ్చింది. అది నిజంగా అంతే. అది ఒక బూట్స్లే.
0: మనీ ఈజ్ కంపేర్డ్ టు షూ విచ్ ఇస్ ఓన్ బై ద ఫుట్.
1: మన కాలికి కరెక్ట్ సైజ్ గా వచ్చినప్పుడే మనం చక్కగా నడచగలం.
0: You can walk with the shoe only when it is correct size one.
1: అది టైట్ అయిన అయిపోతే నడచలేము.
0: If it is too tight you cannot walk.
1: అది లూజ్ అయితే కూడా నడచలేము.
0: If it is too loose eyes also you cannot walk either.
1: కనుక మనకు ధనం ఎక్కువగా వచ్చినప్పుడు మనం సరైనటువంటి యొక్క స్థితిని పొందలేము.
0: If you have excess money you will be in for trouble.
1: ధనం తక్కువగా ఉంటుంటే కూడా మనం సుఖశాంతిని పొందలేము.
0: If there is shortage of money you cannot have happiness.
1: అవసరమైన మనీ కావాలి మనకు.
0: You should have as much as you need.
1: అధికంగా కోరగాదు.
0: Do not aspire to have much more money than what is necessary.
1: ఆ యొక్క చిత్తాన్ని మీ హృదయంలో హత్తుకునేటట్టుగా చూసుకోండి.
0: Establish this firmly in your heart.
1: సంపాదించండి.
0: Earn.
1: సంపాదించిన దాన్ని సద్వినియోగం చేయండి.
0: యూజ్ ఇట్ ప్రాపర్లీ.
1: అందువల్లనే విద్య ఒసగును వినయము, వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము, దాని వలన ఐహికాముష్మి కంబులు నందునడు.
0: Education gives humility, humility gives deservedness, deservedness gives money, and through money you do charity and then get immortality and sanctify your life.
1: కనుకనే మనము ప్యూరిటీ ని మనం ఎక్కువ తీసుకోవాలంటే మొట్టమొదటి చారిటీ చేయాలి.
0: If you want to get purity, do charity in the first place.
1: Charity వలనే ప్యూరిటీ.
0: You can get purity through charity.
1: Purity వలనే యూనిటీ.
0: Through purity you can get unity.
1: లేకపోతే ఎనిమిటీ అవుతుంది.
0: If there is no purity there will be enmity.
1: ఈ ప్యూరిటీ వలనే డివినిటీ.
0: Through purity you can get divinity.
1: కనుకనే మనము నిజమైన చారిటీ నుంచినే డివినిటీ రావాలి.
0: త్రూ చారిటీ యు కెన్.
1: దాని వేదంలో నకర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం వల్లనే అమృతత్వం మనకు ప్రాప్తిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వేద వెన్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఓన్లీ త్రూ సాక్రిఫైస్ యు కెన్ ఒబ్టైన్ ఇమ్మోర్టాలిటీ.
1: సమాజ సేవను మనం అధికంగా చూసుకోవాలి.
0: అండర్ టేక్ సర్వీస్ ఆఫ్ ద సొసైటీ.
1: మన తోటి మానవులతో సరైనటువంటి యొక్క జీవితాన్ని మనం గడపాలి.
0: వీ షుడ్ లివ్ వెల్ విత్ అవర్ ఓన్ ఫెలో హ్యూమన్ బీయింగ్.
1: దాన్ని విశాలమైన హృదయంగా మార్చుకోవాలంటే మన లోపల దివ్య భావాలు మనం పెంచుకోవాలి.
0: ఓన్లీ విత్ డివైన్ ఫీలింగ్స్ యూ కెన్ బ్రాడన్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్.
1: హృదయం కలిగినటువంటి మాధుర్యాన్ని అనే ప్రేమను మనం అనుభవించాలి.
0: యూ షుడ్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ లవ్.
1: అది లేకపోతే కృత్రిమైన జీవితమే.
0: అదర్వైజ్ యువర్ లైఫ్ ఈజ్ ఆర్టిఫిషియల్.
1: కనుకనే ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: జీవితాన్ని ప్రేమమయంగా మార్చుకోండి.
0: ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇంటూ

ಚಿಂತನೆ ಸಾರು ನೀ ನಾಮ ಮೇಲು ನೀ ಚಿಂತನೆ ಸಾರು ನೀ ನಾಮ ಮೇಲು

0: స్మర నిత్యమనిత్యత. విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: భగవత్తత్వము గురించుటకు లేక భగవత్తత్వాన్ని తెలుసుకొనుటకు కొన్ని విధములైనటువంటి అర్హతలు కూడా అత్యవసరం.
1: టు అండర్స్టాండ్ ది డివినిటీ వి నీడ్ ఎలిజిబిలిటీ.
0: భాగవతమును భగవత ఇదం భాగవతం అని కొందరు పండితులు బోధించారు. అనగా భగవంతుని గురించి చెప్పినటువంటి చరిత్రలకే భాగవతము అని పేరు.
1: Some scholars gave the meaning of Bhagavata as the stories of the Lord.
0: మరి కొందరు భాగవతానాం ఇదం భాగవతం అన్నారు. అనగా భక్తులను మాత్రమే గురించి ప్రబోధించినటువంటిదే భాగవతము అన్నారు.
1: Another interpretation is it's the record of the stories of devotees.
0: వారి వారి భావశుద్ధులను పురస్కరించుకొని వారి వారి ఆదేశాలను ఈ విధంగా అందిస్తూ వచ్చారు భాగవతం పైన.
1: They gave interpretations basing on their own feelings and purity of thought.
0: భక్తుని భగవంతుని ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి యొక్క సన్నిహిత సంబంధాన్ని బాంధవ్యాన్ని గురించి బోధించినదే భాగవతం.
1: It is this text Bhagavata that explains the intimate relationship between the devotee and God.
0: భక్తునకు భగవంతునకు మధ్యనున్నటువంటి సేతువే ఈ భాగవతం.
1: This text Bhagavata is the bridge between the devotee and God.
0: భాగవతమును చక్కగా గుర్తించవలనన్నా అర్థం చేసుకుని వర్తించవలనన్నా దీనికి నాలుగు విధములైనటువంటి అర్హతలు అత్యవసరం.
1: In order to understand the greatness and the meaning, significance of Bhagavata, we should have four important requisites.
0: Tyaja durjana samsargam mottamodata dushta sangam nunchi manamu duranga undali.
1: We should run away from the bad company in the first instance.
0: దుష్టులనగా కేవలము బాహ్యమైనటువంటి యొక్క దేహంతో ఆచరించినటువంటి దుష్ట చర్యలు మాత్రమే కాదు.
1: ద బ్యాడ్ హియర్ డజన్ మీన్ నాట్ మియర్లీ ఎక్స్టర్నల్ యాక్షన్స్.
0: దుష్ట భావములు దుష్ట చింతనలు కూడాను మనసు నుండి వేరు చేయాలి.
1: వీ షుడ్ గివ్ అ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆల్సో విద్ ఇన్.
0: లోపల ఉన్నటువంటి దుష్ట సంకల్పములే బహిర్ముఖంగా దుష్ట కార్యములుగా ఏర్పడుతుంటాయి.
1: Only inner wicked thoughts reflect on our external action.
0: Kanuka dushta sangamu nunchi manamu atyanta taraga manamu duramaipovali.
1: Therefore, as soon as possible, we should run away from bad company.
0: Karanam emanaga,
1: the reason is
0: dushta sangamu cheta bhaktudu kudanu nastikuduga marutadu.
1: Because of bad company, even a devotee would become an atheist.
0: Viragi kudanu saragiga martadu.
1: The detached becomes attached one.
0: Aastikudu kudanu naastikuduga martadu.
1: Atheist becomes an atheist.
0: Karanam ee sangha doshame.
1: The defect of the company is responsible.
0: Kanukone, tell me your company, I shall tell you what you are. Mana company elantido, mana yokka snehamu elantido, మన యొక్క సంఘము ఎలాంటిదో మన యొక్క కూడిక ఎలాంటిదో మనం కూడాను అలాంటి వారిగా తయారవుతాం.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్, యాజ్ యువర్ అసోసియేషన్ సో యు ఆర్, యాజ్ యువర్ ఫ్రెండ్షిప్ ఆర్, యు బికమ్ లైక్ దాట్.
0: భాగవతమునందు దుష్టుని కంటే కూడాను విషసర్పము చాలా ఉత్తమమైనటువంటిది అని వివరించింది.
1: భాగవత సెడ్ దట్ ఎ పాయిజనస్ స్నేక్ ఇస్ మచ్ బెటర్ దాన్ wickedness.
0: విషసర్పము ఏదో ఒక్క పర్యాయం మాత్రమే కరుస్తుంది.
1: The poisonous snake bites you once.
0: కానీ దుష్టుడు సమయ సందర్భమును విచారించక రాత్రింపగలు కూడా కరుస్తుంటాడు. అది వానికి ఆనందం.
1: But the wicked man delights himself by attacking you irrespective of the considerations
0: of the time. ఏదో ఒక మార్గంలో నిరంతరం కొడును ఇతరులను బాధించటము, నొప్పించటము, హింసించటము, ఏడ్పించటము, ఇది దుష్టులకు ఒక విధమైనటువంటి యొక్క ఆనందం.
1: The wicked man feels happy when he hurts you, when he harms you, when he makes you cry for one reason or another.
0: ఇతరులను నిందించక, ఇతరులను విమర్శించక, ఇతరులను బాధించక వారికి నిద్ర కూడాను పట్టదు.
1: The wicked man cannot sleep without accusing you, without criticizing you, without harming you.
0: ఎట్టి వారి సంఘము చేరినా అట్టి మనసుగా మారుతుంది మానవునకు.
1: We get the mind depending upon the company we
0: have. భాగవతమునందు నీకు తెలుసును, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణ వీరిని నలుగురిని కూడాను దుష్ట చతుష్టయములని పేరు పెట్టారు.
1: In Bharata, you know the wicked four, Duryodhana, Dushyasana, Shakuni and Karna. Wicked four.
0: Karnudu chala uttamudu.
1: Karna is noble.
0: Kani, ee sangadosham cheta, Karnudu kudanu, dushta chetushtayamulo kudanu, okkadiga maaradu.
1: Because of the bad company, Karna also became wicked man.
0: Kanuka, manamu, dushta sangamu nunchi kudanu, enta twaraga manamu dooram avutumo, అప్పుడే మనం దైవత్వం అనేటువంటిది మనలో కొంత ప్రకాశిస్తుంది.
1: Therefore, sooner we run away from the bad company, we can experience divinity.
0: దుష్ట సంఘమును వదలినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you run away from the bad company.
0: సాధు సమాగమం, సాధువుల యొక్క సమాగమం కూడాను కావాలి.
1: You need the company of the pious people.
0: సత్సంగము చేరాలి.
1: యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: మంచి వారితో మనము స్నేహం చేసుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ పీపుల్.
0: అప్పుడే ఈ యొక్క విలువను మనం కొంతవరకు అర్థం చేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ వాల్యూ.
0: స్మర సాధు సమాగమం, భజ సాధు సమాగమం. సాధువులు చేత చేరి అనగా సద్గుణములు కలిగినటువంటి వారితో చేరి సరైనటువంటి యొక్క ప్రవర్తనలో మనము జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: Therefore, be close to the pious good people who have got virtues and cultivate that kind of behavior.
0: ఈ రెండు ఉండినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you have these two.
0: కురు పుణ్య మహోరాత్రం, నిరంతరము కూడాను మనము పవిత్రమైనటువంటి కార్యములో మనం పాల్గొనాలి.
1: Insistently day and night participate in sacred actions.
0: పుణ్యము అనగా ఈ జగత్తునందు ఏదో కొంతమందికి అనుకూలములు, లేక కొంతమందికి సహాయములు, కొంతమందికి దాన ధర్మములు, ఈ విధంగా చేసినప్పుడు ఇవి పుణ్యము అని మనం భావిస్తున్నాం.
1: From the ordinary worldly point of view, we think that meritorious actions meant providing convenience and help.
0: పుణ్యముగా భావించలేదు.
1: It's not that merit.
0: పరోపకార పుణ్యాయ అన్నాడు. పరులకు ఉపకారం చేయటం పుణ్యము అని దీని యొక్క అర్థమని భావించారు లోకులు.
1: People thought to render service to others is merit.
0: కానీ ఇది కాదు దీని అర్థము.
1: But that's not the meaning.
0: పర ఉపకార, ఇది పరోపకార.
1: Three words, పర ఉపకార, పరోపకార.
0: పర దివ్యత్వానికి,
1: పర ఫర్ ద డివినిటీ.
0: ఉప సమీపము,
1: ఉప ప్రాక్సిమిటీ.
0: కురు వెళ్ళటము,
1: కురు గోయింగ్ ఓవర్ దేర్.
0: దివ్యత్వానికి సమీపంలో చేరటమే ఇది పుణ్యము అని దీని అర్థము.
1: To be in close proximity to the divinity is paropakara.
0: కనుక భాగవతమునకు భగవంతునకు భక్తులకు అత్యంత సమీపంగా పోవటమే నిజమైనటువంటి పుణ్యము. ఈ పుణ్యము గురు అహోరాత్రం రాత్రిం పగలు కూడా దీన్ని చింతించాలి.
1: Therefore, the highest merit lies in the divinity, in the devotee, going very close to God.
0: నాలుగవ క్వాలిటీ,
1: the fourth quality.
0: మరా నిత్యం అనిత్యతాం, ప్రతి విషయమునందు కూడా మానవులకు డిస్క్రిమినేషన్ చాలా అవసరం.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి విషయాన్ని మనము మన తెలివితేటలకు వరకు కూడా కొంత విచారణ చేయాలి.
1: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ వీ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్. ఈజ్ ఇట్ good or bad, right or wrong?
0: ఈ విధమైనటువంటి యొక్క విచారణ సలిపిన తర్వాత ఏది మంచిదో దానిని మాత్రమే మనము అనుసరించాలి.
1: After discriminating, we should follow what is
0: మంచి అనగా ఏమిటి, ఏది నిత్యమో దానిని మాత్రమే అనుసరించాలి.
1: What is good here, that which
0: ఏది అనిత్యమో దానిని విసర్జించాలి.
1: That which is transient, we should give up.
0: ఈ నాలుగు విధములైనటువంటి యొక్క విలువలు కూడాను మనము తెలుసుకున్నప్పుడే భాగవతము యొక్క తత్వము, రహస్యము, దాని యొక్క అంతరార్థము చక్కగా హృదయానికి హత్తుకోగలదు.
1: When we understand and cultivate these four values, we will be able to understand in full the significance and secrets of Bhagavata.
0: Yadavula yokka prabhu,
1: the king of Yadavas,
0: Surudu sami.
1: Surudu.
0: His name is Surudu. Yadavula yokka vamsamu yati aneetvanti yokka తత్వము నుండి, యదు అనేటువంటి ఒక రాజు యొక్క సంతతిగా చేరి ఇది యాదవులు అనేటువంటి పేరునికి వచ్చింది. యయాతి యొక్క కుమారుడైనటువంటి యదు
1: ఇస్ ది సన్ ఆఫ్ యయాతి.
0: అతని రాజ్యమును రెండు భాగములుగా విభజించాడు.
1: హి డివైడ్ హిస్ కింగ్డమ్ ఇంటూ టూ పార్ట్స్.
0: ఒక రాజ్యమునకు మధుర అని పేరు పెట్టాడు.
1: వన్ పార్ట్ ఇస్ కాల్డ్ మధుర.
0: రెండవ రాజ్యమునకు సూరసేన అనేటువంటి పేరు పెట్టాడు.
1: ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఇస్ సూరసేన.
0: అతనికి ఇరువురు కుమారులు.
1: హియాస్ టూ సన్స్.
0: పెద్దవాడు ఉగ్రసేనుడు.
1: ద ఎల్డెస్ట్ ఇస్ ఉగ్రసేన.
0: రెండవవాడు దేవకుడు.
1: ద సెకండ్ వన్ ఇస్ దేవకుడు.
0: ఈ ఉగ్రసేను యొక్క కుమారుడే కంసుడు.
1: కంస ఇస్ ది సన్ ఆఫ్ ఉగ్రసేన.
0: ఏకైక పుత్రుడు. రెండవనికి పుత్రిక కానీ పుత్రుడు కానీ లేడు.
1: హీ ది ఓన్లీ సన్. He has no brother or sister.
0: Inka tammunaku oke putrika.
1: Brother has only one daughter.
0: Aame pere Devaki.
1: Her name is Devaki.
0: Devakuni bidda Devaki.
1: The daughter of Devakudu is Devaki.
0: Kamsudu tanaku anna tammulu kaani akka chellendru kaani veru lekapotam cheta ee Devaki deemini achyanta prana samanamuga taanu ప్రేమించి అనుభవంతో అనేక రకములైన చూడు.
1: కంస ఇస్ ది సన్ ఆఫ్ ఉగ్రసేన.
0: ఏకైక పుత్రుడు. రెండవనికి పుత్రిక కానీ పుత్రుడు కానీ లేడు.
1: హీ ది ఓన్లీ సన్. హీ హాస్ నో బ్రదర్ ఆర్ సిస్టర్.

0: అందిస్తూ నిరంతరము కొడును ప్రాణ సమానంగా చూసుకుంటూ వచ్చాడు.
1: Kamsa has no brothers and sisters, and therefore he developed intense love for Devaki, considered her as his very life.
0: ఈ అనురాగమునకు హద్దే లేకపోయింది.
1: The attachment has no bounds.
0: దేవకి దేవి కంసుని రెండవ ప్రాణంగా భావిస్తూ వచ్చాడు. కంసుడు
1: Kamsa thought Devaki as his very life.
0: ఈ విధంగా కాలం గడుస్తుండగా,
1: as the time was passing by,
0: సూర్యుడి కుమారుడైనటువంటి వసుదేవునకు ఈ యొక్క దేవకి దేవిని ఇచ్చి వివాహం జరిగింది.
1: The marriage was performed between Vasudeva and Devaki.
0: ఈ వివాహము అత్యంత ఆనందంగా జరిపాడు కంసుడే.
1: Kamsa performed the marriage in a grand way.
0: తిరిగి దేవకి వసుదేవులను వీక్కొడుతూ చేసే సమయం లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆభరణములు, గుర్రములు, ఏనుగులు, అనేక రథములు కూడాను అతను స్వయంగానే అందిస్తూ వచ్చాడు.
1: While bidding them farewell, sending them home, Kamsa handed over, gifted them so jewelry, horses and elephants.
0: ఇంత ప్రేమతో చూచినటువంటి కంసుడు,
1: Kamsa with a lot of love,
0: కనపడికి పరమ ద్వేషిగా మారిపోయాడు.
1: Ultimately developed hatred.
0: కారణమేమిటి?
1: What's the reason?
0: స్వార్థమే.
1: Selfishness is responsible.
0: ఈనాటి లోకము లోపల తమ యొక్క అభీష్టములకు, తమ యొక్క ఆశలకు అడ్డు తగిలినప్పుడు తల్లి అయినా సరియే, తండ్రి అయినా సరియే, మిత్రుడైనా సరియే, సోదరుడైనా సరియే, ఏమాత్రము లెక్క చేయడు ఈనాటి మానవ రాక్షసుడు.
1: Today the modern man, like a German, is not mindful of a brother or a father or a mother or a sister or a friend. If he objects his desire,
0: బాధించక తప్పదు.
1: He is bound to harm anyone.
0: అలాంటి దుర్బుద్ధులకు సరి అయినటువంటి దాన్ని మనము చక్కని బుద్ధి నేర్పాలి.
1: We should teach such wickedness.
0: ఇట్టి దుస్సంగమునే మనము దూరంగా చేసుకోవాలి.
1: We should run away from such bad company.
0: దుర్జన సంసర్గం, ఇలాంటి దుష్టులను మనం దూరంగా పెట్టాలి.
1: We should keep off all the wicked people.
0: కేవలం స్వార్థమే స్వార్థమే జీవితంగా భావిస్తుంటారు.
1: They go by all selfishness throughout their lifetime.
0: ఈ విధముగా తానే స్వయంగా రథమును నడుపుతూ దేవకి వసుదేవులను తీసుకుని వెళుతున్నాడు వసుదేవుని యొక్క గ్రామానికి.
1: In fact, it was Kamsa who was the charioteer on that day driving Vasudeva and Devaki.
0: అటువంటి యొక్క ప్రొసెషన్ జరుగుతుండాలి.
1: It's a very good procession.
0: కానీ ఆ సమయంలో ఆకాశవాణి ఒక విధమైనటువంటి శబ్దం వినిపించింది.
1: At the time they heard ethereal voice.
0: ఓ మూర్ఖుడ,
1: ఓ ఫూలిష్ మ్యాన్,
0: నీ రథములో ప్రయాణముగుతున్నటువంటి ఆ స్త్రీ వలన నీకు మరణం సంభవిస్తుంది.
1: యు ఆర్ గోయింగ్ టు డై బికాస్ ఆఫ్ ద ఉమెన్ దేర్ ఇన్ ద చారియట్.
0: ఆమె గర్భంలో జన్మించేటువంటి ఒక అష్టమ పుత్రుడే నీ యొక్క దీనికి హతమారుస్తాడు.
1: ద ఎయిత్ చైల్డ్ షీ ఈస్ గోయింగ్ టు బిగెట్ విల్ ఫినిష్ యూ ఆఫ్.
0: ఒక్క నిమిషములో రథం నుంచి దుంకాడు.
1: హీ గాట్ అప్ ఫ్రమ్ ద చారియట్ ఇన్ ఎ మోమెంట్.
0: ఈ రథములో కూర్చున్నటువంటి యొక్క దేవకీ దేవి కొప్పును పట్టాడు.
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ మై హెయిర్,
0: క్రిందికి ఈడ్చాడు.
1: బ్రాట్ హర్ డౌన్,
0: కుడి చేతితో ఖడ్గం ఎత్తాడు.
1: అండ్ హీ లిఫ్టెడ్ హిస్ స్వార్డ్.
0: ఏ విధమైనటువంటి యొక్క దీంతో కూడా అందరూ తన్మయత్తులైపోయారు.
1: ఆల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: చాలా భయంకరమైనటువంటి దృశ్యం జరుగుతూ ఉంటుండాలి.
1: దే ఆర్ ఆల్ ఫియర్ స్ట్రికెన్ బికాజ్ ఆఫ్ ది సిచువేషన్.
0: వసుదేవుడు వచ్చి రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు.
1: వసుదేవ కేమ్ విత్ బోత్ ఆఫ్ ది హ్యాండ్స్.
0: కంస, నీ ప్రాణ సమానమైన పెట్టి నీ సోదరిని ఈ విధంగా హింసించడం మంచిది కాదు.
1: కంస, ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు హర్ట్ యువర్ సిస్టర్.
0: నీవు మహా గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడవు.
1: యూ బిలాంగ్ టు ఎ వెరీ గ్రేట్ క్లాన్.
0: సూర వంశం అంటే గొప్ప వంశము.
1: యూ బిలాంగ్ టు ఎ గ్రేట్ క్లాన్ ఆఫ్ సూర.
0: అలాంటి వంశం యొక్క కీర్తిని పాడు చేస్తున్నావు.
1: You don't put that clan into disrepute.
0: ఈ హత్యాపాతమునకు గురి అవుతున్నావు.
1: You are going to commit a sin of killing a woman.
0: ఇది సరికాదు.
1: It's not proper.
0: నీ రెండవ ప్రాణంగా భావించినటువంటి నీ సోదరిని ఈ విధంగా హింసించడం మంచిది కాదు.
1: It's not proper on your part to hurt, to kill your sister whom you consider very life.
0: శాంతిని వహించు.
1: Be peaceful.
0: విచారణ చేయి.
1: Inquire.
0: మానవుడు పుట్టుకతో పాటు మరణం కూడాను పుడుతుంది.
1: Along with birth, the death is also born.
0: ఈ జనన మరణములు రెండు కూడా ఒకే పర్యాయం పుడతాయి.
1: ద బర్త్ అండ్ డెత్ ఆర్ బోర్న్ అట్ ద సేమ్ టైం.
0: నేను కాకపోయినా మరొక నాడైన కూడా మరణము తప్పదు.
1: వన్ డే ఆర్ అదర్ వన్ ఇస్ బౌండ్ టు డై.
0: కనుక నీ స్వార్థం నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి యొక్క స్త్రీని

0: గంటలు కూడాను కాలేదు ఇంకా వివాహం జరిగి. అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని ఈ విధంగా నీవు హింసించడం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ యువర్ వన్ అవర్ ఫాస్ట్ ఎవర్ సిన్స్ దే ఆర్ మ్యారీడ్ బికాస్ ఆఫ్ యువర్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ యూఆర్ గోయింగ్ టు కిల్ హర్.
0: నా ప్రాణములకు అపాయం ఈమె నుండియే జరుగుతుంది.
1: మై లైఫ్ ఇస్ పుట్ టు డేంజర్ బికాస్ ఆఫ్ హర్.
0: ఈమెను మేము శిక్షించాలి.
1: Therefore, I must punish her.
0: ఇది తప్పినది కాదని కఠినంగా పలికాడు కంసుడు.
1: He spoke very harshly that it must be done.
0: ఇంకా వీలు లేక పుత్రుడు జన్మించడానికి కాలం ఉంటుండాలి, అంతకాలమైనా కూడా ఈమె బ్రతకగలదు అనేటువంటి ఊహను ఊహి కంస, ఈమె వల్ల నీకు ఏ విధమైనటువంటి ప్రమాదం సంభవించదు.
1: Still time to give birth to child. Till then you are not going to be in danger. ఆకాశ వాణి యొక్క
0: అర్థం ఏమిటి? అష్టమ గర్భములో పుట్టాడు నిన్ను హింసించేటువంటి వాడన్నారు.
1: What is that you heard from the ethereal voice? The eighth child will put you to danger.
0: పుట్టిన ప్రతి బిడ్డను కూడాను మరుక్షణమే నీకు అప్పగిస్తాను.
1: I will hand over every child immediately after birth.
0: ఈమెను వదిలిపెట్టు అన్నాడు.
1: He said, leave her.
0: కొంచెం యోచించి ఇది సరైనటువంటి యొక్క మాటని.
1: He accepted the proposal.
0: నాకు ఆయన అష్టమ పుత్రుడు కదా నా యొక్క ప్రాణములకు అపాయం సంభవించేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ చైల్డ్ హూ విల్ కిల్ మీ.
0: కనుక ఈమెను వదిలిపెడదామని వదిలాడు. రథం దిగి ఇంటికి వెళ్లాడు.
1: హీ డిసైడెడ్ టు లీవ్ హర్ అలోన్ గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్ అండ్ రిటర్న్.
0: ఎంతో ఆనందంగా మంగళకరంగా శుభంగా ఇంటికి చేరవలసినటువంటి దేవకి వసుదేవులు కంటిదారంతో చేరాడు రాజ్యాన్ని.
1: దేవకి వసుదేవ హూ ఆర్ టు రిటర్న్ జాయ్ఫుల్లీ బ్లిస్ఫుల్లీ రిటర్న్ హోమ్.
0: దుఃఖంతో ప్రారంభమైంది వారి జీవితం.
1: దేర్ లైఫ్ కమెన్స్ విత్ గ్రీఫ్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ దుష్టుల యొక్క సంఘము చేతనే.
1: బ్యాడ్ కంపెనీ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ దుష్టత్వం అనేటువంటిది మొదలు మనకు కనిపించదు.
1: ద వికెడ్నెస్ ఇస్ నాట్ సీన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: క్రమక్రమేణా అది ఆచరణలో వచ్చినప్పుడే ఇది మనకు కనిపిస్తుంది.
1: గ్రాడ్యువలీ ఇన్ యాక్షన్ యూ విల్ ఫైండ్ ఇట్.
0: చేరారు. కొంతకాలం జరిగిన తర్వాత ఒక బిడ్ద పుట్టింది.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దే బిగాట్ ఎ చైల్డ్.
0: సత్య సంపన్నులైనటువంటి వారు ఆడిన మాట తప్పరు.
1: ద వన్ హుడ్ అప్హోల్డ్ ట్రూత్
0: ఎలాంటి పరిస్థితులు కూడాను వారు ఆడిన మాట తప్పరు.
1: అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ దే విల్ నాట్ బ్రేక్ దేర్ ప్రామిస్.
0: వారే సజ్జనులు.
1: దే ఆర్ గుడ్ పీపుల్.
0: ఈ కంసుడు అనేటువంటి వాడు మహాదుష్టుడు. వీడు సంఘాన్ని వదలాలి. అలాంటి సజ్జన సంఘాన్ని మనం చేరాలి.
1: కంస ఇస్ వర్స్ట్ వికెట్ మ్యాన్. యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ సచ్.
0: అవసరమైనప్పుడు ప్రామిస్ చేయటము, తదుపరి దానిని మర్చిపోవటము. వీడు కూడా నువ్వు దుష్ట సంఘంలో ఒకడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ దే మేక్ ప్రామిసెస్, లేటర్ దే విల్ బ్రేక్.
0: ఆడిన మాట తప్పడం కంటే మరొక పాపం లేనేలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ సిన్ దాన్ బ్రేకింగ్ ద ప్రామిస్.
0: అది ఏ బలిచక్రవర్తి కూడా చెప్పాడు. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు, ఇది సరైనటువంటిది కాదు. నీవు రాజ్యాన్ని దారబోస్తున్నావు, ఇది నీకు సరైనటువంటిది కాదు, భవిష్యత్తులో చాలా చిక్కులు కలుగుతాయి అని ఎంతో బోధించాడు.
1: దట్స్ వాట్ ఈస్ థాట్ బై శుక్రాచార్య టు ఎంపరర్ బలి. యూఆర్ ఆఫరింగ్ యువర్ కింగ్డమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ.
0: బలికి తప్పుట కంటే పాపమున్నే అన్నాడు బలి చక్రవర్తి. బలికి ప్రామిస్ ఇచ్చి తప్పిన దానికంటే మరొక పాపము లేదు అన్నాడు.
1: ఎంపరర్ బలి సెడ్ హ్యావింగ్ గివెన్ ద ప్రామిస్ టు విత్డ్రా ఇట్, ఈజ్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దాన్ దాట్.
0: ఆ విధంగా ప్రామిస్ ను మర్చేటువంటి వాడు మహాపాపులు ఒకడు.
1: హీజ్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్ హూ ఫర్గెట్స్ ది ప్రామిసెస్ మేడ్.
0: కానీ వసుదేవుడు ఆ తెగకు చేరలేదు.
1: బట్ వసుదేవ డజంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
0: కంటి బిడ్డను అట్లే తీసుకున్నాడు, కంసుని దగ్గరికి వచ్చాడు.
1: హీ లిఫ్టెడ్ ది చైల్డ్ అండ్ కేమ్ టు కంస.
0: ఆడిన మాటను నిలబెట్టుకున్నాడు.
1: హీ అపీల్డ్ వాట్ హీ సెడ్.
0: దీనితో దుష్టుడి యొక్క మనసు కూడా మారిపోయింది.
1: ద మైండ్ ఆఫ్ ది వికెట్ మ్యాన్ చేంజ్డ్.
0: మా బావగారు చెప్పినట్టుగా చేశాడు అని చెప్పి ఈ సత్యమునకు నేనెంతో సిగ్గుపడుతున్నాను.
1: Brother in law behaved as per the promise made.
0: అట్టి పవిత్రమైనటువంటి సత్యం నాలో లేకపోతుండాలి.
1: I don't have that truth what you have.
0: నీ సత్యమే నిన్ను రక్షిస్తుంది.
1: Your truth will protect you.
0: అని చెప్పి ఆ బిడ్డను వెనక్కి తీసుకువెళ్ళమన్నాడు.
1: So saying he wanted him to take that child.
0: అష్టమ గర్భమును పుట్టేటువంటి వాడు నాకు తగినటువంటి యొక్క శిక్ష ఇస్తుంటాడు.
1: The reason is it's only the eighth child who
0: నన్ను హింసించేటువంటి వాడు అష్టమ గర్భంలో పుట్టాడు.
1: The one who is going to kill me will be the eighth child.
0: అష్టమ గర్భంలో పుట్టినటువంటి వాడు కాదు.
1: I know the one.
0: అతనికి తీసుకెళ్ళమని చెప్పాడు.
1: So that you take him back.
0: ఇంటికి తీసుకెళ్ళాడు.
1: They have taken him home.
0: ఈ విధంగా జరుగుతుండగా
1: as things went on
0: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుడు
1: నారద
0: ప్రవేశించాడు కంసుని యొక్క ఆస్థానమునకు.
1: He stepped into the court of Kamsa.
0: క్షేమ సమాచారములంతా విచారించాడు.
1: హి మేడ్ ఆల్ ఇంక్వైరీస్.
0: కంసా, నీకు తెలియదా?
1: కంసా, డోంట్ యు నో?
0: యాదవులు ఎవరు? దేవతలు.
1: హూఆర్ యాదవాస్?
0: వీరందరినీ కూడా ముందే భగవంతుడు పంపించాడు యాదవ కులములో జన్మించమని.
1: గాడ్ హెస్ సెండ్ దెమ్ ఆన్ ఎర్త్ ఈవెన్ బిఫోర్ హ్యాండ్.
0: ఈ కులమునుండే భగవంతుడు ఉద్భవిస్తున్నాడు.
1: ఇస్ ఓన్లీ ఇన్ దిస్ క్లాన్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్.
0: ఉద్భవించేటువంటి వాడే నీకు తగినటువంటి శత్రువు.
1: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు బి బోర్న్ హియర్ ఈజ్ యువర్ ఎనిమీ.
0: నీవు కేవలం అర్థం చేసుకోలేక అష్టమ గర్భమునా పుట్టినటువంటి వాడే నన్ను హింసిస్తాడని భావించి మొదటి పుత్రుని కూడా నువ్వు వెనుకకు పంపించావు.
1: యు హావ్ నాట్ అండర్స్టూడ్, థింకింగ్ దట్ ఓన్లీ ఎయిట్ చైల్డ్ విల్ పుట్ యూ టు డేంజర్. యు హావ్ బీన్ ఆస్కింగ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ టు బి టేకెన్ బ్యాక్.
0: భగవత్ రహస్యము, భగవత్ మర్మము ఎవరు గుర్తించలేరు.
1: ద సీక్రెట్స్ ఆఫ్ డివినిటీ కెన్ నాట్ బి కాంప్రిహెండెడ్.
0: అష్టమ గర్భం అంటే ఏమిటి? ఈ 8 మంది కూడా అష్టమ గర్భం వాడే.
1: వాట్ ఈస్ దిస్ 8th వన్? All the 8 children belong to the same.
0: ఒక్కొక్కడు కూడా అష్టమ గర్భంలో ఉండేటువంటి వాడే.
1: ఈచ్ వన్ ఈజ్ ఇన్ దిస్ 8.
0: ఎట్లా?
1: హౌ?
0: 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇవన్నీ కూడా 8 వస్తాయి.
1: వి గెట్ నెంబర్ 8.
0: 1, 2, 3, 4, 5, 6, 7, 8
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8
0: అయితే 8 నుంచి వెనుకకు తిరిగినప్పుడు
1: ఇఫ్ యు రివర్స్ ది ఆర్డర్
0: కడా వాడు అష్టమ గర్భం వాడైపోతాడు.
1: ది అల్టిమేట్ విల్ బి 8.
0: 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీడు మొదటి వాడు.
1: ద ఫస్ట్ వన్ విల్ బి 8.
0: కనుక వాడు కూడా 8 వాడే.
1: హీ ఆల్సో ఇస్ 8 చైల్డ్.
0: 2 నుంచి నీవు ప్రారంభం చేస్తే 2, 3, 4, 5, 6, 7, 8 రెండో వాడు అష్టమ గర్భం వాడైపోతాడు.
1: ఇఫ్ యూ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ ద నెంబర్ 2, ద సెకండ్ బికమ్స్ 8.
0: ప్రారంభం చేస్తే 3, 4, 5, 6, 7, 8 మూడో వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు.
1: ఇఫ్ యూ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ నెంబర్ 3,
0: ప్రారంభం చేస్తే 4, 5, 6, 7, 8 ఈ 5వ వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు.
1: సో ఆల్సో ఇఫ్ యూ కౌంట్ ఫ్రమ్ నెంబర్ 4,
0: 5 నుంచి ప్రారంభం చేస్తే 5, 6, 7, 8 ఈ 7 వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు.
1: లైక్ వైజ్ 7th ఆల్సో బి 8.
0: కళాతూరి 7 నుంచి ప్రారంభం చేస్తే 7, 8 7వ వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు.
1: లైక్ వైజ్ ఆల్సో ద 7th బికమ్స్ 8.
0: కట్ట కడపటికి మొదటి వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు.
1: అల్టిమేట్లీ ద ఫస్ట్
0: మొదటి నుంచి 8వ వరకు అందరూ అష్టమ గర్భులే.
1: సో ఆల్ వుడ్ బి నెంబర్
0: 8. దైవ రహస్యము.
1: దిస్ ఈస్ ది మిస్టరీ, సీక్రెట్ ఆఫ్ డివినిటీ.
0: ఇది నీవు అర్థం చేసుకోలేదు.
1: దిస్ యు ఆర్ నాట్ అండర్స్టాండ్.
0: కాబట్టి 8 మంది కూడా అష్టమ గర్భం వాడే.
1: సో ఆల్ ది 8 బిలాంగ్ టు దిస్ నెంబర్ 8.
0: వెళ్లిపోయాడు. ఈ మంట రగులుకున్నది ఈ కంసుని యందు.
1: కంస వాజ్ బర్నింగ్ ఫ్యూరీ.
0: ఒక విధమైనటువంటి కన్నును కనిపించినటువంటి క్రూరత్వాన్ని వహించాడు.
1: ఓపెన్ హిస్ ఐస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: నేరుగా పరిగెత్తాడు వసుదేవుని ఇంటికి.
1: హి ర్యాన్ స్ట్రెయిట్ టు ద ప్యాలెస్ ఆఫ్ వసుదేవ.
0: ఆ పుట్టిన బిడ్డను చేతిలో పట్టుకుని పాలిస్తుండాలి దేవకీదేవి.
1: దేవకి వాజ్ ఫీడింగ్ ద చైల్డ్.
0: కాలు పట్టి ఈడ్చాడు.
1: He has dragged the child, pulling the leg.
0: కత్తితో నరికి వేశాడు.
1: And cut off, beheaded the child.
0: దుర్మార్గుల యొక్క దుష్టతనమునకు ఒక విధమైనటువంటి యొక్క హద్దే ఉండదు.
1: The wickedness has no limitations whatsoever.
0: ఒకటి సానుభూతి అనేటువంటిది ఉండదు.
1: There is no sympathy.
0: దయాదాక్షిణ్యం అనేటువంటిది ఉండదు.
1: No compassion or kindness.
0: సర్వ విధమైనటువంటి యొక్క రాక్షసత్వాన్ని పొంది సర్వ విధమైనటువంటి క్రూరత్వాన్ని బలపరుచుకుంటారు.
1: దే హావ్ ఆల్ డెమోనిక్ క్వాలిటీస్ అండ్ దే హావ్ దిస్ వికెడ్ నేచర్.
0: ఈ విధంగా జరిగినటువంటి దృశ్యాన్ని దేవకీ వసుదేవులు చూసి చాలా ఘోరంగా బాధపడ్డారు.
1: దేవకీ వసుదేవ వాచ్ దట్ హోల్ సీన్ అండ్ ఫెల్ సాడ్.
0: అప్పటి నుంచి క్రమక్రమేణ పుట్టిన బిడ్డనంతా తెచ్చి ఇవ్వటము, హింసించటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: సిన్స్ దెన్ ఎవ్రీ చైల్డ్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు కంస.
0: కానీ ప్రతి బిడ్డ కూడాను అష్టమ గర్భమేనే బోధన జరిపిన తర్వాత తనకు నిద్ర లేదు, ఆహారం లేదు.
1: ఎవర్ సిన్స్ హీ ఫెల్ దట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ది 8th చైల్డ్ హీ కుడ్ స్లీప్.
0: ఎవరు కూడా అతనికి ఒక విధమైనటువంటి బలమే లేకపోయింది.
1: నో బడీ కుడ్ గివ్ హిమ్ ఎనీ స్ట్రెంగ్త్.
0: ఇలాంటి పరిస్థితి లోపల
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్
0: మగధ దేశపు రాజైనటువంటి జరాసంధుడు,
1: జరాసంధ కింగ్ ఆఫ్ మగధ దేశ,
0: తన బిడ్డలను ముగ్గురిని తెచ్చి కంసునికిచ్చి వివాహం చేశాడు.
1: Brought all the 3 of his daughters, got them married to Kamsa.
0: ఈ మ్యారేజ్ జరిగిన తర్వాత అతనికి కొన్ని రకమైన బలములు ఏర్పడుతూ వచ్చినాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ మ్యారేజ్ హీ కుడ్ గెయిన్ స్ట్రెంగ్త్.
0: జరాసంధుడు, ఇంకా అతని మిత్రులు, ఆ వివాహంలో వచ్చినటువంటి రాజులు అందరూ కూడా ఇతనికి సపోర్ట్ చేస్తూ వచ్చారు.
1: కంస గాట్ సపోర్ట్ ఫ్రమ్ జరాసంధ అండ్ ఆల్ హిస్ కింగ్ ఫ్రెండ్స్.
0: ఈ బలమును చేకూర్చుకుని మరింత క్రూరుడిగా ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యాడెడ్ స్ట్రెంగ్త్ హి బికేమ్ మోర్ వికెడ్.
0: బాలుడు ఉచ్చరించినటువంటి విషయం లోపల దేవతలందరూ కూడా యాదవులుగా పుట్టారని చెప్పాడు.
1: ఇట్ వాజ్ సెడ్ దట్ ఆల్ ఏంజల్స్ హావ్ టేకెన్ బర్త్ ఇన్ యాదవ.
0: పైన ప్రయాణం సల్పుతూ వచ్చాడు.
1: అండ్ హి స్టార్టెడ్ మూవింగ్.
0: ఇక్కడ యాదవులందరూ కూడా హింసిస్తూ వచ్చారు.
1: హి స్టార్టెడ్ హార్మింగ్ ఆల్ యాదవర్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క హింసను తాళలేక భరించలేక అనేక మంది పక్క రాజ్యాలకంతా కూడా వెళ్లి
1: దే కుడ్ నాట్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద టార్చర్
0: లోపల వాళ్ళు తలలు దాచుకుంటూ వచ్చారు.
1: దే ఆర్ హైడింగ్ దెమ్ సెల్స్ ఇన్ ద నైబర్హుడ్.
0: కొంతమంది ఇంక ఏ విధమైనటువంటి యొక్క మార్గము లేక కంసుని ఆజ్ఞ శిరస్సును వంచి కంస ఆజ్ఞ ప్రకారము ప్రవర్తిస్తూ వచ్చారు.
1: సమ్ హ్యాడ్ టు సరెండర్ అండ్ ఫాలో యాజ్ పర్ కంస.
0: ఈ బలమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్
0: కంసుడు అనేక విధములైనటువంటి యొక్క యాదవులపైన హింసను ప్రదర్శిస్తూ వచ్చాడు.
1: కంస స్టార్టెడ్ హార్మింగ్ హర్టింగ్ యాదవర్.
0: అసలు భగవత్ తత్వం అనేటువంటిది మనం చక్కగా గుర్తించాలి.
1: రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ ద డివినిటీ క్లియర్లీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను మానవాకారం ధరిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్వేస్ అస్యూమ్స్ హ్యూమన్ ఫామ్.
0: ఎందుకోసం?
1: వై?
0: మానవోద్ధరణ నిమిత్తమై మానవాకారం ధరించాలి.
1: It's only for the emancipation of mankind he has to come down as
0: appudu manavunku sannigita sambandha bandhavyanni erpalchukovadaniki avakasam untundi.
1: Then there is a wide scope for intimate relationship.
0: Kanuka daivattamulo manavattamu daivattamu renninti yokka mishravame ee daivattam.
1: Therefore we find the combination of the divinity and also human quality.
0: Appudu appudu daivam kudanu manavaakaramu dharinchinappudu taanu kudanu amayakudu vale మానవుని వలె ప్రవర్తిస్తూ ఉంటాడు.
1: యాజ్ గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్ హీ బిహేవ్స్
0: తనకు తెలియని వాడిగా నటిస్తుంటాడు.
1: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీ డజంట్ నో.
0: ఈ నటనను వారు ఆధారం చేసుకుని ఇది సామాన్యమైన వాడిగా ఉన్నాడే ఇతను దేవుడు ఎట్లవుతాడు ఈ విధమైన ఆపోహల్లో భక్తులు చాలా వరకు కూడా మోసపడుతుంటారు.
1: వాచింగ్ హిజ్ యాక్షన్స్ యాజ్ హీ బిహేవింగ్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ మెనీ ఆఫ్ ది డివోటీస్ ఆర్ డెల్యూటెడ్. హౌ కెన్ హీ బి గాడ్?
0: దివ్యత్వాన్ని మర్చిపోతే
1: ఫర్గెట్ ది వెరీ డివినిటీ.
0: ప్రతి మానవుడు కూడా ఈనాడు దైవ స్వరూపమే.
1: ఎవ్రీ హ్యూమన్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ డివైన్.
0: ఈనాడే కాదు అనాది కాలం నుండి కూడా దైవత్వ రూపమే మానవుడు.
1: నాట్ ఓన్లీ నౌ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ మ్యాన్ ఇస్
0: దైవం. మానుష రూపేణ మనుష్యాకారం ధరిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
0: అయితే మీరు కేవలం మనుష్య భావంను అభివృద్ధి కావించుకోవడం చేతనే దివ్య భావాన్ని మర్చిపోతున్నారు.
1: సిన్స్ యూ డెవలప్ హ్యూమన్ ఫీలింగ్స్ యూఆర్ నాట్ హ్యావింగ్ డివైన్ థాట్స్.
0: కనుకనే ఈ మానవాకారము ధరించినప్పుడు మానవత్వం అనేటువంటిదే ప్రధాన లక్ష్యం నందుంచుకుంటారు.
1: సో వెన్ హ్యూమన్ ఫామ్ యూ సీ యూ ఓన్లీ థింక్ ఆఫ్ హ్యూమన్ క్వాలిటీ.
0: మాతో పాటు తింటున్నాడు, మాతో పాటు తిరుగుతున్నాడు, మాతో పాటు మాట్లాడుతున్నాడు, మానవ చర్యలు అన్ని కూడా మాతో పాటే ఉంటున్నాయి. దీంట్లో ఇంకా ప్రత్యేకత ఏమిటి?
1: వెన్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ మూవ్స్ అమిడ్స్ట్ us, eats and moves about and talks to us, what a speciality.
0: ఈ విధమైనటువంటి యొక్క భ్రాంతుల చేత వాడు దైవత్వాన్ని మర్చిపోతుంటారు.
1: విత్ దీస్ ఇల్యూజన్స్ దే ఫర్గెట్ ది వెరీ డివినిటీ.
0: కానీ అప్పుడప్పుడు దైవత్వం అనేటువంటి ప్రకటించినప్పుడు లేక ప్రదర్శించినప్పుడు ఇదిగో ఇది చాలా మానవాతీతమైనటువంటిది అని ఆశ్చర్యపడుతుంటారు.
1: ఎట్ టైమ్స్ వెన్ ది డివినిటీ గ్లింప్సెస్ ఆఫ్ డివినిటీ ఆర్ వాచ్డ్ దే ఆర్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క రెండు విధములైనటువంటి మార్గం లోపల భక్తులు భగవంతునితో అనేక విధమైనటువంటి యొక్క సంబంధాలు కల్పించుకుంటుంటారు.
1: ఇన్ బోత్ దీస్ పార్ట్స్ ది డివోటీస్ విల్ హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఇది ప్రతి అవతారం నందు కూడా జరిగేటువంటి సహజ లక్షణాలే.
1: దీస్ ఆర్ నేచురల్ క్వాలిటీస్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్.
0: రాముడు అరణ్య నివాసం చేసినప్పుడు అనేక మంది ఋషులందరూ కూడాను అతన్ని శ్రీమన్నారాయణమూర్తి అని భావిస్తూ ఆరాధన చేస్తూ అతన్ని ఆహ్వానం చేస్తూ వచ్చారు.
1: When Rama was in the forest, many of the sages and saints have worshipped him as Narayana.
0: Ramudu, nenu Dasharatha kumarudu, nenu daivanni kaadu, nenu Narayanudu kaadu, nenu Narayana, naaku teliyade aneetundi reetiga maatadeetundi vaadu.
1: But Rama used to say, I am not Narayana, I am the son of Dasharatha, I am not aware of that fact.
0: Nenu saamanyamainatti manavudu,
1: I am only ordinary human being.
0: Ee vidhanga taanu natinchinappudu aneka mandi rishulu kudanu illi కొంతవరకు మోసపోతూ వచ్చారు.
1: When he acted like that, even sages also deceived.
0: భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
1: గాడ్స్ నేచర్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ ఇన్ ఫుల్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వం జరుగుతూ ఉండగా
1: as things happen like that,
0: తిరిగి దివ్యత్వమైనటువంటి దైవత్వము మాయాశక్తిని పిలిచాడు.
1: ద డివినిటీ సమన్డ్ ద మాయాశక్తి.
0: ఏడవ గర్భం ధరించింది దేవకీదేవి.
1: ఇట్ వాజ్ ది సెవెన్త్ కన్సెప్షన్.
0: తన యొక్క ప్లాన్ కు అన్ని మాస్టర్ ప్లాన్ అంతా జరుపుతూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
0: వసుదేవునకు పూర్వమే ఇంకా ఇద్దరు భార్యలు ఉండేటువంటి వారు.
1: వసుదేవ ఈవెన్ ఎర్లియర్ హ్యాడ్ టూ వైవ్స్.
0: వీరి ఇరువురు కూడాను నందుని ఇంటిలో ఉంచి వారి కంసుని యొక్క బాధను భరించుకోలేక అనేక విధంగా పోషిస్తూ దూరంగా పెట్టుకున్నాడు.
1: దే వర్ కెప్ట్ అపార్ట్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద బికాస్ దే కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్స్ ఆఫ్ కంస.
0: అప్పుడు యోగమాయాశక్తిని పిలిచి ఏడవ గర్భము ధరించినటువంటిది దేవకీదేవి ఆమె గర్భంలో దీనిని ఉంచద్దు. ఆమె గర్భంలో ఉండినటువంటి యొక్క బిడ్డ ఆదిశేషుడు.
1: దెన్ ఈ సెవెన్ యోగమాయాశక్తి ఇట్ వాస్ ది సెవెన్ కన్సెప్షన్ టు దేవకి.
0: రోహిణి గర్భంలో మార్చమన్నాడు.
1: హీ వాంటెడ్ టు బి షిఫ్టెడ్ టు ద వూంబ్ ఆఫ్ రోహిణి.
0: అందువల్లనే బలరామునకు సంకర్షణుడు అని పేరు పెట్టారు.
1: ఫర్ దట్ రీజన్ బలరామ ఇస్ కాల్డ్ సంకర్షణ.
0: సంకర్షణ అనగా ఒక స్థానం నుండి మరొక స్థానానికి మార్చడమే సంకర్షణ.
1: సంకర్షణ మీన్స్ ద వన్ హూ ఈజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్.
0: మార్చి
1: హావింగ్ బీన్ షిఫ్టెడ్
0: ఈ రాక్షస సంహారం అనేటువంటి జరగడానికి తగినటువంటి విధి విధానాలన్నంతా కూడా ఏర్పరచుకున్నాడు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ టు కిల్ దిస్ డెమన్.
0: నీవు వెళ్లి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు మాయాశక్తి.
1: హీ వాంటెడ్ మాయాశక్తి టు ఎంటర్ ఇన్ ది వూంబ్ ఆఫ్ యశోద.
0: ఎనిమిదో గర్భంలో నేను దేవకీ దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది ఎయిత్ కన్సెప్షన్ ఆఫ్ దేవకి.
0: లోకములో అన్యాయము అక్రమము అనాచారము అసత్యము ప్రబలినప్పుడంతా ఈ విధమైనటువంటి వ్యక్తులను సంహరించే నిమిత్తమై దైవం అనేక రకమైనటువంటి యొక్క సన్నాగములు వేస్తుంటాడు.
1: వెనెవర్ యు ఫైండ్ అన్ రైచియస్నెస్ ద ఫాల్స్హుడ్ అండ్ ఇన్జస్టిస్ ర్యాంపెంట్ గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే భగవంతుడు స్వయంగా ఈ విధమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించాడు.
1: దేర్ఫోర్ గాడ్ హింసెల్ఫ్ కమ్స్ డౌన్ ఆన్ ఎర్త్ అండ్ టేక్స్ దిస్.
0: భగవంతుడే స్వయంగా రావాలి.
1: వై షుడ్ గాడ్ హింసెల్ఫ్ కమ్ డౌన్?
0: ఏదో తమ శక్తులను కొంతమందికి లేక కొంచెం సంభూతులను కొంతమందిని పంపి ఈ కార్యం నెరవేర్చవచ్చు కదా.
1: కాంట్ హీ ఫుల్ఫిల్ హిస్ టాస్క్?
0: అని అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క ఊహలు పలుకుతుంటారు.
1: బై అసైనింగ్ ద టాస్క్ టు హిస్ స్పార్క్స్ ఆర్ హిస్ మెసెంజర్.
0: ఏదో ఒక చిన్న కేసు జరిగిందంటే పోలీసు వాడు వస్తాడు మొదలు.
1: ద పోలీస్ మెన్ విల్ కమ్ దేర్ వెన్ ది స్మాల్ కేస్.
0: అది మరింత కొంచెం గట్టిగా జరిగిందంటే ఎస్పీ వస్తాడు.
1: ఏ బిగర్ కేస్ ఎస్పీ విల్ కమ్.
0: ఇంకా కొంచెం ప్రబలంగా జరిగిందంటే డీఐజీ వస్తాడు.
1: స్టిల్ మోర్ ఎడ్యుకేషన్ డీఐజీ విల్ బి దేర్.
0: ఇంకా కొంచెం అధికం జరిగిందంటే
1: స్టిల్ మోర్
0: ఐజీపీనే వచ్చి చేస్తాడు.
1: ఐజీపీ విల్ బి దేర్.
0: కనుక జరిగేటువంటి ఒక విధి విధానాలను ఆ కార్యక్రమంను పురస్కరించుకుని ఆయా విధిని అనుసరించవలసి వస్తుంది.
1: డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ అండ్ సిచ్యువేషన్ థింగ్స్ టేక్ దట్ షేప్.
0: ఈనాటి ప్రపంచము అనేక రకమైనటువంటి యొక్క పూడిదుడుకులతో ఉడికిపోతుండాలి.
1: ద హోల్ మోడర్న్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ టుడే.
0: అట్లే ఈ కంసుని యొక్క పరిపాలన లోపల రాజ్యమంతా ఆ విధమైనటువంటి యొక్క పూడిదుడుకులతో ఉంటుండాలి.
1: కంస రెజీమ్ వాజ్ ఆల్సో ఫుల్ ఆఫ్ వెజిటేషన్.
0: ప్రతి వ్యక్తి కూడా మండుటగ్నిలో ఉండినట్టుగా భావిస్తున్నాడు.
1: ఎవరి ఇండివిజువల్ ఫెల్ హీస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఫైర్.
0: యాదవుని యొక్క తల ఏనాడు పోతుందో.
1: వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్?
0: ఎవరి ప్రాణం కూడా వారి యొక్క చేతిలో లేదు.
1: No one has got life secure.
0: ప్రతి వ్యక్తి కూడా భయభ్రాంతులతో జీవిస్తూ వచ్చారు.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ఫియర్ స్ట్రికెన్.
0: అలాంటి సమయంలో ఇలాంటి క్రూరులను ఇలాంటి దుర్మార్గులను ఇలాంటి దుష్టులను సంహరించే నిమిత్తమై తాను అవతరించడానికి ప్రయత్నించాడు.
1: ఇస్ అట్ ద టైమ్ టు కిల్ దీస్ బ్యాడ్ పీపుల్ ద వికెట్ పీపుల్ గాడ్ ఇన్కార్నేటెడ్.
0: ప్రతి అవతారమును కూడా రెండు కారణాలు ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ ఇన్కార్నేషన్ దర్ టూ రీజన్స్.
0: ఒకటి భక్తుల యొక్క ప్రార్థన.
1: ఓన్లీ ద ఫస్ట్ వన్ ద ప్రేయర్ ఆఫ్ డివోటీస్.
0: రెండవది దుర్మార్గుల యొక్క చేష్టలు.
1: సెకండ్ వన్ ది యాక్షన్స్ ఆఫ్ ద వికెట్ పీపుల్.
0: రెండింటి యొక్క ఏకత్వం కూడా అక్కడ చేరాలి.
1: దీస్ టూ ఫ్యాక్టర్స్ మస్ట్ జాయిన్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రహ్లాదుడు నిరంతరం కూడాను హరినామం చింతిస్తూ వచ్చాడు.
1: ప్రహ్లాద కంటిన్యూస్లీ చాంట్.
0: హరికీర్తి కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: తండ్రి యొక్క హిరణ్యకశిపుడు హరి ద్వేషి.
1: ఫాదర్ హిరణ్యకశిపు హేట్ డెవలప్.
0: సన్మార్గుని యొక్క ద్వేషము సన్మార్గుని యొక్క భక్తి రెండింటి యొక్క చేరిక వలనే నరసింహుని అవతారం వచ్చింది.
1: ద హేట్రెడ్ ఆఫ్ ది వికెట్ మ్యాన్ అండ్ ద లవ్ ఆఫ్ ఎ డివోటీ హ్యావ్ జాయింట్ టుగెదర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇన్కార్నేషన్.
0: రెండు కూడా అక్కడ ఏకం కావాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ మస్ట్ బి యూనిఫైడ్.
0: ప్రహ్లాదులు అక్కడే ఓం నమో నారాయణ అంటే అతన్ని మాత్రమే రక్షిస్తూ వచ్చాడు.
1: ఈ ప్రహ్లాద అలోన్ ఛాన్స్ ద నేమ్ ఇయర్లో
0: అయితే అంత రక్షించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ప్రొటెక్షన్?
0: అతనికి ఏ చిక్కుల్లో ఉంటుంటే రక్షించాడు?
1: అండర్ వాట్ సిచ్యువేషన్?
0: తండ్రి పెట్టేటువంటి యొక్క బాధలను భరించుకోలేకున్నప్పుడు భగవంతుడు రక్షిస్తూ వచ్చాడు.
1: గాడ్ ప్రొటెక్టెడ్ ప్రహ్లాద వెన్ హి వాస్ పుట్ టు సఫరింగ్ బై
0: తండ్రి. బాధలే ప్రహ్లాదునికి రక్షణగా మారిపోయింది.
1: ఇట్స్ ఓన్లీ ద ట్రబుల్ గివెన్ బై ఫాదర్.
0: అతని యొక్క ద్వేషమే ఇతనికి భగవంతుని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది.
1: ఇట్ ఓన్లీ హిస్ హేట్రెడ్ బ్రాట్ హిమ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: అవతారమునకు కూడాను ఈ రకమైనటువంటి రెండు కారణాలు రావాలి.
1: ఫర్ ఇన్కార్నేషన్ దీస్ టూ ఫ్యాక్టర్స్.
0: ఒక వైపున దుర్మార్గము,
1: వికెడ్నెస్ ఆన్ వన్ సైడ్,
0: మరొక వైపున దివ్య భక్తి,
1: ద సెకండ్ డివైన్ డివోషన్.
0: రెండింటి యొక్క సంబంధం ఏర్పడినప్పుడే దైవత్వం సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ దేర్ విల్ బి ఇన్కార్నేషన్.
0: కనుక దైవత్వం అనేది దాంట్లో అనేక విధమైనటువంటి రహస్యాలు కూడి ఉంటాయి.
1: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్.
0: కనుక సాక్షాత్ భగవంతుడే అవతరించడము సంభవించింది.
1: దేర్ఫోర్ గాడ్ హింసెల్ఫ్ ఇన్కార్నేటెడ్ డైరెక్ట్లీ.
0: పుట్టిన తక్షణమే
1: ఇమీడియట్ ఆఫ్టర్ బర్త్
0: దివ్యమైనటువంటి తేజస్తో కనిపించాడు ఈ యొక్క బిడ్డ.
1: ద చైల్డ్ అపియర్డ్ విత్ ఆల్ ద బ్రిలియన్స్.
0: కానీ తల్లిదండ్రులు అక్కడనే నమస్కారం చేశారు.
1: ద మదర్ అండ్ ఫాదర్ ఆఫర్ ద రిస్పెక్ట్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దైవము నీ యొక్క గర్భంలో ఉద్భవిస్తాడు అనేటువంటి యొక్క విషయం వారికి తెలుసు.
1: బికాస్ దే నో ప్రిటీ వెల్ దట్ గాడ్ వుడ్ బి బోర్న్.
0: ముందు దినము రాత్రియే వారికి స్వప్నముగా వచ్చి భగవంతుడు రేపటి దినం తెల్లవారుజామున నేను ఉదయిస్తున్నాను ఈ గర్భం నుండి అన్నాడు.
1: ఆన్ ద ప్రీవియస్ నైట్ గాడ్ అపియర్డ్ ఇన్ ద డ్రీమ్. హీ సెడ్ దట్ యుడ్ బి బోర్న్ ద ఫాలోయింగ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్.
0: ఉదయించినాడు. ఏమి ప్రయోజనం? ఇతను ఏ విధంగా రక్షించాలి?
1: హీస్ బోర్న్
0: అక్కడనే మాయా. అతను దైవ స్వరూపుడు అని తెలుసును.
1: దే నో దట్ హీస్ గాడ్.
0: ఇంకా రక్షించటం వీడి చేతిలో ఏమి ఉండాలి?
1: సో ద ప్రొటెక్షన్ డజంట్ లై ఇన్ దేర్ హ్యాండ్.
0: అయ్యో, ఎప్పుడు ఈ కంసుడు గుర్తిస్తాడో, ఎప్పుడు తీసుకుని వెళ్తాడో, ఏమి చేస్తాడో అనేటువంటి భయం వారిద్దరు లోపల కూడా చాలా ఆవరించి ఉంటుండాలి.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఫియర్ బికాస్ కంస వుడ్ కమ్ టు నో సమ్ టైమ్ ఆర్ అదర్ వుడ్ కిల్ హిమ్.
0: మాయ ఈ విధమైన యొక్క ఆటలు ఆడుతుంటారు.
1: దిస్ ఈస్
0: ఒకవైపున ఇతను దైవమే. ఈ దైవాన్ని రక్షించేది ఎవరి చేతన అవుతుంది?
1: ఆన్ వన్ హ్యాండ్ దే నో దట్ ఈస్ గాడ్.
0: ఇతను ఏ రీతిగా రక్షించుకోవాలి అని దేవకీ వసుదేవులు చాలా బాధపడుతున్నారు.
1: దేవకీ వసుదేవ్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ యాజ్ రిగార్డింగ్ ద ప్రొటెక్షన్ దట్ కుడ్ బి గివెన్ టు ది జైలు.
0: ఉన్నది జైలు.
1: దే వర్ ఇన్ జైల్.
0: వీరికి బంధనలు వేశారు.
1: దే వర్ చైన్డ్.
0: ద్వారములంతా కూడా మహాభద్రమైన ద్వారములు నిర్మించాడు.
1: ద డోర్స్ ఆర్ సెక్యూర్.
0: ద్వారపాలకులు మహా రాక్షసులు వాటి వారిని నియమించాడు.
1: ద వాచ్మెన్ ఆర్ ఆల్మోస్ట్ డెమన్స్.
0: కానీ ఏం చేసేది?
1: వాట్ కుడ్ బి డన్?
0: ఏ విధంగానైనా సరే నన్ను బయటకు తీసుకెళ్లమని ముందుగానే చెప్పాడు ఈ పుట్టబోయేటువంటి బిడ్డ.
1: కమ్ వాట్ మే ద చైల్డ్ సెడ్ టేక్ మీ అవుట్ సమ్వేర్ అదర్.
0: చిన్న బుట్టలో పెట్టుకున్నాడు. ఎట్ట నేను బయటకు పోయాడు?
1: హి బ్రాట్ ద చైల్డ్ ఇన్ ఎ బాస్కెట్ హౌ టు గెట్ అవుట్.
0: నిమిషం లోపల చేతులకు ఉన్నటువంటి బంధనలు ఊడిపోయినాయి.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ద చైన్స్ వర్
0: ద్వారములు పెట్టుకున్నాయి.
1: ద డోర్స్ వర్ ఓపెన్.
0: అర్ధరాత్రి వేళ.
1: ఇట్ వాస్ మిడ్ నైట్.
0: 3 గంటలు.
1: 3 o'clock.
0: ద్వారపాలకులు చక్కగా నిద్రపోతున్నారు.
1: ద వాచ్మెన్ వర్ స్లీపింగ్.
0: ఎవ్వరూ అక్కడ లేరు.
1: నన్ వర్ దేర్.
0: వెళ్ళాడు.
1: హి వెంట్ ప్రొసీడెడ్.
0: అతను వెళుతుంటే కుంభవర్షం కూర్చింది.
1: యాజ్ హి వాస్ గోయింగ్ దిస్ డౌన్
0: కుంభవర్షం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆనందములకు చిహ్నంగా ఉంటుండాలి.
1: దిస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ ఇస్ ద సైన్ ఆఫ్
0: ఇది పవిత్రతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద సైన్ ఆఫ్ సీక్రెట్నెస్.
0: దైవం ఉద్భవించాడనేటువంటిది మేఘములు కూడా హర్షించింది.
1: యాజ్ గాడ్ ఈస్ బోర్న్ ఈవెన్ క్లౌడ్స్ ఆర్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్.
0: తలపైన పెట్టుకున్నాడు వసుదేవుడు.
1: వసుదేవ కెప్ట్ ద బాస్కెట్ ఇన్ హెడ్.
0: ఉన్నాడు గోకులానికి.
1: వాస్ ప్రొసీడింగ్ టు గోకుల.
0: కానీ మధ్యలో జమునా నది వచ్చింది.
1: బట్ ఇన్ బిట్వీన్ హిస్ ఆ యమునా రివర్.
0: దైవమే వెళుతుండగా దీన్ని అడ్డు పెట్టేటువంటి వారు ఎవరున్నారు?
1: గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ప్రొసీడింగ్.
0: వర్షమునకు ఆదిశేషుడు అడ్డంగా వచ్చాడు.
1: ఆదిశేష కేమ్ ఇన్ బిట్వీన్.
0: ఆ నదిలో వెళుతుంటే దారి అంతా చక్కగా విడిచింది.
1: ద రివర్ గేవ్ ది పాత్ టు ప్రొసీడ్.
0: అదే సమయమునకు యశోదకు మాయాశక్తి ఉద్భవించింది.
1: అట్ ద సేమ్ టైమ్ యశోద గేవ్ బర్త్ టు మాయాశక్తి.
0: కానీ అక్కడ కూడా అందరూ మైమర్చి ఉంటున్నారు.
1: అట్ ద టైమ్ దే ఆల్సో పీపుల్ ఆర్ స్లీపింగ్.
0: వసుదేవుడు ఆ బిడ్డను అక్కడ పెట్టాడు. ఈ బిడ్డను తీసుకున్నాడు. తిరిగి తట్టలో తీసుకుని వచ్చాడు.
1: వసుదేవ కెప్ట్ దిస్ చైల్డ్ ఓవర్
0: ప్రకారం జరిగింది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ పర్ గాడ్.
0: కానీ ఎవరు దీనిని నమ్మరు.
1: నో వన్ వుడ్ ఎవర్ బిలీవ్.
0: ముందే దైవం వేసినటువంటి ప్లాన్.
1: ఇట్స్ ఆల్ ద డివైన్ ప్లాన్.
0: ఎవరు కూడా అర్థం చేసుకోరు దైవాన్ని.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ గాడ్.
0: ఇలాంటి భగవత్ లీలలు ఎవరికూడా గోచరం కాదు.
1: ద లీలాస్ మిరకల్స్ ఆఫ్ గాడ్ కెనాట్ బి
0: అండర్స్టాండ్. ఒక సమయం లోపల గోపికలు కూడా చెప్పారు.
1: అట్ వన్ టైమ్ గోపికాస్ ఆల్సో
0: ఎన్నో విధములుగా అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.
1: దే మేడ్ అటెంప్ట్ టు నో గాడ్ ఇన్ వేరియస్ వేస్.
0: కడపటికి వారికి ఏమాత్రం కూడా అర్థం కాలేదు.
1: ఫైనలీ దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అప్పుడే చెప్పారు వాళ్ళు కూడా.
1: దెన్ దే ఆల్సో సేడ్,
0: నిన్ను గనుగొన్నగలమా కృష్ణ, నిన్ను గనుగొన్నగలమా
1: కృష్ణ. కెన్ వి రికగ్నైజ్ యు?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల అనయంబున నిడబాయకుండువట, అడవు రేణుడు కుల అష్టమోదలు అఖండ రూపుడవై వెలజుడట, నిన్ను గనుగొన్నగలమా. ఈ అణువులో అణువుగా ఉంటున్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు. 84 లక్ష జీవరాశుల లోపల నీవు సాక్షాత్కరిస్తుంటున్నావు, అణుస్వరూపంలో ఉంటున్నావు. అలాంటి నిన్ను ఏ విధంగా తెలుసుకోవటానికి వీలవుతుంది అని భగవత్ లీలలను తెలుసుకోవటం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు.
1: గోపిక సెల్ఫ్ డిసైడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద డివినిటీ ఎనీవే. ఓ కృష్ణ, హౌ టు నో యూ, హౌ టు అండర్స్టాండ్ యూ? యు ఆర్ స్మాలర్ దాన్ ది మైక్రోకాసమ్, ది యాటమ్, బిగ్గర్ దాన్ ది బిగ్గెస్ట్. యు మేనిఫెస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ ది 84 లక్షల ఆఫ్ ది బీయింగ్.
0: దైవ సంకల్పం చేతి ఏమైనా జరుగుతుంది.
1: విత్ ద డివైన్ విల్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్.
0: జరగనటువంటిది జగత్తులో ఒక్కటి కూడా లేదు.
1: నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్.
0: మట్టిని డైమండ్ చేస్తాడు, డైమండ్ ని మట్టి చేస్తాడు.
1: ద మడ్ కెన్ బి మేడ్ ఇన్ డైమండ్, డైమండ్
0: ఆకాశం చేయవచ్చు, ఆకాశాన్ని భూమి చేయవచ్చును.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ స్కై.
0: ఇదే కదా,
1: ఇట్స్ ఆల్ డివైన్ క్రియేషన్.
0: కనుక దైవశక్తిని మనం చక్కగా మనం విశ్వసించాలి.
1: విచ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ పవర్.
0: ఈ విశ్వాసం ఉండినటువంటి వారికి దైవం ఎప్పుడైనా కూడా వారికి సైన్యం తత్వాన్ని బోధిస్తాడు.
1: Those that have faith will have the teaching from God.
0: Kanuka ee vidhamainatunte oka tane aadesham chetane vasudevudu biddanu techi ikkada pettukoni kumarunu akkada petti vachadu.
1: As per the command, Vasudeva has put the child over there and brought the child from there here.
0: Daiva chitrambulanta vichitramayya,
1: how mysterious are divine actions.
0: Aa biddanu techi ikkada devaki devi pekkalo pandabettina tarvata melaku vachindi jornanta techigunnadi. ఈ యొక్క ద్వారపాలకంతా చాలా భయపడుతున్నారు.
1: బై ది టైమ్ ద చైల్డ్ ఇస్ పుట్ బై ది సైడ్ ఆఫ్ దేవకి, ద డోర్స్ ఆర్ ఓపెన్, వాచ్మెన్ గాట్ అప్.
0: బిడ్డ కేవలం ఏడ్చింది.
1: అండ్ ద చైల్డ్ క్రై లౌడ్లీ.
0: దేవకి దేవికి ప్రసవమైందని చెప్పని తక్షణమే కంసుని వార్తను పంపించి,
1: కంస కుడ్ నాట్ స్లీప్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్, వాట్ కైండ్ ఆఫ్ న్యూస్ హీ వుడ్ రిసీవ్ ఎట్ వాట్ టైమ్.
0: దుర్మార్గులకు నిరంతరం కూడా తన దుర్మార్గం యొక్క చేస్తలే గిలిగా ఉంటుంటాడు.
1: They will have only this feelings of fear because of their wicked actions.
0: Uchadu,
1: he came
0: rathamulo digadu,
1: got on from
0: chariot, bidden teeskunnadu,
1: brought the child
0: okka turi baitiki vachi igiresi kattu kottalani prayatninchadu.
1: He has thrown the child into the air and wanted to behead with a sword.
0: Igiresi bidda paine vellindi.
1: And the child thrown into the air just remained there.
0: O murkhuda,
1: O foolish man,
0: naa sankalpam neeku teliyadu,
1: you don't know my will.
0: ఇంకా నిన్ను హతమార్చేటువంటి వాడు ఉన్నాడు.
1: దేర్ ఈజ్ వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ.
0: వాని చంపుటకు ఎవరి చేత కాదు.
1: నన్ కెన్ కిల్ హిమ్.
0: ఇది చక్కగా గుర్తించు.
1: అండర్స్టాండ్ క్లియర్లీ.
0: నీ వినాశకాలే విపరీత బుద్ధి.
1: యువర్ ఎండ్ ఈజ్ నియర్.
0: నీకు ఈ విపరీత బుద్ధిని పుట్టడానికి నీ వినాశమే కారణం.
1: యువర్ థాట్స్ ఇండికేట్ దట్ యువర్ ఎండ్ ఈజ్ నియర్.
0: కారణాన్ని నువ్వు ఏమాత్రం కూడా తప్పించలేవు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్.
0: భగవంతుడు కార్యకారణ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: అట్టి కార్యకారణ స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క చిత్రములను నీవు అర్థం చేసుకోలేవు.
1: యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్స్ యాక్షన్స్ హూ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: చాలా అయిపోయింది.
1: సో సేయింగ్ ఇట్ డిసపియర్.
0: ఇంకా అప్పటి నుంచి కూడాను ఎక్కడ ఉంటుండాలి ఈ బిడ్డ, ఎక్కడ ఉంటుండాలి? అన్ని విధమైనటువంటి యొక్క అహంకారము, మమకారము, ఈ రెండింటి చేతనే గ్రామంలో పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ బికాస్ ఆఫ్ ఈగో, Where is the child? Where is he born? He went on killing the children of the entire village.
0: నిరపరాధులను కూడా హింసిస్తూ వచ్చాడు.
1: He went on killing those who are faultless.
0: ఇవంతా ఎందుకు జరగాలి అని కొంతమందికి సందేహం రావచ్చు.
1: Some may doubt why should such things happen.
0: కానీ ఇవన్నీ రాక్షస సంహారములకు తగినటువంటి పునాదులు.
1: That's all foundation for the total finishing off the demons.
0: ఈ చిన్న బిడ్డలు ఏం చేశారు?
1: What happened to this child?
0: వారు ఏ పాపము ఎరుగరే?
1: They don't. They have
0: ఇలాంటి పిల్లలంతా ఎందుకు ఈ విధంగా చంపించటం భగవంతుడు?
1: వై షుడ్ గాడ్ lead to such an action as
0: అనేటువంటిది దేహమునికే కాని ఆత్మకు లేదన్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది బాడీ దట్ డైస్ నాట్ ఆత్మ.
0: ఏనాటికైనా సావు తప్పినది కాదు.
1: వన్ డే అదర్ యు ఆర్ బౌండ్ టు డై.
0: కనుక ఇది కేవలము తన సంకల్పం చేతనే సృష్టించి తన సంకల్పం చేతనే అంత్యం చావిస్తూ వచ్చాడు.
1: బర్త్ ఈజ్ యాజ్ పర్ హిస్ విల్ సో ఆల్సో డెత్.
0: ఈ విధమైనటువంటి భగవత్ సంకల్పములు ఏ విధంగా కూడా అర్థం చేసుకోలేదు.
1: సో నో వన్ కెన్ అండర్స్టాండ్ గాడ్స్ విల్ ఇన్ ఎనీ వే.
0: క్రమక్రమేణా
1: గ్రాడ్యువలీ
0: ఇంకా వ్రేపల్లెలో కూడా ప్రారంభించాడు.
1: హి స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ వ్రేపల్లె.
0: ఈ వ్రేపల్లెకు అనేక విధమైనటువంటి రాక్షసులంతా పంపించాడు.
1: హి సెంట్ ఆల్ ది డెమన్స్ టు వ్రేపల్లె.
0: ఈ రాక్షసులందరి కూడా ఆ బాలుడైన కృష్ణుడు హతమార్చాడు.
1: దిస్ చైల్డ్ కృష్ణ కిల్ దెమ్ ఆల్.
0: ఏ రాక్షసుని కూడా మిగిలించలేదు.
1: హి నెవర్ కెప్ట్ నాట్ ఈవెన్ సింగిల్ డెమన్.
0: ఆ సమయం లోపల యశోద కూడా చాలా బాధపడుతూ వచ్చింది.
1: యశోద వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ అట్ ద టైం.
0: కృష్ణుని యొక్క స్వరూపము అనేక రకమైనటువంటి యొక్క దివ్యంగా కనిపిస్తూ వచ్చాయి.
1: షీ కుడ్ సీ ద డివైన్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
0: ఒక రాక్షసి
1: వన్ డెమన్
0: కంసుడు పంపడం చేత వచ్చి
1: బీయింగ్ సెండ్ బై కంస
0: ఒక సుందరమైనటువంటి స్త్రీగా తయారయ్యి
1: షీ హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ లేడీ.
0: నీకు కుమారుడు పుట్టాడట చూడాలని చాలా ఆశగా ఉంటుండాలి. ఇంతకాలములకు నంద యశోదలకు కుమారుడు పుట్టాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కటూరు నన్ను చూడనిస్తావా?
1: సెడ్ ఓ మదర్ ఐ హావ్ కమ్ టు నో ద నంద యశోద దే హావ్ ఎ చైల్డ్ నౌ హు ఇస్ వెరీ బ్యూటిఫుల్ వుడ్ యు గివ్ మీ ఆపర్చునిటీ టు సీ ద చైల్డ్.
0: కానీ ఇది సామాన్యంగా ప్రతి మానవుడు ఎందు ఉండేటువంటి యొక్క సహజ లక్షణాలు. అమ్మా బిడ్డను చూడటానికి అద్దే ఉంటుంది, తప్పక లోపల వచ్చి చూడండి అని.
1: ఇట్స్ ఎ నేచురల్ హ్యూమన్ క్వాలిటీ. నో వన్ విల్ అబ్జెక్ట్ యు కెన్ సర్టన్లీ సీ ద చైల్డ్.
0: ఆమె ఎవరు? యశోదకు తెలిసినటువంటి యొక్క మనిషిగా వేషం వేసుకుని వచ్చింది.
1: హూ ఇస్ షీ? షీ హాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ వెల్ నోన్ పర్సన్ టు యశోద.
0: అది ఒక రాక్షసి.
1: షీ ఇస్ ఎ డెమన్.
0: వచ్చింది.
1: షీ కేమ్.
0: యశోద ఆమెకు చూపించింది, లోపల వెళ్లిపోయింది.
1: యశోద హాస్ షోన్ అండ్ రిటర్న్.
0: అయ్యో ఈ బిడ్డకు నేను పాలివ్వాలని చాలా ఆశపడుతున్నానని చేసుకుంది. కానీ కట్టగడపడికి ఇద్దరి కూడా పెద్ద జగడం జరుగుతూ వస్తుండాలి.
1: She desired to feed the child. Then they started the fight between the two.
0: పాలు పీల్చాడు, రక్తాన్ని కూడా పీల్చి ఆ యొక్క రాక్షసు అక్కడే హతమార్చాడు.
1: He squeezed not only the milk but also the blood.
0: చిన్న పిల్లవాడి ఎందే ఇన్ని విధమైన శక్తులంతా కూడా ఆవిర్భవించినాయని గోకులం అంతా కూడా చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: That mighty power is latent in that child Krishna. All the inhabitants of Gokula were surprised.
0: అనేక విధమైన లీలలు.
1: There were all the leelas.
0: ప్రతి అవతారమునకును 16 సంవత్సరం వరకు లీలలు.
1: Every incarnation there are leelalu.
0: 16 నుంచి 35 సంవత్సరం వరకు మహాత్మ్యములు.
1: 16 to 35 miracle.
0: ఈ 35 నుంచి కూడాను 75 వరకు కూడాను బోధనలు.
1: 35 to 75 teaching.
0: ఈ కూడాను ప్రతి అవతారమునకు మూడు విధమైన స్థాయిలు ఉంటాయి.
1: Every incarnation we have these three steps.
0: ఈ 16 సంవత్సరం వరకు కూడా కృష్ణుడు అనేక రకమైనటువంటి యొక్క లీలలు చూపిస్తూ వచ్చాడు.
1: Till the 16th year Krishna has been showing these leelas.
0: ఈ లీలల యొక్క హద్దులు ఏమాత్రం కూడా పెట్టడం వీలు కాదు.
1: యూ కెనాట్ డిసైడ్ పుట్ లిమిట్స్ టు దీస్ లీలాస్.
0: మితిమీరినటువంటి యొక్క లీలలు చూపిస్తూ వచ్చారు గోకులకు గోపాల పిల్లలు.
1: హి వాస్ షోయింగ్ లిమిట్లెస్ లీలాస్ టు ఆల్ దోస్ పీపుల్ కవర్డ్.
0: కానీ వాడు అర్థం చేసుకోలేదు.
1: బట్ దే కుడ్ నాట్ నో.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: బలరామకృష్ణుడు ఆడుకుంటూ ఉన్నారు.
1: బలరామకృష్ణ వర్ ప్లేయింగ్.
0: ఆడుకుంటున్న సమయం లోపల కృష్ణుడు కేవలం మట్టి తినుకుంటూ వచ్చాడు.
1: యాజ్ దే వర్ ప్లేయింగ్ కృష్ణ స్టార్టెడ్ ఈటింగ్ ద మడ్ దేర్.
0: బలరాముడు వచ్చి యశోదకు చెప్పాడు.
1: బలరామ కేమ్ అండ్ కంప్లైంట్ టు యశోద.
0: అమ్మా మట్టి తింటున్నాడు తమ్ముడు అన్నాడు.
1: మదర్ బ్రదర్ ఈజ్ ఈటింగ్ ద మడ్ హియర్.
0: తల్లి పరిగెత్తి వచ్చింది.
1: మదర్ కేమ్ రన్నింగ్.
0: ఈ మట్టిలో ఏముంటుండో కంసుడు పంపించినటువంటి విషమట్టి ఏమిటో.
1: దిస్ మడ్ మే కంటైన్ సమ్ పాయిజన్.
0: యశోద నందులకు ఈ విధమైనటువంటి భయభ్రాంతులు కలుగుతూ వచ్చాయి.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఫియర్ వాస్ దేర్ అమంగ్ యశోద అండ్ నంద ఆల్ ద టైమ్.
0: ఏది మట్టి తిన్నావట అని అడిగింది.
1: She asked, what you have eaten the mud?
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
1: దెన్ కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్.
0: తన యొక్క సహజ లక్షణాన్నంతా కూడా చక్కగా నిరూపిస్తూ వచ్చాడు యశోదకు.
1: హీ స్టార్టెడ్ ప్రూవింగ్ ఆల్ హిస్ నేచురల్ క్వాలిటీస్.

0: నేను చిన్న పిల్లవాడినే.
1: Do you eat the mud? Am I a child? Am I hungry?
0: ఆకుంటున్నా వెర్రినా, నేను పిచ్చివాడినా.
1: Am I mad?
0: నేను పిచ్చివాడి కాదు.
1: I'm not mad.
0: నేను ఆకలితో అనుభవించినటువంటిది కాదు.
1: I'm not hungry.
0: నేను బాలుడు కాదు.
1: I'm not a child.
0: అనగా ఏమిటి? నేను దేవుడను అనేటువంటి అర్థం వచ్చింది.
1: Then what does it mean? I'm God. That is the
0: కానీ ఈమె దేహ సంబంధమైనటువంటి యొక్క వాత్సల్య భావంతో ఉండటం చేత దేవుడు అని అనుకోలేదు.
1: Because of physical affection and attachment, she could not take him as God.
0: పుత్ర వాత్సల్యంతో మునుగుతుండాలి యశోదా.
1: She has got attachment towards the son.
0: తెరుచు మట్టి ఉన్నాదో లేదు చూడాల.
1: Open your mouth, let me see the mud there.
0: తెరిచాడు.
1: He opened his mouth.
0: లోకములన్నీ కూడాను ఆ యొక్క కంఠములందే కనిపించాయి.
1: There she could see all the world there.

0: యశోదా దేవి కాను. నేను యశోదను కానేము.
1: ఐ మే నాట్ బి యశోదా.
0: ఇది కలయో?
1: ఇస్ ఇట్ ఎ డ్రీమ్?
0: ఏక వైష్ణవమాయో?
1: ఏ ఇల్యూషన్?
0: ఏమిటో ఇది?
1: వాట్స్ ఆల్ దిస్?
0: నాకు అర్థం కాలేదనుకుంది.
1: తల్లికి
0: తండ్రికి బిడ్డలకు అందరికి కూడా ఒక ఆశ్చర్యం కల్పించేటువంటి రీతిగా తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: లైక్ దిస్ ద మదర్ ద ఫాదర్ ఎవ్రీబడి వర్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఎవరు కూడా దీనిని అర్థం చేసుకోలేకపోయారు.
1: నన్ కుడ్ కాంప్రిహెండ్.
0: ఒకనొక సమయం లోపల కొంటివాడు బలరాముడు.
1: బలరామ్ ఇస్ మిస్ చూస్.
0: ఎప్పుడు కూడా కృష్ణుడు ఏదో ఒక విధంగా కూడాను ఆశ్రయం చేయాలని, ఈ విధమైన మహాత్యములంతా కూడాను ప్రజలకు అందించాలని సదుద్దేశంతో సరిస్తూ వచ్చేటువంటి వాడు.
1: హీ ఆల్వేస్ మేడ్ ఫన్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ వుడ్ బి నోన్ బై ది హోల్ వరల్డ్.
0: హేయ్ కృష్ణ, నీవు యశోద కొడుకు కాదు.
1: సార్ కృష్ణ, యు ఆర్ నాట్ ద సన్ ఆఫ్ యశోద.
0: అమ్మ తెల్లగుంది, నాన్న తెల్లగున్నాడు, నీవు నల్లగుంటున్నావు, ఇది నీవు యశోద కొడుకు కాదు అన్నాడు.
1: మదర్ అండ్ ఫాదర్, దే ఆర్ ఫేర్ ఇన్ దర్ కాంప్లెక్షన్, బట్ యు ఆర్ డార్క్, సో యు ఆర్ నాట్ ద సన్.
0: సత్యమే చెప్పాడు, యశోద కొడుకు కాదు.
1: He said the truth. He is not the son of Yashoda anyway.
0: Krishna parigetichadu.
1: Then he came running.
0: Amma chudu, nen ee koduku kadata.
1: The mother
0: said. Amayakanga adugutunnadu.
1: He said, mother, he says that I am not your son.
0: Neevu tellagunnavu, nana tellagunnadata. Nen nallagunnanu. Kabatti nee koduku kadu.
1: You are fair, father is fair, but I am
0: not. Cheppu ani cheppanu okay pattu pattadu.
1: He determined, tell me the truth, he said.
0: Anaku teliyadu.
1: He doesn't know.
0: Nayana. నేను సత్యం చెప్తున్నాను, నా కుమారుడే నీవు, సాక్షాత్ నా కుమారుడే అని చెప్పింది. చేశాడు, తిరిగి వెళ్ళాడు. ఈ విధంగా కూడా అనేక రకములుగా సామాన్య మానవుడి వలె ప్రవర్తిస్తూ, అమాయకుడి వలె జీవిస్తూ, అనంతమైన శక్తులను నిరూపిస్తూ తన దివ్యత్వంగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: లైక్ దిస్, లైక్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, లైక్ ఎన్ ఇన్నోసెంట్ వన్, హి వాస్ షోయింగ్ హిస్ ఇన్ఫినిట్ పవర్ అండ్ ద డివినిటీ టు ద వరల్డ్.
0: లోకములో హరి, నారాయణ, విష్ణు అనేటువంటి పదముల కంటే కూడా కృష్ణ అనేటువంటి పదం చాలా మధురంగా ఉంటాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ మోర్ దాన్ నేమ్స్ లైక్ హరి, నారాయణ, విష్ణు, కృష్ణ ఇస్ స్వీటర్.
0: అదే విధంగానే లక్ష్మి, దుర్గ, సరస్వతి, సత్యభామ, రుక్మిణి అనేటువంటి ఈ పదముల కంటే రాధా అనేటువంటి పదం చాలా మధురంగా ఉంటుంది.
1: లైక్ వైజ్ మోర్ దాన్ ద నేమ్స్ ఆఫ్ లక్ష్మి, దుర్గ, సరస్వతి, రాధాస్ నేమ్ ఇస్ క్వైట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కనుకనే జగత్తు లోపల ఏది సులభము, ఏది మహాప్రీతిగా ఉంటుంటారంటే కృష్ణ రాధ, కృష్ణ రాధ అనేటువంటి చాలా భద్రంగా ఉంటుంటారు.
1: వాట్ ఈస్ మోస్ట్ ఎండియరింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ దీస్ టూ నేమ్స్, కృష్ణ రాధ.
0: రాధలు
1: హూ ఆర్ దే? కృష్ణ రాధ.
0: కృష్ణ దైవము,
1: కృష్ణ ఇస్ గాడ్.
0: పురుషుడు
1: ఇస్ మ్యాన్.
0: రాధ ధర,
1: రాధ ధర
0: ప్రకృతి,
1: నేచర్.
0: కాబట్టి ప్రకృతి ప్రతి ఒక్కరికి అభిష్టంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంటారు.
1: ఎవ్రీ వన్ లైక్స్ ద నేచర్.
0: ప్రకృతిని ప్రతి మానవుడు కూడా దానిని ఆరాధిస్తాడు.
1: ఎవ్రీ వన్ వర్షిప్స్ నేచర్.
0: ప్రతి మానవుడు కూడా దానిని ఆకర్షిస్తాడు.
1: ఎవ్రీ వన్ ఇస్ అట్రాక్టెడ్ బై నేచర్.
0: మానవుడు దానిని ప్రేమిస్తాడు.
1: ఎవ్రీ వన్ లవ్స్ నేచర్.
0: ప్రకృతి నా యొక్క ఆధారమే.
1: దిస్ నేచర్ ఇస్ మై బేస్.
0: అది ఏ ధరా రాధ.
1: దిస్ ఇస్ ధరా ద అర్త్ ద నేచర్.
0: ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలంతా కూడాను జగత్తుకు నిరూపించేటువంటి నిమిత్తమై ఈ యొక్క భాగవతం ఏర్పడుతూ వచ్చింది. అదేవిధంగానే దైవత్వం గురించి బోధించేటువంటి సమయం లోపల అనేక విధమైన అగ్గులంతా తగులుతూ ఉంటాయి.
1: యాజ్ వి స్పీక్ ఆఫ్ డివినిటీ యు ఫైండ్ సో మెనీ ఆబ్స్టకల్స్.
0: ఈ యొక్క మంచి లోపల కూడా చెడ్డు చేరుతూ ఉంటాయి.
1: ఈవెన్ ఇన్ గుడ్ యు ఫైండ్ బ్యాడ్.
0: మంచి చెడ్డల యొక్క చేరికని మాధవత్వం యొక్క చర్య.
1: The actions of the divinity are the combination of good and bad.
0: Sukhame lekapothe sukhamulaku viluve ledu.
1: When there's no misery, happiness has no value.
0: Kanuka,
1: so
0: ee divyattam anetundi avatarinchetaku puramu anni rakamulainatundi yokka kashtamulu nashtamulu dukkamulu prapanchamulandu aavaristu untayi.
1: Prior to the divinity taking a human form, there will be so many obstacles, the troubles and the problems.
0: Kevalam daivattamunaku maatrame kaadu manavatvaniki kuda ivanni sambhavistuntayi.
1: Not merely to God, even to a human being.
0: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తునందు ఎంత కోటీశ్వరుడైనప్పటికీ వారికి ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క అశాంతులు అన్ని ఆవరిస్తూ ఉంటుంటాయి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, లెట్ హిమ్ బి ఎ మిలియనేర్,
0: పరిత్యాగైనటువంటి సన్యాసులు కూడా ఈ చింతలు వస్తూ ఉంటుంటాయి.
1: ఈవెన్ రెనన్షియన్స్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్.
0: వశిష్ఠ మహర్షి,
1: వశిష్ఠ గ్రేట్ సేజ్,
0: ఇతను కేవలం మానవుడైనటువంటి వాడు,
1: నోబుల్ సోల్,
0: సర్వ విద్యలు కూడా హస్తగతమైనటువంటి,
1: ఇస్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్,
0: ఇతను దైవఋషి.
1: He is very God.
0: ఇంత దైవఋషి అయినటువంటి యొక్క వశిష్ఠుడు కూడాను
1: ఈజ్ అట్ గాడ్లీ సేజ్.
0: ఒక్కొక్క సమయంలో దైవత్వాన్ని గుర్తించుకోలేకపోయాడు.
1: ఎట్ టైమ్స్ కుడ్ నాట్ రికగ్నైజ్ డివినిటీ.
0: ఇతను శ్రీమన్నారాయణుడు అని తెలుసును.
1: హీ నోస్ దట్ ఈజ్ ఇన్కార్నేషన్.
0: ఒక సమయంలో దశరథునికి చెప్తున్నాడు, ఈ యొక్క వశిష్ఠులు.
1: వశిష్ఠ వాస్ టెలింగ్ టు దశరథ,
0: మాకేమి నీ దగ్గర నుంచి అక్కర్లేదు.
1: Dasharatha, I don't want anything from you.
0: నీ దగ్గర వచ్చి నేను పురోహితునిగా ఉండడానికి నాకేమీ అవసరం లేదు.
1: I don't need to be priest.
0: కానీ నీ గృహంలో సాక్షాత్ నారాయణమూర్తి ఉద్దేశిస్తున్నాడు కనుక అతని యొక్క చర్యలు చూడాలి, అతని సేవలు చేయాలి అనేటువంటి సదుద్దేశంతో నేను నీ దగ్గర వచ్చి పురోహితునిగా పనిచేస్తున్నాను.
1: I have come here as a priest in your family only to watch the God born in your family.
0: ఈ వస్తువు అనాథులు నాకు అక్కర్లేదు.
1: I don't want any other comforts.
0: Vasishtha varu sankalpinchukunte sarvam kudunu yerpadistundi.
1: If Vasishtha wills, anything can happen.
0: Kani aa daivam kosam nenu nindu cheyaranu annadu.
2: In fact, I came to you only for God.
0: Inta telisukunnatundi Vasishtha varu kudanu.
2: Vasishtha having known so much.
0: Tarvata Ramunaku prabodham chestu vachadu.
1: Later he started teaching to Rama.
0: Adi Vasishtha Geeta annaru.
1: That is called Vasishtha Geeta.
0: Yoga Vasishtham annaru.
1: A Yoga Vasishtham.
0: Anaga emi Ramunaku bodhinchinatvanti bodhane Yoga Vasishtham.
1: It is the teaching given to Rama is Yoga Vasishtham.
0: Inta telusukunnatvanti oka Vasishthuniki enduku ee maya raavatam?
1: Vasishtha has known so much, why should
0: anaga
1: he be deluded?
0: Anaga samanyamanti manavattanga taanu avishtuntu tarvata divyatvani kuda nu nirupistu vachadu.
1: Though there is human aspect, the divinity is also
0: karanam
1: later.
0: Upadhi
1: is only Vaishya responsible.
0: Upadhi
1: is only Vaishya.
0: ఇంకొక చిన్న ఉదాహరణ.
1: Another small example.
0: ఈ లోకం లోపల అనేక మంది అనేక విధమైనటువంటి ముహూర్తాలు పెడుతుంటారు పండితులు.
1: The scholars, pundits, they set aside auspicious moments.
0: కానీ శ్రీమన్నారాయణ అనేటువంటి యొక్క రాములకు కూడాను ఒక పట్టాభిషేకానికి వశిష్ఠ వారే ముహూర్తం పెట్టాడు.
1: ఇట్ ఇస్ వశిష్ఠ హూ హస్ గివెన్ ఎ స్పెసిఫిక్ టైమ్, ఆస్పిషియస్ టైమ్ ఫర్ ద కారోనేషన్ ఆఫ్ రామ.
0: తెల్లవారి 7 గంటలకు కారోనేషన్ సింహాసనం ఎక్కాలి అని పెట్టాడు.
1: Rama is to be coronated at 7 o'clock in the morning.
0: చెప్పాడు.
1: He said.
0: ఆ యొక్క ముహూర్తము తెల్లవారి 7 గంటలకు అరణ్యవాసంగా మారిపోయింది.
1: On the same, at the dot of time, auspicious moment, he went to the forest.
0: ఏంటి ఈ ముహూర్తం యొక్క పవిత్రత?
1: Then what does it
0: ఎవరు పెట్టినటువంటిది? ఏదో ఒక పంచాంగ బ్రాహ్మణుడు పెట్టినటువంటిది కాదు.
1: Is not by any panchanga brahmin.
0: సాక్షాత్ వశిష్ఠుల వారు పెట్టినటువంటిది.
1: It is all the
0: బ్రహ్మ ఋషి.
1: Vasishtha is Brahma Rishi.
0: అతను పెట్టినటువంటిది కూడా ఈ విధంగా మార్చుకోవచ్చు.
1: It is only his.
0: అనగా
1: గివెన్
0: దైవ సంకల్పమునకు ఏ ముహూర్తం కూడా అడ్డు రాదు.
1: ఫర్ ద డివైన్ విల్ నథింగ్ కెన్ కమ్ ఇన్ ద వే.
0: ముహూర్తం ఒకటి జరిగేది మరొకటి.
1: ద ఆస్పిషియస్ మూమెంట్ గివెన్ ఇస్ సంథింగ్ సంథింగ్ డిఫరెంట్ హాపెన్. ఈ ముహూర్తం
0: కూడా పలికిరావనేటువంటి ఒక సత్యాన్ని ప్రపంచానికి ప్రబోధించే నిమిత్తమై ఈ రకంగా చేస్తూ వస్తుంది.
1: టు టెల్ టు ద వరల్డ్ దట్ నథింగ్ కమ్ ఇన్ బిట్వీన్ ద డివైన్ విల్ అండ్ ద సిచ్యువేషన్ దిస్ హాడ్ హాపెన్.
0: కనుక ప్రతి సంకల్పం కూడా భగవత్ సంకల్పమే నెరవేరుతుంది, కానీ ఎవరి సంకల్పము నెరవేరదు.
1: It's only God's will that will succeed, nothing else.
0: Aite,
1: however,
0: Bhagavantudu sarvasanga parityagayinatunte yokka bhaktuni yokka abhishtaniki taanu lobadutuntadu.
1: However, God submits himself to a devotee who has no desire.
0: Eesara sankalpam chetane Markandeyudu puttadu.
1: It's only because God's will Markandeya was born.
0: Atariki 16 samvatsaralani aayussu matram ninnayinchadu.
1: He has given prescribed limited lifespan of 16 years.
0: Bidda, nenu bratikeedi 16 samvatsaralu.
1: I'm going to live for 16 years.
0: Nadi kevalam apavitramaina jeevithanga nenu jeevinchakoodu.
1: Let me not lead unsacred.
0: Ee 16 samvatsaralu kuda nu daivam deeniki na atitam gaavistanu na kaalanni.
1: Let me surrender the 16 years life span to God.
0: సత్కీర్తిని తెచ్చుకోవాలి.
1: లెట్ మీ గెట్ ఎ గుడ్ నేమ్.
0: సత్పుత్రుడు అనేటువంటి పేరును తేవాలి.
1: లెట్ మీ గెట్ ఎ గుడ్ నేమ్ యాజ్ ఎ గుడ్ సన్.
0: నిరంతరం కూడా ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సో స్టేయింగ్ హీ ప్రేడ్ టు శివ.
0: ఈశ్వరుడే ఆయుష్ను ప్రసాదించాడు.
1: ఓన్లీ ఈశ్వర హూ గివ్ లైఫ్.
0: కానీ ఈ భక్తుని యొక్క శక్తి వల్ల ఆ 16 సంవత్సరం కూడా క్యాన్సిల్ చేశాడు భగవంతుడే.
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది డివోటీ గాడ్ హింసెల్ఫ్ హస్ విత్ డ్రాన్.
0: తన సంకల్పాన్ని మార్చుకున్నాడు కానీ భక్తుని సంకల్పాన్ని మార్చలేదు.
1: హీ చేంజ్ హిజ్ ఓన్ ఐడియా బట్ నాట్ దట్ ఆఫ్ ది డివోటీ.
0: భగవంతుడు భక్త సులభుడు అని చెప్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎ డివోటీ.
0: భక్త పరాధీనుడు అని పిలుస్తూ వచ్చారు.
1: హీ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది డివోటీ.
0: అనగా భక్తుడి యొక్క శక్తి కూడా అన్ని విధమైనటువంటి ఇదిగా ఉంటుంటారు.
1: దట్ ఈస్ ద మైటీ పవర్ ఆఫ్
0: భక్తుని శక్తిని కూడా ఈ విధమైనటువంటిదని నిర్ణయించడం ఎవరికి సాధ్యం కాదు.
1: నన్ కెన్ డిసైడ్ అండ్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ డివోటీ.
0: ఈనాటి భక్తులు
1: బట్ మోడర్న్ డివోటీ
0: పార్ట్ టైం డివోటీస్.
1: మోడర్న్ డివోటీ ఈస్ ఎ పార్ట్ టైం డివోటీ.
0: ఒక్క నిమిషంలో భక్తులుగా ఉంటారు.
1: In a minute,
0: మరో నిమిషంలో భక్తులుగా అవుతారు.
1: లేటర్
0: మరో నిమిషంలో యుక్తులు పొందుతారు.
1: అండ్ దెన్ ఫుల్ ఆఫ్ నెక్
0: ఈ విధమైనటువంటి కుయుక్తుల లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు.
1: హీ స్పెండ్స్ టైమ్ ఇన్ నెక్స్ అండ్ ట్రిక్స్.
0: నా ముందు ఒకటి వెనుక మరొకటి.
1: వి యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఇన్ వన్ వే డిఫరెంట్ డిఫరెంట్.
0: ఇది భక్తి అనిపించుకోదు.
1: ఇట్ కాన్ బి డివోషన్.
0: కేవలం ఇది మోసము అనిపిస్తుంది.
1: ఇట్ ఇస్ డిసీట్ చీటింగ్.
0: ఇది తనను తాను చీట్ చేసుకోవటమే.
1: యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్.
0: నన్ను చీట్ చేసేవారు ఎవరు లేరు.
1: యు ఆర్ నాట్ చీటింగ్ గాడ్.
0: ఎందుకంటే నాకు ఏ విధమైనటువంటి చీటింగ్ లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో చీటింగ్ ఇన్ గాడ్.
0: భావం తత్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది కాన్సెప్ట్.
0: ఎవరికి వారు చేసుకోవటమే ఈ చీటింగ్.
1: ఈచ్ వన్ ఈస్ చీటింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే నాకెవ్వరూ ద్వేషం లేరు.
1: ఐ డోంట్ హేట్ ఎనీ
0: వన్. ఎవరికి ద్వేషం కాదు.
1: ఐ డోంట్ హేట్ ఎనీబడీ.
0: అయితే ద్వేషం ఉంది అనుకోవచ్చును.
1: బట్ యూ మే ఫీల్ దిస్ హేట్రెడ్.
0: నీ ద్వేషమే కానీ నా ద్వేషం కాదు.
1: ఇట్స్ ఆల్ యువర్ ఓన్ హేట్రెడ్ నాట్ మీ.
0: అదే విధంగా దైవత్వం లోపల ఏ యొక్క మాలిన్యము ఉంటుండదు.
1: ఇన్ డివినిటీ దేర్ ఇస్ నో డర్ట్ నథింగ్ వాట్స్ ఐ ఫీల్.
0: పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయం.
1: ఇట్ ఈస్ సీక్రెట్ ప్యూర్ అండ్ అన్సలీ.
0: కానీ అట్టి పరిశుద్ధమైన హృదయాన్ని భక్తులు తెలుసుకోలేకపోతుంటారు.
1: ది డివోటీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ప్యూర్ హార్ట్.
0: కేవలం ఉపాధి యొక్క భేదమును పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ ద బాడీ ది
0: ఉపాధి యొక్క నడతను పురస్కరించుకొని,
1: బికాస్ యాక్షన్స్ ఆఫ్ ది వెస్ట్
0: ఉపాధి యొక్క జీవితాన్ని పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ.
0: ఒక నిమిషంలో మానవత్వం, ఒక నిమిషంలో దైవత్వం అనేటువంటి భావమును భక్తులు ఎందు ఆవిర్భవిస్తుంటారు.
1: ది డివోటీ డెవలప్స్ ది ఫీలింగ్ దట్ ఎట్ టైమ్స్ ఈస్ హ్యూమన్, ఎట్ టైమ్స్ ఈస్ గాడ్ డివైన్.
0: ఇదే మాయా.
1: This is illusion.
0: Maya anaga emti?
1: What is illusion?
0: Leni daarini kalpinchukotamu.
1: Only superimposition.
0: Unna daarini marchipotamu.
1: Forgetting that is existence.
0: Ee maya.
1: This is illusion.
0: Sa maya is maya. Edi unnado danni marchipothunnaru.
1: You forget what is existing.
0: Edi telusukunnaro danni kuda marchipothunnaru.
1: What you have known you forget that.
0: తెలియనటువంటి దానిని తెచ్చి పెట్టుకుంటున్నారు.
1: బట్ యూ బ్రింగ్ దట్ వాట్ యూ డు నాట్ నో.
0: కాబట్టి ఉపాధి భేదాన్ని మీరు ఏమాత్రం కూడా ఊహించరాదు.
1: సో డోంట్ గో బై ది కన్సెంట్రేషన్.
0: ఒక్కటే.
1: Both the bodies are same.
0: Kani andulo unnatundi divyatvanni kontha varaku lakshyam cheyali.
1: But keep in view the divinity behind.
0: Prati manavuni endukunu ee divyatvam untundali.
1: Every human being has divinity.
0: Adi are you God anna prashninchappudu how nenu God e.
1: If there's a question are you God, yes I am.
0: Nene kaadu neevu kuda God e.
1: I am God and you are also God.
0: కనుక అందరూ భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: అయితే
1: బట్
0: ఇక్కడ వ్యత్యాసం ఏమిటి?
1: వాట్స్ ద డిఫరెన్స్?
0: ఈ భగవత్ తత్వం అనేటువంటి నిరంతరము ఉండేటువంటి ఒక తత్వం ఇది. అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి తత్వం మీది.
1: హియర్ యు ఫైండ్ ద డివినిటీ ప్రెసెంట్ కంటిన్యూస్లీ, వేరస్ ఇట్ అపియర్స్ ఇంటర్మిటెంట్లీ. ఇన్
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: అర్జున్ని ప్రశ్నించాడు కృష్ణుడు.
1: కృష్ణ క్వశ్చన్ అర్జున.
0: అర్జున,
1: అర్జున,
0: ఏంటి నువ్వు చాలా విచారిస్తున్నావు?
1: Why are you feeling so sad?
0: Swami, ఈ పెద్ద యుద్ధం జరగబోతుంటుందని, ఎంతమంది బంధువులు నశిస్తారో, క్షీణిస్తారో, మరణిస్తారో.
1: Swami, there's going to be a big war now. How many relations, how many friends are going to lose their lives?
0: వీరందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి వారు కాదు, మనతో పాటు తరతరముల నుంచి వస్తూనే ఉన్నారు, పోతూనే ఉంటున్నారు.
1: Oh madman, they are not the people of today. They have been there with us all generations.
0: Satyavadu kaadu, vaaru satyavadu kaadu.
1: You are not the killer, they are not going to be killed. They are
0: nee akka abhimanamee ee vidhamainti guhalaku pani chestundadi.
1: It is only your attachment that leads to delusion.
0: Nee yokka attachment inta varaku kudano mosapothundadi.
1: It is only attachment that is deceiving.
0: Nee tappaledu, vaaru kaavatam ledu.
1: You are not going to kill, they are not going to kill.
0: Kanchedi nee kaadu, bratikinchedi nee kaadu.
1: You are not the killer, nor would bring them to life.
0: నీవు నేను అనేక తరముల నుంచి వస్తూనే ఉంటున్నాం, వారు కూడా వస్తూనే ఉన్నారు.
1: యూ అండ్ ఐ అండ్ దే ఆల్సో హావ్ బీన్ కమింగ్ ఓవర్ జనరేషన్స్.
0: అయితే స్వామి, ఈ సత్యం మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియకుండా ఉంటుండాలి, దీనికి కారణం ఏమిటి?
1: బట్ దెన్ స్వామి, యూ నో దిస్ ట్రూత్, హౌ ఇస్ దట్ వీ డు నాట్ నో?
0: నేను ప్రెజెంట్, ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి మాత్రమే నేను తెలుసుకోగలుగుతున్నాను.
1: ఐఎమ్ ఏబుల్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ నౌ ఇన్ ది ప్రెజెంట్. దానిని
0: నేను తెలుసుకోలేకపోతున్నాను.
1: బట్ ఐ డోంట్ నో ద పాత్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అప్పుడు అడిగాడు.
1: Then he asked.
0: ఈ చక్కని ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: ఐఎమ్ గివింగ్ గుడ్ ఎగ్జాంపుల్.
0: మీకు ఎంత వయస్సు?
1: వాట్స్ యువర్ ఏజ్?
0: స్వామి, ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు అన్నాడు అర్జునుడు.
1: అర్జున సార్, స్వామి, మై ఏజ్ ఇస్ 84 నౌ.
0: అయితే 10 సంవత్సరాల కింద నువ్వు ఉన్నావు కదా?
1: వర్ యు నాట్ ప్రెసెంట్ 10 ఇయర్స్ బ్యాక్?
0: 10 సంవత్సరాల కింద నీవు లేకపోతే ఈనాడు 84 సంవత్సరాలు ఎట్లా వస్తుంది?
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రెసెంట్ 10 ఇయర్స్ అగో, హౌ కెన్ యూ బి 84 నౌ?
0: 5 సంవత్సరాల కింద నువ్వు ఉన్నావా?
1: 5 ఇయర్స్ బ్యాక్ వర్ యు ప్రెసెంట్?
0: ఉన్నాను స్వామి, ఉన్నాను.
1: Yes Swami, I was there.
0: Okay, sorry. నీకు పెళ్లి ఎప్పుడైంది?
1: వెన్ వర్ యు మ్యారీడ్?
0: బాగా టైము కాలము అంతా నిర్ణయించి చెప్పాడు. ఫలాన సంవత్సరంలో, ఫలాన కాలంలో, ఫలాన టైంలో నాకు వివాహం జరిగింది అన్నాడు.
1: He gave the specific date and the time.
0: వివాహం జరిగి ఎంత కాలమైంది?
1: When were you married?
0: 60 సంవత్సరాలు అయింది.
1: Is marriage is 60.
0: 60 సంవత్సరాల కింద జరిగినట్టు నీకు జ్ఞాపకం ఉంది.
1: You know what happened 60 years.
0: నీవు ఎప్పుడు పుట్టావు?
1: When were you born?
0: నేను 74 సంవత్సరాల కింద పుట్టాను
1: అన్నాడు.
0: కాలం అంతా చెప్పాడు.
1: హి గేవ్ ద డేట్ అండ్ ద టైం.
0: ఇవన్నీ నీకు తెలుసును.
1: యు నో ఆల్ దీస్.
0: అయితే
1: దెన్
0: 3 సంవత్సరాల కింద,
1: 3 ఇయర్స్ బ్యాక్,
0: కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు.
1: అండ్ కార్తీక శుద్ధ పౌర్ణమి వేర్ వర్ యు ప్రెసెంట్?
0: అయ్యో తెలియదు స్వామి.
1: హి సేస్ స్వామి ఐ డోంట్ నో.
0: అప్పుడు ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు అన్నాడు.
1: ఐ డోంట్ నో వేర్ ఐ వాస్.
0: అయితే నీ ఉన్నావు కదా.
1: బట్ వర్ యు నాట్ ప్రెసెంట్?
0: ఉన్నాను.
1: ఎస్ ఐ వాస్.
0: కానీ తెలియదు.
1: బట్ ఐ డోంట్ నో.
0: కారణం ఏంటి?
1: వాట్స్ ద రీజన్?
0: 3 సంవత్సరముల ముందు జరిగినటువంటిది నీకు తెలియదు. 60 సంవత్సరం కింద తెలిసి జరిగినట్టు నీకు తెలుస్తున్నావు.
1: What happened 3 years ago, you do not know. But what happened 6 years back, you know that.
0: Anaga enti adi important anetindi vishayam kabatti nu kallo pechukunnavu.
1: Because you consider them important, you remember them.
0: Idi important kaadu kabatti nu marchipothunnavu.
1: As this is not important, you are forgetting.
0: Kaani nee unnavu.
1: But you are there.
0: Ade vidhangaani.
1: Likewise.
0: దైవత్వం అనేటువంటిది మర్చిపోతున్నారు.
1: యూఆర్ ఫర్గెటింగ్ డివినిటీ.
0: ఇంపార్టెంట్ కాకుండా ఉంటుంది అది వీళ్ళకు.
1: బికాస్ యూ డోంట్ కన్సిడర్ ఇట్ ఇంపార్టెంట్.
0: మానవత్వం అనేటువంటి దానిపైన ఎన్నో సంవత్సరాల కింద జరిగినటువంటి కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు.
1: యూ ప్రొసీడ్ అలాంగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ స్టార్ట్ రిమెంబరింగ్ వాట్ ఆల్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్.
0: మీ లక్ష్యం అంతా కూడా మానవ లక్ష్యంలో ఉంటుంది చేతనే దీన్ని అనేక రకంగా పెంచుకుంటున్నావు. దైవ లక్ష్యం మీరు లేదు.
1: You always aim at the human nature, but not towards
0: the divinity.
1: As you don't aim at the divine, you don't understand the
0: divinity.
1: God is in you.
0: నీవే దైవమై ఉంటున్నావు.
1: You are God.
0: కనుకనే ఈ మానవత్వంతో కూడినటువంటి యొక్క అవతార తత్వము అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: Therefore, it's very difficult to understand the divinity when he comes in
0: human form. ఉపాధిగా మానవ స్వరూపము.
1: On one hand you find human form.
0: మరొక వైపు చూస్తే దివ్య తత్వము.
1: On the other hand the divinity.
0: దివ్య శక్తి.
1: The divine power.
0: అది నిజమా ఇది నిజమా?
1: Is that true or is this true?
0: ఇది ఏది నిజమంటే రెండు నిజమే కాదు.
1: Both are true.
0: రెండు నిజము కాదు.
1: Both are not true.
0: అయితే ఉపాధి మాత్రం దూరం చేసి దివ్యత్వాన్ని మాత్రం లక్ష్యం పెట్టి అది నిజం.
1: Just give up the feeling of wasted body, follow the divinity.
0: చిన్న ఉదాహరణ.
1: A small example.
0: జనక మహారాజు
1: ఎంపరర్ జనక
0: చేశాడు.
1: Arrange dinner.
0: భుజించి తాను మాట్లాడుతూ ఉండేవాడు.
1: ఆఫ్టర్ ఈటింగ్ హీ స్టార్టెడ్ కన్వర్సింగ్.
0: కానీ దాసు దాసీలంతా కూడా సేవ చేస్తూ ఉన్నారు.
1: ద మెనీ సర్వెంట్స్ వర్ సర్వింగ్.
0: మహారాణి కూడా ప్రక్కనే కూర్చుంది.
1: ద క్వీన్ ఆఫ్ బై హిస్ సైడ్.
0: ఉన్నట్టు ఉంటుంది.
1: ఆల్ ఆఫ్ సడన్
0: ఈ జనక చక్రవర్తికి నిద్ర వచ్చింది.
1: ఎంపరర్ జనక స్టార్టెడ్ స్లీపింగ్.
0: కొంచెం తూగడానికి ప్రారంభించాడు.
1: మహారాణి
0: పరిచారకులను పోమని చెప్పింది.
1: అండ్ ద క్వీన్ ఆస్క్డ్ ద సర్వెంట్స్ టు లీవ్ ద ప్లేస్.
0: మహారాజును నిద్రించడం చెప్పి ప్రార్థించింది.
1: అండ్ షీ ప్రేడ్ టు ద కింగ్ టు టేక్ రెస్ట్ అండ్ స్లీప్. హి వాస్ రెస్టింగ్.
0: అతనికి ఒక పెద్ద కల వచ్చింది.
1: దెన్ హి స్టార్టెడ్ డ్రీమింగ్.
0: ఏమిటి ఈ కల?
1: వాట్స్ ద డ్రీమ్?
0: పరరాజులంతా కూడా అతని రాజ్యం పైన పడి
1: దట్ ఆల్ ద నైబరింగ్ కింగ్స్ ఇన్వైటెడ్ హిమ్.
0: ఇతన్ని ఓడించి
1: హి వాస్ డిఫీటెడ్.
0: ఈ రాజ్యం నుంచి తరమగొట్టి
1: అండ్ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్.
0: పరిపాలన చేస్తున్నారు.
1: అండ్ దే స్టార్టెడ్ రూలింగ్ ద కింగ్డమ్.
0: కానీ రాజ్యం అంతా వదిలిపెట్టి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు జనకుడు.
1: Janaka left all his kingdom and traveling along the path.
0: Akali vestundari.
1: He was feeling hungry.
0: Dukkam porli vastuntundari.
1: He was feeling very sad.
0: Akali akali akali ani arustu unnadu.
1: He was shouting because of hunger.
0: Edo oka koi jati vadu inta annam pettukoni tinadaniki siddhanga untunnadu.
1: There were tribals who were ready to eat at the time.
0: Akali gadigichadu akali akali akali annadu.
1: He approached the tribals and said, I am hungry, hungry.
0: Oka aakulu teesi inkoka aakulu petti ee Janaka maharajuku andistu unnadu.
1: They have placed the food on one leaf and covered it with a leaf.
0: గడ్డ వచ్చి ఆ ఆకును కొట్టుకొని పోయింది.
1: In the meantime, eagle appeared there and collected the food.
0: అంతా కింద పడిపోయింది.
1: All food fell on the ground.
0: ఆ ఇది చేతికి చిక్కినటువంటిది కూడా నేను అనుభవించలేకపోయానని బాధపడి గట్టిగా అరిచాడు. ఆకలి అన్నాడు.
1: As he could not eat the food on hand, he shouted.
0: రాణి గారు లేపారు. ఏమిటండి అరుస్తున్నారు అని.
1: Then the queen lying by his side made him get up.
0: లేచాడు.
1: He got up.
0: చూసేటప్పటికి హంసతూలికా పాన్పు.
1: When he was awake, he could find that bed.
0: అతని శయ్యాగృహము.
1: The royal bed and bedroom.
0: ఆస్థానము.
1: It's all the court.
0: ప్యాలెస్ లో ఉంటున్నాడు.
1: He was in a palace.
0: కానీ కల లోపల అడవి లోపల బాధపడుతున్నాడు.
1: But in his dream, he was feeling sad in the forest.
0: ఇది చూశాడు అది చూశాడు.
1: He saw this and that.
0: ఏమీ తెలియకపోయింది. అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా అని ప్రశ్న వేసుకుంటూ.
1: Then he went on questioning, is that true or is this true?
0: Rani gar enniyo vidhamuga prashninchindi. Emtandi meeru pichiga maatladutunnaru? Emti idi cheptunnaru? Em javabu ledu. Adi nijama idi nijama? Adi nijama idi nijama?
1: The queen went on questioning, what is this you are talking like a madcap, telling repeatedly, is that true or is this true?
0: Rani gariki chaala idaipoyindi. Edo pichi pettindo emto enduko isi vidhanga maharaju vidhanga palukutunnadani vasishtha varini pilipinchindi.
1: The queen thought that the king turned mad and therefore summoned Vasishtha.
0: Vasishtha varu vacharu.
1: Vasishtha came.
0: అతని దగ్గర కూడా నువ్వు ఏమాత్రము లక్ష్యం చేయలేదు, ఏ విధంగా పలకలేదు, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
1: He was not mindful of the presence of the sage of Vasishtha. He went on repeating same thing. Is that true or is this true?
0: Yesinchadu Vasishtavaru dhyanamlo unnadu.
1: Vasishtha thought over and sat in
0: meditation. Yesinchadu.
1: He thought the reason.
0: Nijama idu nijama.
1: The queen went on questioning, what is it you are talking like a madcap, telling repeatedly, is that true or is this true?
0: Rani gariki chaala idai poyindi.

0: పరాభవం అయిపోయి పరరాజ్యం అంతా కూడా ప్రవేశించి అతన్ని అడవులు పాలు చేశాడు. ఆ విధమైన అవస్థలు అక్కడ పడ్డాడు.
1: సో ఈ సాల్ ద సఫరింగ్ ఇన్ ద ట్రబుల్ ఇన్ ద డ్రీమ్ ఓన్లీ హి లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: ఈ రాజ్యం కనిపిస్తుండాలి.
1: ద మూమెంట్ ఈస్ అవేక్ హి ఫైండ్స్ హిస్ కింగ్డమ్ నౌ.
0: అప్పుడు వశిష్ఠ వారు చెప్పాడు, రాజా అది నిజం కాదు, ఇది నిజం కాదు, నీవు నిజం అన్నారు.
1: దెన్ సేజ్ సెడ్ ఓ కింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ, దిస్ ఈస్ నాట్ ట్రూ, బట్ యు ఆర్ ట్రూ.
0: జాగ్రత్తలో నీవున్నావు,
1: ఇన్ ద వేకింగ్ స్టేట్
0: స్వప్నంలోనూ నీవున్నావు,
1: ఇన్ డ్రీమ్ యు ఆర్ దేర్.
0: స్వప్నము అది నైట్ డ్రీమ్, ఇది డే డ్రీమ్.
1: దట్ ఈస్ ద నైట్ డ్రీమ్, దిస్ ఇస్ ద డే డ్రీమ్.
0: డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు, నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
1: దేర్ నో నైట్ డ్రీమ్ ఇన్ ద డే డ్రీమ్, దేర్ నో డే డ్రీమ్ ఇన్ ద నైట్ డ్రీమ్.
0: నీవున్నావు,
1: బట్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: యు ఆర్ ట్రూత్ అన్నాడు.
1: యు ఆర్ ద ట్రూత్,
0: నీవే సత్యం అన్నాడు.
1: యు ఆర్ ద ట్రూత్ హి సేడ్.
0: అదే విధంగాని
1: లైక్ వైస్
0: మానవత్వము దివ్యత్వము రెండు ఉన్నప్పుడు దివ్యత్వం నిజమా మానవత్వం నిజమా, దివ్యత్వం నిజమా మానవత్వం నిజమా అనేటువంటి యొక్క సందేహాలకు అవకాశం ఇస్తుంటారు.
1: లైక్ వైజ్ వెన్ బోత్ ఆర్ ప్రెసెంట్ ద డివినిటీ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ, వి బిగిన్ టు క్వశ్చన్ ఈస్ దట్ హ్యూమన్ క్వాలిటీ ట్రూ ఆర్ ఇస్ ద డివినిటీ ట్రూ.
0: దివ్యత్వం అనేటువంటిది నీవు చూసింది నిజం కాదు, ఈ నువ్వు చూస్తుండేటువంటి మానవత్వం నిజం కాదు, రెండింటికి నీ పవిత్రమైనటువంటి ఒకటి ఉండాలి.
1: వాట్ యు హావ్ వాచ్డ్ ఇస్ ద డివినిటీ ఇస్ నాట్ ట్రూ, ద హ్యూమన్ క్వాలిటీ ఇస్ నాట్ ట్రూ.
0: పవిత్ర భావముతో నీవు చూసినప్పుడు ఈ పవిత్రం కూడా అర్థం అవుతుంది.
1: వెన్ యు వాచ్ విత్ ద సీక్రెట్ ఫీలింగ్ యు విల్ అండర్స్టాండ్ ద సాంక్టిటీ బిహైండ్.
0: దైవత్వం అనేటువంటిది పవిత్రతనే ఆకర్షిస్తూ ఉంటుంటారు.
1: ద డివినిటీ అట్రాక్ట్ సీక్రెట్నెస్.
0: ఈ గోపికలంతా వచ్చి యశోద దగ్గర అంతా కూడా కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
1: ఆల్ గోపికస్ కేమ్ టు యశోద అండ్ స్టార్టెడ్ కంప్లైంట్.
0: అమ్మా, మా ఇంటికంతా వచ్చి ఈ కుండలంతా పగలగొట్టి వెన్నను పాలను దొంగిలిస్తున్నాడు అని అనేక రకముగా కంప్లైంట్ చేస్తూ.
1: దే వెంట్ ఆన్ కంప్లైంట్ టు యశోద, కృష్ణ ఇస్ స్టీలింగ్ ఆల్ ది మిల్క్ అండ్ బటర్, బ్రేకింగ్ ద పాట్స్ హియర్.
0: దినము ఏదో ఒక కంప్లైంట్ వస్తుంటుంది.
1: ఎవ్రీ డే దిస్ మేడ్ కంప్లైంట్.
0: అప్పుడు కృష్ణుని పట్టుకుని అడిగింది.
1: దెన్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్
0: సేడ్, పెట్టినది తినవు,
1: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్.
0: నే పెట్టినది తినవు,
1: యు డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టేళ్ళుగా నో గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. నేను పెడితే నీకు వెన్న తినవు.
1: యు డోంట్ ఈట్ వెన్ ఐ
0: సర్వ్. పరాయి వెన్నంతా దొంగిలిస్తున్నావు.
1: బట్ యు స్టీల్ ద బటర్ ఫ్రమ్ అదర్ హౌస్.
0: అనేక విధములుగా కూడా నువ్వు నీకు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు.
1: యు ఆర్ గెటింగ్ ఎ బ్యాడ్ నేమ్.
0: ఎందుకు నేను పెట్టింది తినకు?
1: వై డోంట్ ఈట్ వాట్ ఐ
0: సర్వ్. మన ఇంటి వెన్న నీకు రుచి లేదా?
1: డోంట్ యు ఫైండ్ ద టేస్ట్ ఇన్ అవర్
0: బటర్? ఉన్నటువంటి వెన్ననే నీకు రుచియా?
1: యు ఫైండ్ ద బట్ టేస్ట్ఫుల్ అబదర్?
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
0: అమ్మకు వాత్సల్య భావంతో పెడుతుండాలి.
1: బికాజ్ మదర్ సర్వ్స్ విత్ ఆల్ అఫెక్షన్.
0: కానీ గోపికలు అది హృదయ భావంతో ఉంటుండాలి, దైవ భావంతో ఉంటుండాలి వాడి హృదయాలు. ఆ వెన్న కాదది వాళ్ళ హృదయం అనేటువంటి పవిత్రతను తాను ఆకర్షిస్తున్నాడు.
1: వేర్ ఇస్ ద వన్ ఆఫర్డ్ బై గోపికాస్ దేర్ ఈస్ అవుట్ ఆఫ్ దర్ ఓన్ హార్ట్, ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ ది బట్టర్.
0: నిర్మల నిశ్చల నిస్వార్థంతో కూడినటువంటి ఒక గోపికల హృదయమే వెన్న.
1: ఇట్ ఈస్ ఓన్లీ హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ ఇస్ ప్యూర్ అండ్
0: అన్సల్యూటెడ్ కూడినటువంటి యొక్క ఈ అనుబంధమే నిజమైనటువంటి యొక్క ఇది.
1: ఇస్ ద వేర్ ఇస్ ద అదర్ వన్ ఇస్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఇది అనురాగము.
1: దిస్ అటాచ్మెంట్
0: అది ప్రేమ.
1: That's love.
0: ప్రేమకు అనురాగముకు ఉండేటువంటి వ్యత్యాసం ఇది.
1: దట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ అటాచ్మెంట్.
0: సంబంధంతో కూడినటువంటిది అనురాగము.
1: ది అటాచ్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ బాడీ కనెక్షన్.
0: హృదయ సంబంధంతో కూడినటువంటిది ప్రేమ.
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ది హార్ట్ ఇస్ లవ్.
0: కాబట్టి గోపికలకంతా ప్రేమ ఉంటుందది.
1: గోపికస్ హావ్ లవ్.
0: వారు ఏమాత్రం కూడా నువ్వు ఏదానికి కూడా వారు అడ్డు తీవరు.
1: Well, they will never object for anything.
0: దేనికి నీ వెరసరు?
1: They have no fear.
0: అత్తలు మొత్తుకున్నా,
1: even though mother-in-law,
0: అత్తలు గొంతులు గోయుచున్నా,
1: or ready to be
0: hit them.
1: They don't want
0: to kill them.
1: They are not angry.
0: భీతిలవోరు గోపికలు.
1: దే డోంట్ గో ఎనీవేర్, దే హావ్ నో ఫియర్.
0: కొత్తమునందు చిత్తరు బొమ్మల రీతికి నుండి వారిలో కృష్ణుడు ఉన్నారు.
1: జస్ట్ ఇస్ ద పిక్చర్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ద పేపర్, కృష్ణ పిక్చర్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్. ఉండేటువంటి
0: అక్షరాల మాదిరి వాళ్ళ హృదయంలో కృష్ణుడు హత్తుకొని పోయాడు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద లెటర్స్ ప్రింటెడ్ ఆన్ ద పేపర్, కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ద
0: పేపర్. ని వేరు చేయడానికి ఎవరి తరము కాదు.
1: యు కెనాట్ సెపరేట్ ద లెటర్స్ ఫ్రమ్ ద పేపర్.
0: కాబట్టి గోపికల యొక్క హృదయం లోపల కృష్ణుడు హత్తుకొని పోయాడు.
1: Therefore, Krishna got himself imprinted on the heart
0: Adi
1: of Gopikas.
0: Prema tattvam.
1: That is the nature of love.
0: Ee prema tattvani kuda manam chakkaga gurtinchali.
1: We have to recognize the nature of love well.
0: Prema eppudu ichukovatame gaani puchukovatam anetundi teliyadaniki.
1: Love always gives, never receives.
0: ప్రాప్తమైనటువంటి ప్రేమ ఇచ్చుకోవటం పుచ్చుకోవటం, ఇచ్చుకోవటం పుచ్చుకోవటం జరుగుతుంది.
1: Whereas worldly love gives and receives.
0: ఇది దైవ ప్రేమకును లోక సంబంధమైన ప్రేమకును ఉండినటువంటి వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డివైన్ లవ్ అండ్ హ్యూమన్ లవ్.
0: దైవము నిరంతరం ఇచ్చుకుంటూ వస్తుంటాడు.
1: గాడ్ కంటిన్యూస్
0: కావాలని ఏది కోరడు.
1: హీ నెవర్ డిజైర్.
0: కానీ లోకం అది కాదు, ఇచ్చుకుంటాడు పుచ్చుకుంటాడు, అది కావాలి ఇది కావాలి.
1: బట్ ఇన్ ద వరల్డ్ హీ గివ్స్ అండ్ యాక్సెప్ట్స్.
0: కానీ దైవ తత్వం అనేటువంటి వన్ వే ట్రాఫిక్, కేవలం ఇచ్చుకోవటమే.

0: తీసుకోవటం.
1: గాడ్స్ నేచర్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్, హీ గోస్ ఆన్ గివింగ్.
0: మీది అది కాదు.
1: Yours is not like that.
0: పోవటం రావటం, పోవటం రావటం, పోవటం రావటం.
1: బట్ యు కమ్ అండ్ గో.
0: అందువల్లే శంకరాచార్య వారు చెప్పారు.
1: సో శంకరాచార్య
0: పునరతి జననం పునరతి మరణం, రావటం పోవటమే.
1: యు కమ్ అండ్ గో.
0: కానీ దైవత్వానికి ఈ రెండు లేవు.
1: బట్ ది డివినిటీ ఇస్ బియాండ్ ది టూ.

0: फले नहीं नहीं नहीं रक्षति दुख करने भज गोविंद भज गोविंद దైవత్వాన్ని నీవు నిరంతరము చింతించే
1: థింక్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ కంటిన్యూస్లీ
0: కేవలం దేహతత్వాన్ని నీవు చింతించద్దు
1: నాట్ మియర్లీ ద బాడీ అలోన్
0: అది ఏ నిజమైనటువంటి ప్రార్థన
1: దట్ ఇస్ ద ట్రూ ప్రేయర్
0: అది ఏ నిజమైనటువంటి విశ్వాసము
1: దట్ ఇస్ ట్రూ ఫెయిత్
0: కానీ దేహరీతిగా మాత్రం లక్ష్యం ఉంచుకొని
1: బట్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ద బాడీ
0: దైవం దైవం దైవం అంటే దేహమే కనిపిస్తుంది కానీ దైవం కనిపించదు
1: ఇఫ్ యు కాన్సంట్రేట్ ఇన్ ద బాడీ యు థింక్ ఆఫ్ ద బాడీ ఓన్లీ నాట్ గాడ్
0: అవతార తత్వం లోపల ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా జరుగుతూ ఉంటాయి
1: During times of incarnation there will be so much of confusion
0: anni avataram nandu kuda nu evaru sakshat darshinchinte vaadu gaani sakshat telusukunnattu vaadu gaani kanipinchadam ledu
1: even times of all incarnations there are none who could have direct
0: darshinu kuda nu గుర్తించినటువంటి వారైనప్పటికీ మరి మరి మధ్య విద్యలో సందేహాలంతా ఆవిర్భవిస్తూ వచ్చాయి
1: ఈవెన్ సెవెన్ స్టేజెస్ దో దే హ్యాడ్ డైరెక్ట్ పర్సెప్షన్ దే ఫర్గాట్
0: కారణం ఏంటి వారు శరీరాన్ని ధరించారు ఇది శరీరాన్ని ధరించింది
1: ద రీజన్ ఇస్ దే హ్యావ్ బాడీ అండ్ ఆల్సో ది
0: శారీరక సంబంధమైనటువంటి యొక్క సంబంధం లే ఈ ఆపోహలకు మూల కారణం
1: ఇస్ ఓన్ ది బాడీ రిలేషన్ దట్ లెడ్ టు కన్ఫ్యూషన్
0: కనుక శరీరాన్ని మర్చాలి
1: సో హెడ్ ఫర్గెట్ ద బాడీ
0: అందువల్లనే ఈ ద్వేషము ఈ విధమైన సంఘములు కలుస్తూ ఉంటుంటాయని మహర్షులు గ్రామాలంతా వదిలిపెట్టి ఎవరితో సంబంధం లేకుండా అరణ్యవాసం చేస్తూ వచ్చారు
1: బికాస్ ఆఫ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద హేట్రెడ్ ఇన్ ద కంపెనీ పొల్యూటింగ్ దేర్ మైండ్ సేజెస్
0: ఏ నిమిషం లోపల ఈ ప్రసంగం మనకు ప్రాప్తిస్తుందో ఏమిటో
1: అట్ వాట్ టైం వాట్ కంపెనీ
0: దుర్జన సంసర్గం
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
0: కనుక వీడి నుంచి మనం దూరం పోవాలని ఆ ఉద్దేశంతోనే వారు అరణ్యాన్ని వెళ్లారు
1: ఇట్ ఇస్ ఓన్లీ విత్ దట్ ఐడియా ఆఫ్ లీవింగ్ ద బ్యాడ్ కంపెనీ దే వెంట్ టు ద ఫారెస్ట్
0: ఇంటిలో ఉండినా ఒకటే అడవిలో ఉండినా ఒకటే
1: సంఘము
0: మాత్రము అడవిలో ఉంటే ఇవి జరగడానికి వీలు కాదు
1: బట్ వెన్ యూఆర్ ఇన్ ఎ ఫారెస్ట్ దేర్ విల్ బి నో కంపెనీ
0: ఉద్దేశంతో వారు ఆ విధమైనటువంటి చర్యలు ఆచరిస్తూ వచ్చారు
1: ఇట్ ఇస్ ఓన్లీ దట్ ఆబ్జెక్టివ్ దే యాక్టెడ్ దట్ వే
0: ఒక దైవత్వాన్ని పొందాలంటే మొట్టమొదట దుర్జన సంఘత్వం దూరం చేయాలి
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ డివినిటీ యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ దట్ కంపెనీ
0: భజ సాధు సమాజము
1: జాయిన్ ద గుడ్ కంపెనీ
0: గుడ్ కంపెనీని మనం చేరాలి
1: We should be in good company.
0: Kuru punya manohoratram.
1: We should do meritorious actions day and night.
0: Mara manis nityam anityatam.
1: We should always discriminate.
0: Ee nalugintini manu vidyarthulu drishti andinchukunte entaina meeru dinni sadhinchagalaru.
1: If students have these four objectives in mind, they can accomplish anything.
0: Aithe Bhagavatamulo kevalam Krishnini gurinchi maatrame kaadu.
1: In Bhagavata is not only about
0: Krishna. Maha pavitra janmulainatunti yokka Prahladudu దువుడు ఇలాంటి వారంత శరీరంతా కూడా ఎంతో ఆదర్శంగా ఉంటుంటాయి
1: నాట్ ఓన్లీ ఆఫ్ కృష్ణ భగవత్ ఆల్సో డీల్స్ ఆఫ్ ది సెక్రెట్ స్టోరీ
0: ప్రహ్లాదు చరిత్ర రెండు తెలుసుకుంటే కూడా చాలు సర్వము మనకు తెలిసిన వారం అయిపోతాయి
1: ఈవెన్ ఇఫ్ యు నో ద స్టోరీస్ ఆఫ్ టూ డివోటీస్ ఇస్ ఎనఫ్
0: కానీ వీరందరూ కూడా దైవము దైవమని పూర్ణంగా విశ్వసించినటువంటి వారు
1: బట్ దే హాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్
0: ఆనాటి కాలంలో అంతటి గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వారికి అంత గొప్ప అనుభూతులు చిక్కాయి
1: At the time they had full faith, therefore they could have good experience. We don't have that faith now.
0: ఆ విశ్వాసం కూడా గాఢంగా లేదు.
1: We don't have strong faith.
0: అది అన్ని విధములు కూడా చలనమయ్యేటువంటి రీతిగా ఉంటుంది.
1: It goes on tilting.
0: ఈ చలనత్వాన్ని మనం ధ్వంసం చేయాలి.
1: We should not waver.
0: చలనత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Stability.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా మనం మారకుండా ఉండాలి.
1: Under any circumstances, we should not.
0: ఏమైనా సరే.
1: Let anything happen.
0: దానికి వసుదేవుడే దీనికి సాక్షాత్తు.
1: వసుదేవ ఇస్ ద ప్రూఫ్ హియర్
0: తన కుమారుడైనప్పటికీ ఆడిన మాట తప్పకుండా పుట్టిన తచ్చి మీద ఇచ్చి కంసం చేతిలో నిలిచాడు
1: దో హిజ్ ఓన్ సన్ హీ హాస్ నాట్ గాన్ బ్యాక్ ద ప్రామిస్
0: తండ్రి అయినా కూడా నువ్వు ఈ విధంగా అందిస్తాడా
1: విల్ ఎనీ వన్ విల్ పాస్ ఆన్ లైక్ దాట్
0: కాదు హరిశ్చంద్రుడు
1: హరిశ్చంద్ర
0: చెప్పిన మాట నిలబెట్టుకునే నిమిత్తమై కాటి కాపరిగా కూడా చేరాడు
1: ఓన్లీ టు హోల్డ్ వాట్ ఈస్ గివెన్ హీ వాస్ రెడీ టు గ్రౌండ్ He sold his wife.
0: కుమారుడు మరణించాడు
1: The son died.
0: రాజ్యమును కొడును దానం చేశాడు
1: He lost his kingdom.
0: ఏ మాత్రము విచారించలేదు
1: But he never bothered.
0: సత్యం నాస్తి పరో ధర్మ ఆడిన మాట తప్పకూడదు
1: He never went back the promise given.
0: ఎన్ని పూజలు చేసినా ఎన్ని ధ్యానములు చేసినా ఎన్ని విధమైనటువంటి వ్రతములు చేసినా ఎంత త్యాగం చేసినా ఆడిన మాట తప్పితివా అన్ని
1: In spite of all worship and penance and sacred acts, if we don't keep up the promise given, they are all a waste.
0: చెరియను చూడు నీవు తలచేటువంటి హృదయాన్ని భావాన్ని చూస్తాడు
1: గాడ్ విల్ నాట్ గో బై యువర్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ హి విల్ సీ యువర్ ఫీలింగ్
0: భగవంతుడు భావప్రియుడు నీవు బాహ్యప్రియుడు
1: సో గాడ్ ఈస్ ఆఫ్టర్ ద ఫీలింగ్ వేర్ యాజ్ యు గో బై ది ఎక్స్టర్నల్
0: నీ భావశుద్ధిని మాత్రమే తాను గుర్తిస్తూ ఉంటాడు
1: దేర్ ఫోర్ యుల్ గో బై ది ప్యూరిటీ ఆఫ్ థాట్స్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ఈ వయసు చాలా ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వం లేనటువంటి వయస్సు.
1: దిస్ ఇస్ ఏజ్ విచ్ విల్ నాట్ బి స్టేబుల్.
0: నిరంతరం కూడా అనేక విధమైనటువంటి ఆపోహలకు గురి అవుతుంటాయి.
1: ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి టేకెన్ బై కన్ఫ్యూషన్.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్, మంచి పవిత్రమైనటువంటి వయసు.
1: బట్ హౌ దిస్ ఇస్ సేక్రెడ్.
0: ఈ వయసు నుండి మీరు దృఢత్వాన్ని మీరు పొందాలి.
1: ఇస్ ఓన్లీ ఎట్ దిస్ దైవ
0: విశ్వాసాన్ని గాఢంగా మీరు
1: పెంచుకోవాలి. స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: లోకంలో ఉండేటువంటి ఏవి అస్థిరములు కావు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక దీని పేరే జగత్తు.
1: దిస్ ఇస్ జగత్.
0: ఎందుకోసం జగత్ అని పిలిచారు?
1: వై ఇస్ ఇట్ కాల్డ్
0: జగత్? జగత్, జగత్, రావటం పోవటం.
1: ఇట్ ఈస్ జగత్ దాట్ విచ్ కమ్స్ అండ్ గో.
0: కానీ దైవతత్వం అనేటువంటి వచ్చి పోయేటువంటిది కాదు.
1: బట్ ద డివినిటీ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: పోకలు లేనటువంటి తత్వం ఇది.
1: దాట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: అలాంటి తత్వాన్ని భాగవతంగా రాస్తూ వచ్చాడు వ్యాసుల వారు.
1: వ్యాస కంపోజ్ ఇన్ దిస్ టెక్స్ట్ భాగవత.
0: ఈ భాగవతం రాయడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ దిస్ కంపోజిషన్?
0: దీని కారణాన్ని తెలుసుకుందాం.
1: దట్ విల్ నో ద రీజన్ లేటర్.
0: ఎందుకనగా ఇతను శ్లోకదాత.
1: హి హస్ గివెన్ శ్లోకాస్.
0: భగవంతుడు లోకదాత.
1: బట్ గాడ్ ఇస్ లోకదాత.
0: లోకదాత వాడు శ్లోకదాతగా సృష్టిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ హి హస్ గివెన్ దిస్ శ్లోకాస్.
0: కానీ శ్లోకదాతగా మారినాడు, కానీ శ్లోకం మాత్రం నివారణ కాలేదు.
1: దో హి హస్ గివెన్ this shloka, but he has not been free from the shloka or tree.
0: Goppaga varnistu vachadu.
1: He started extolling in a highway.
0: Kaani atariki shanti labhinchaledu.
1: But he had no peace.
0: Shanti ekkada untundali?
1: Where is peace?
0: Inta goppa panditudiga untunnanu, vidyavantudiga unnanu.
1: Being a great scholar and educated.
0: Kaani atariki shanti labhyam kaledu.
1: But he had no peace.
0: Tarvata
1: later
0: aneka vidhamuluga naraduni yokka prabodhala valla,
1: because teaching from Narada,
0: daivam yokka leela gunagana visheshamulnu varninchinatundi, అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు.
1: నారద సెడ్ దట్ యూ విల్ హ్యావ్ పీస్ ఇఫ్ ఓన్లీ హీ డిస్క్రైబ్స్ నారేట్స్ ఎక్స్టోల్స్ ద లీలాస్ ఆఫ్ గాడ్.
0: నీవు భారతాన్ని రచించావు.
1: యు కంపోజ్ భారత.
0: నీవు చెడ్డలో కూడా ప్రవేశించావు.
1: యు ఆల్సో నరేటెడ్ బ్యాడ్.
0: దుర్యోధన్ గురించి రాసే సమయంలో కూడా నీ భావాలంతా దుర్భావములుగా మారిపోయినాయి.
1: వెన్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ దుర్యోధన్ ఐ హ్యాడ్ బ్యాడ్ థాట్స్.
0: దుశ్శాసన గురించి రాసేటప్పుడు నీ భావం అంతా దుర్భోగంగా మారిపోయినా.
1: వెన్ యు ఆర్ రైటింగ్ అబౌట్ దుశ్శాసన్ ఐ హాడ్ బ్యాడ్ థాట్స్.
0: ఏ యాక్టర్ గురించి నీవు చింత చేసావో ఆ యాక్టింగ్ అంతా నీలో వచ్చి ప్రవేశించింది.
1: ద మూమెంట్ యూ థాట్ ఆఫ్ యాక్టర్ యూ హ్యాడ్ సేమ్ ఫీలింగ్.
0: దీని వల్ల నీవు మాలిన్యం అయిపోయినావు.
1: సో యూఆర్ పొల్యూటెడ్.
0: కేవలం భారతాన్ని రాసావే కానీ హృదయం మాలిన్యం ఉంది.
1: యు హావ్ కంపోజ్డ్ భారత బట్ యువర్ హార్ట్ ఈస్ పొల్యూటెడ్.
0: ఎందుకోసం?
1: వై?
0: నిరంతరం కొన్ని దుష్టులను, దుర్మార్గులను, ఈ మంచి చెడ్డ రెండింటిని గురించి నీవు రాస్తూ వచ్చావు.
1: బికాస్ యూఆర్ కంటిన్యూస్లీ డిస్క్రైబింగ్ నరేటింగ్ బ్యాడ్ అండ్ గుడ్.
0: రాయి.
1: నౌ యూ రైట్ ఓన్లీ గుడ్.
0: అందువల్ల వేదం నందు కూడాను.
1: సో ఇన్ వేద
0: నీవు అది రెండు ఒక్కటే.
1: యూ అండ్ దట్ ఆర్ వన్.
0: అనగా తత్వం అసి.
1: మీనింగ్ దట్ దౌ ఆర్ట్.
0: తద్భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది కన్సిక్వెన్స్.
0: ఈ భావం ఎట్టిదో అట్లాంటిగా పోతుంటాడు.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో విల్ బి.
0: మనం నిరంతరం కూడా ఇతరుల చింతలు చేస్తుంటే
1: వెన్ యూ కాన్స్టెంట్ థింక్ ఆఫ్ అదర్స్
0: ఆ చెడ్డంతా మన హృదయంలో చేరిపోతుంది.
1: ఆల్ ద బ్యాడ్ విల్ గో ఇంటు యువర్ హార్ట్.
0: అనగా
1: హౌ?
0: నీలో కెమెరా పట్టుకున్నావు.
1: సపోజ్ యూ హోల్డ్ కెమెరా.
0: ఈ కెమెరా పట్టుకున్నప్పుడు
1: వెన్ యూ హోల్డ్ ఇట్
0: అతని వైపు తిప్పి నీవు స్విచ్ చేస్తే ఆ పిక్చర్ దీంట్లో వచ్చి పడిపోతుంది.
1: వెన్ యూ టర్న్ టువర్డ్స్ హిమ్ అండ్ స్విచ్ ఇట్ ఆన్ యూ విల్ గెట్ దిస్ పిక్చర్.
0: స్విచ్ చేస్తే వీడి పిక్చర్ నీలో వచ్చి
1: పడిపోతుంది. ఇఫ్ యూ టర్న్ టువర్డ్స్ దిస్ సైడ్ యూ విల్ గెట్ దిస్ పిక్చర్.
0: కనుక నీ దేహమే ఒక కెమెరా.
1: సో యువర్ బాడీ ఇస్ ఎ కెమెరా.
0: నీ యొక్క దృష్టి ఒక లెన్స్.
1: యువర్ లుక్ ఇస్ ఎ లెన్స్.
0: దట్ స్విచ్
1: దట్ ఇస్
0: నీ హృదయమే ప్లేటు.
1: హార్ట్ ఇస్ ఫుల్.
0: నీవు చెడ్డ వైపుని త్రిప్పి నీవు బుద్ధి స్విచ్ చేస్తే ఆ చెడ్డంతా వచ్చి నీ హృదయం వచ్చింది అయిపోయింది.
1: ఇఫ్ యూ టర్న్ టువర్డ్స్ ద బ్యాడ్ యూ విల్ ఫిక్చర్ ఐస్ ఓన్లీ బ్యాడ్ థింగ్స్ ఓవర్ దేర్.
0: కనుక చెడ్డను తలంచకూడదు.
1: డోంట్ థింక్ ఆఫ్ బ్యాడ్.
0: చెడ్డను తలంచితివా నీవు చెడ్డ అయిపోతావు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ యూ టర్న్ బ్యాడ్.
0: కనుక నీవు ఇంతకాలము భారతం రాసినప్పుడు చెడ్డనే తలస్తూ రాశావు.
1: సో లాంగ్ యూ కంపోజ్ భారత్ యూ హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్.
0: పాండవులందరూ కూడా ఈ విధంగా పరాభవం చేశారు అని దాంట్లో ప్రవేశిస్తూ వచ్చారు.
1: యు వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ హౌ పాండవస్ ఆర్ హ్యూమిలియేటెడ్.
0: ధర్మమూర్తులను ఒకవైపున అధర్మ పరులను చింతిస్తూ వచ్చారు.
1: యు ఆర్ థింకింగ్ ఆఫ్ రైట్స్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్ అన్ రైట్స్ పీపుల్ ఆన్ ద అదర్.
0: కూడా అక్కడ చేరిపోయినాయి.
1: Both were there at the time.
0: నీకు శాంతి లభ్యం కాకపోయింది.
1: So you could not be at peace.
0: కనుక నీవు రెండింటిని వదిలి ఒక్కదాని లక్ష్యం నందుంచు.
1: Leave both and keep one in aim.
0: అదే ఏకం సత్యత్రాభవంతి.
1: The truth is one. Referred to as many by scholars.
0: Brahma vid brahmaiva bhavati.
1: The knower of the Brahman becomes Brahman.
0: Brahman chintistu vachi neeve Brahma ga maaripothavu.
1: If you think of Brahman, you become Brahman.
0: Kaani Bharatam rasasamlo Brahman chintinchaledu.
1: But while composing Bharata, you are not for Brahman. You thought of nature.
0: Kanuka nee prakruti anta neelo praveshinchi.
1: Therefore all the qualities are in you.
0: Ashantini neeku andistu vachi.
1: Therefore you are restless.
0: Kanuka Vyasa.
1: So Vyasa.
0: Repati nunchi kuda nu.
1: From tomorrow.
0: కేవలం భగవంతుని యొక్క లీలా గుణగల విశేషములు మాత్రమే వర్ణిస్తున్నారు.
1: ఫ్రమ్ టుమారో యూ ఓన్లీ డిస్క్రైబ్ నరే.
0: నీకు తప్పక లభ్యమవుతుందన్నాడు.
1: యువర్ సెటిల్ గెట్ పీస్.
0: ఈ విధంగా మన భావాలు కూడాను కొంతవరకు పరిశుద్ధం చేసుకోవడానికి పవిత్ర మార్గంలో ప్రవేశించాడు.
1: Therefore we should purify our thoughts and tread along the sacred path.
0: అయినప్పటికీ వ్యాస భావాన్ని కొంచెమైనా కూడా మన హృదయంలో ప్రవేశించుకోవాలి.
1: We should have at least a fraction of the feelings of vyasa.
0: కనుక చిత్తశుద్ధి ప్రతి వ్యక్తి కూడా అత్యవసరం.
1: So purity of heart is very essential.
0: ఆ చిత్తశుద్ధి ఉండినప్పుడు దైవత్వం చక్కగా మనకు సాక్షాత్కారం అవుతుంది.
1: When there's purity of heart you will have divinity.
0: కనుక భాగవతం అంటే భక్తుల గురించి, వారి యొక్క అనుభూతుల గురించి, వారి యొక్క ఆనందముల గురించి, వారి యొక్క భగవంతునికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని గురించి కూడాను అనేక రకాలుగా మనం తెలుసుకోవాలి.
1: Therefore భాగవత we need to know the relationship between the devotee and God and their experiences in the
0: భగవంతునితో ఏ విధమైనటువంటి సంబంధం మనకు కలగాలి.
1: What sort of relationship?
0: ఎట్టి సంబంధం ఎట్టి ఫలితాన్ని మనకు అందిస్తుంది?
1: What sort of relation would give us?
0: ఎట్టి సాధన మనకు ఎట్టి గమ్యాన్ని చేరుస్తుంది?
1: What kind of spiritual endeavor will go we have to inquire and recognize.
0: ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించలేకపోతే భవిష్యత్తులో చాలా బాధలు గురి అవుతాము.
1: If students do not understand this, they'll face problems.
0: అన్ని తెలుసుకోవాలి.
1: You should know everything.
0: Awareness is life.
1: Awareness is life.
0: మంచి చెడ్డను కూడా తెలుసుకోవాలి.
1: You should know good and bad.
0: కానీ చెడ్డను త్యజించాలి, మంచిని స్వీకరించాలి.
1: But you should give up bad and accept good.
0: కనుక మీరు మంచిని స్వీకరించి చెడ్డను విసర్జించాలి.
1: So accept good and give up bad.
0: Go

ప్రేమతత్వమునను పెంపు చేసి పుణ్యకర్మల చేత భువిని త్యాగము చేత ప్రేమతత్వములను పెంపుబరచేసి

0: నిరపునరుడా నిజ జీవితంబు
1: time thinking of the divine. O man, spend your life, a daily life.
0: Prema Swarupulara.
1: The embodiments of love.
0: Lokamalo. Annintikante viluvainatundi kalam.
1: The most important thing in this world is time.
0: Atti amulyamaina kalamunu ara kshanam kudanu vrutha cheyaradu.
1: Such a precious thing as time, you should not waste even a moment.
0: Kani ee naati manavudu itti pavitramaina kalamunu అనంతముగా వ్యర్థము చేస్తున్నాడు.
1: బట్ టుడే దిస్ ప్రెషస్ సీక్రెట్ టైం మ్యాన్ ఈజ్ అన్నెసెసరీ వేస్టింగ్ ఇట్ అవే.
0: స్వార్థరహితమై ఉపయోగించుకోవలసినటువంటి ఈ కాలము నిరంతరము స్వార్థము స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాడు మానవుడు.
1: దిస్ ప్రెషస్ టైం should be spent in selfless work. Man is wasting away in selfish deeds and thoughts.
0: ఈ నాటి మానవుడి యొక్క మనస్తత్వం చాలా విచిత్రముగా ఉంటున్నది.
1: Today man's nature is very strange to think of.
0: ఇతరుల నుండి అనేకముగా సహాయమును పొందుటకు తాను ముందంజ వేస్తున్నాడు.
1: He is ever ready to derive benefit from others.
0: కానీ ఇతరులకు సహాయం చేయు నిమిత్తమై తాను ముందంజ వేయటం లేదు.
1: బట్ టు హెల్ప్ అదర్స్ హీ ఈస్ నాట్ పుట్టింగ్ వన్ ఫుట్ ఫార్వర్డ్.
0: మనసునకు పరిగెత్తుట స్వభావం.
1: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది మైండ్ టు రన్.
0: జారిపోవుట తన యొక్క స్వభావం.
1: అండ్ టు స్లిప్ ఈజ్ ఆల్సో ఇట్స్ వెరీ నేచర్.
0: మార్పు చెందుట తన యొక్క స్వరూపం.
1: టు చేంజ్ ఈజ్ ఆల్సో ఇన్ ది నేచర్ ఆఫ్ ది మైండ్.
0: ఇట్టి మానవ మనస్తత్వాన్ని గుర్తించుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు రియలైజ్ అండ్ రికగ్నైజ్ ది నేచర్ ఆఫ్ దిస్ మైండ్.
0: దీనికి ఒక స్థితత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: దేర్ ఈస్ నో ఫిక్సిటీ ఫర్ దిస్ మైండ్.
0: పారిపోవుట జారిపోవుట మారిపోవుట దీని యొక్క స్వభావములుగా ఏర్పడుతూ వచ్చినవి.
1: టు రన్, టు స్లిప్, టు చేంజ్, దిస్ ఈస్ దిస్ నేచర్. దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది మైండ్, నేచర్ ఆఫ్ మ్యాన్.
0: ఇలాంటి మనస్తత్వాన్ని మానవుడు అరికట్టడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ వెరీ నెససరీ ఫర్ మ్యాన్ టు పుట్ ఎ స్టాప్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎ వేవరింగ్ మైండ్.
0: మనుషులు యందు రెండు విధములైనటువంటి మనుషులు ఉంటున్నారు.
1: దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పీపుల్.
0: పురుషాధముడు ఒకడు, పురుషోత్తముడు మరొకడు.
1: వన్ ఈస్ a purushadama, not a good man. The other is purushottama, he is God himself.
0: Purushadamudanaga parula nunchi puchukovatam, parula nunchi techukovatam, parula nunchi taanu pondatam, taanini marchipovatam.
1: A purushadama is one that takes things from others, that looks for things from others and he very conveniently forgets them.
0: ఎవరిని ఉపకారము పొందెను అట్టి వ్యక్తికి తిరిగి అపకారం చేయటం కూడాను పురుషాధముని యొక్క లక్షణం.
1: This is also in the nature of this purushadhama to go and do evil to the man who has helped him.
0: అయితే పురుషోత్తముని యొక్క తత్వము అట్టిది కాదు, దీనికి పూర్తి విరుద్ధమైనటువంటి.
1: But the nature of purushottama is totally opposite to this.
0: ఇతనికి ఇచ్చుకోవటమే స్వభావము.
1: His nature is to give.
0: ఒక్కసారి తాను వాగ్దానం చేసిన నిన్ను వీరికి మీరు పైన పడినా ఎన్ని కష్టములకు గురి అయినా ఎన్ని నిందల నిష్ఠూరములకు పాత్రుడైనా తన మాటను వీడేటువంటి వాడు కాదు.
1: Once he gives his word, even if the heavens fall, and even if all the difficulties come in the way, he will never break his word.
0: నమ్మిన వారిని సంరక్షించు, అతని యొక్క ఆశయాలను తీర్చు, అతని యొక్క గమ్యములకు తగినటువంటి సహాయం చేయొచ్చు తోడ్పడటమే పురుషోత్తముని యొక్క ప్రధాన గుణం.
1: To those who have faith in him, it is his nature to take them to their goals and to help them in every manner possible.
0: కనుక ఉపకారము చేయుట పురుషోత్తముని లక్షణము, చేసిన ఉపకారమునకు అపకారం చేయుట పురుషాధముని యొక్క లక్షణం.
1: To do good to others is the nature of purushottama. But to go and do evil to others who have done you good is in the nature of the purushadhama.
0: ఈ యొక్క పురుషునకు మూడు గుణములు ఉంటున్నవి.
1: This purusha has got three qualities.
0: ఈ మూడు గుణములతో కూడినటువంటి యొక్క మానవులకు నాలుగు పురుషార్థములు ఉంటున్నవి.
1: This man with these three qualities has got four purushartas.
0: ధర్మ, అర్థ, కామ, మోక్షం.
1: These four purushartas are dharma, artha, kama. Dharma is righteousness, artha is money, kama is desire, and moksha is liberation.
0: ఇందులో ఈనాటి మానవుడు ధర్మార్థమును త్యజించి కామము నుండి తన జీవితమును అంకితం చేస్తున్నాడు.
1: Today man, he has renounced dharma and moksha and only lives in kama.
0: చెట్టు కొమ్మలపైన పడుండి నిద్రించేటువంటి వానికి ఏనాటికైనా ప్రమాదం తప్పదు.
1: To one who is foolish enough to sleep on the branches of a tree, one day he has to fall down.
0: కామము అనేటువంటిది చెట్టు కొమ్మలపైన నిద్రించేటువంటి ఒక స్వభావం.
1: కామ ఈజ్ లైక్ స్లీపింగ్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ.
0: అయితే ధర్మము అనేటువంటిది చెట్టు యొక్క మొదటి స్థానము.
1: బట్ ధర్మ ఈజ్ ది వెరీ రూట్స్ ఆఫ్ ది ట్రీ.
0: అట్టి ఆధారమైనటువంటి ఒక చెట్టు మూలమును ఆశ్రయించి మానవుడు తన జీవితాన్ని గడపటం ఇది సహజమైనటువంటి కర్తవ్యం.
1: ఇట్స్ వెరీ ప్రాపర్ అండ్ షుడ్ బి నేచురల్ ఫర్ మ్యాన్ టు డిపెండ్ అపాన్ ది రూట్స్ ఆఫ్ ద ట్రీ అండ్ స్పెండ్ హిస్ లైఫ్ టైమ్.
0: అయితే ఈ మానవుడు ఆధారమును విసర్జించి ఆధేయమైనటువంటి యొక్క అస్థిరమైనటువంటి యొక్క స్థానమును ఆశిస్తూ వస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ గివెన్ అప్ ది వెరీ ఫౌండేషన్ ఆన్ విచ్ హీ కెన్ డిపెండ్ అండ్ ఈస్ డిపెండింగ్ అపాన్ దట్ విచ్ డిపెండ్స్ అపాన్ దట్ ఫౌండేషన్.
0: ఇంకా మోక్షం సంగతి చెప్పనక్కరలేదు.
1: విత్ రిగార్డ్ మోక్ష ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ.
0: అర్థకామంలో విసర్జించినటువంటి వ్యక్తులకు మోక్షం అనేటువంటి అపేక్ష ఏ రీతిగా లభించగలదు?
1: When the man loves wealth and desires,
0: ధర్మార్థములే విసర్జించినటువంటి మానవుడు మోక్షమును ఏ రీతిగా అపేక్షించగలడు?
1: When a man has renounced righteousness and right action, how can he hope for liberation?
0: Kanuka, Inati Manavunaku, Tanayaka Satyamarkam Yemito, Tananitititanam Yemito, Manavatamante Yemito, Uttinskole Sundi, Giravasaloni, Yimitunadu.
1: So today's man, he is in that unfortunate position when he does not realize what is his own duty in this life and how is he to reach his destination.
0: Kalamu, second marutam vale, ati vegamuga kadiripovuchunnadi.
1: Time is speeding past as though it's a hurricane that is blowing.
0: Shariramulaku ketayinchina aayus pramanamu manchugaddavale chana chanamunaku karigipovuchunnadi.
1: The span of life that is given to you is melting away like a block of ice.
0: Kartavyanni gurtinchakamunipe manavudu kayanni visarjistunnadu.
1: Man is
0: tana kartavyam emito gurtinchakapurame manavu dehanni vadalutunnadu.
1: Before he has realized what is his duty in this life, he is giving up his body.
0: Ilanti manavattamunaku nityattvamu satyattvamu ee reetiga artham avutundi.
1: For such a poor man, how is he to understand what is truth?
0: Kintu naam narajanma dullabhamu annatuvanti yokka vakyamunaku manavuni yandu undinatuvanti yadartham emiti.
1: This human birth is the most difficult to get. But how is man reacting to this?
0: Manavattvam chala pavitramainadani, nishwarthamainatuvantidani, sarvajeevulaina uttamamainatuvantidani nirupinchetuvanti manavattvam eenadu athamasthayilo anantarahitamai tana yokka gamyamunu marachi tanu nijjeeva jeevitanni gaduputhunnadu.
1: The human birth is so difficult to get. He does not realize and he is spending his time completely in ignorance of the purpose for which he has come.
0: Yuga yugamula nundi, tara tarabula nundi, koti koti komala kanthalato vyapinchinatuvanti yokka bharatiya samskrutini maniyuli yokka vakyamulanu eenadu manavudu visvaristunnadu.
1: Man is forgetting the culture in which he is born in Bharat for the past so many yugas and centuries.
0: Atti manavadharamainti mahaniyuri yokka vakyamulanu aacharaniyandu unchi anushtana parachi aanandamunu anubhavinchatame manavuni yokka pradhana kartavyam.
1: It is man's duty to know from saints and sages what is his duty in life and observe those directions.
0: Bharata Deshamunandu vyaktini vyaktini gurtinchinatuvanti samayamunandu rendu chetulu jodinchi namaskaram anetuvanti padamunu upayogapettutundetuvanti vaaru.
1: In Bharatiya culture, when two persons meet, they join their hands together and say namaskar.
0: Deeni yokka antaraartham emiti?
1: What is the inner significance of this?
0: Rendu chetulu jodinchi
1: putting your hands together,
0: rendinti yokka ekatvanni nirupinchi
1: show that both are one.
0: Anekatvamlo undinatvanti ekatvame daivatvam anetvanti yokka arthanni bodhinchetundi.
1: The unity that is in diversity is to be proved by this.
0: Anaga aidu karmendriyamulu, aidu gnanendriyamulu, rendinti yokka cherika dasendriyamulu, dasendriyamulu yokka arpaname pradhanamainatuvanti yokka charanagatini kudanu nirupinchetundi.
1: Five karmendriyas and five gnanendriyas, these ten put together,
0: surrender
1: is the surrender.
0: Deenine Mahamrads kudanu salam salam salam ane padamto varu deenini upayoginchetundi varu.
1: The Muslims say this in the form of salam salam.
0: Salam anaga deeni yokka antaratham emiti?
1: What is the inner meaning of the word salam?
0: Sa anaga tat swarupudu.
1: Sa is the form of truth.
0: Satya swarupudu.
1: He is the embodiment of truth.
0: Tat chit ananda mayudu.
1: He is the embodiment of sat, chit and ananda.
0: Atane sakara swarupudu.
1: He is that sakara, that form of sa.
0: ఈ సకార స్వరూపుడైన పరమాత్మకు లా అనగా ఈ సకార పరమాత్ముడు లా లయమైపోవటమే సలాం యొక్క అంతరార్థమని కూడా నిరూపించారు.
1: టు మచ్ ఇన్ దిస్ రూపా ది స్వరాగ సకార ఈజ్ ది పర్పస్ ఆఫ్ మ్యాన్.
0: ఇంకా క్రైస్తవ మతమునందు దీని యొక్క అంతరార్థం కూడాను అట్టిదే.
1: ఇన్ క్రిస్టియానిటీ ఆల్సో the inner meaning is similar.
0: అన్ని మతములు ఎందుకుడను దైవం యొక్క ఏకత్వాన్ని సత్య స్వరూపంగా నిరూపిస్తూ వచ్చారు.
1: In all the religions, they bring out the fact that God is one and it is true. He is truth.
0: యేసు ఈ రెండు పదములు.
1: యేసు is two letters.
0: యే అనగా ఒక్కటి.
1: యే means one.
0: సు అనగా దైవము.
1: Who means divinity.
0: దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపించినటువంటిది యేసు యొక్క తత్వం.
1: Divinity is one. That is what యేసు means.
0: దీని యొక్క తత్వము దైవం ఒక్కడే, గమ్యం ఒక్కటే, మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వం కూడా ఒక్కటే అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: This shows that the divinity is one, the goal is one,
0: కనుక హిందువులు ఎందు కాని, మహమ్మదీయులు ఎందు కాని, క్రిస్టియన్స్ ఎందు కాని, సు అనగా దైవము.
1: సు మీన్స్ డివినిటీ.
0: దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపించినటువంటిది యేసు యొక్క తత్వము.

0: between the Hindus, the Christians, and the Muslims in this regard.
1: Anni matamulaya saramu.
0: In the essence of all the religions.
1: Anni shastramulaya kabulamu.
0: The very source of all the shastras.
1: Anni markamulaya gamyamu.
0: And the goal of all the paths.
1: Daiva tattva okkati.
0: It is the path of divinity.
1: Kani duradrishtavashattu. ఈ విధమైనటువంటి సత్యవాక్యములను సక్రమమైనటువంటి మార్గమును ప్రవేశపెట్టక వ్యక్తుల యొక్క భావమును పురస్కరించుకొని పెద్ద మార్గం పట్టుచున్నది.
0: బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ రియలైజ్ దిస్ పాత్ ఆఫ్ డివినిటీ అండ్ దే ఆర్ గోయింగ్ ఎస్ట్రే.
1: దైవమును సమీపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వం ప్రాప్తించేటువంటి అభ్యాసం ఉన్నది.
0: Everyone that approaches God has the chance of acquiring the divinity.
1: Atmiki akarshana shakti ledu.
0: Fire does not have the power to attract.
1: Kani tananu samarpinchinatvanti vyaktulaku velthunnichi tananu unnatvanti chalaganamunu dooram chesi haayi aneetvanti ee yokka vedini andistunnadi.
0: But when someone approaches fire, it takes away the cold within that man. And he gives light to that person.
1: దగ్గర చేరిన వారికి మాత్రమే ఈ వేడిని వెలుతురును అందిస్తుంది, కాని దూరంగా ఉన్నటువంటి వారికి అందించదు.
0: ఓన్లీ ఫైర్ గివ్స్ దిస్ లైట్ అండ్ దిస్ హీట్ టు ది వన్ దట్ అప్రోచెస్ ఫైర్, నాట్ టు అదర్స్. నియరర్ టు ఫైర్ బట్ నాట్ టు అదర్స్.
1: అదే విధంగానే దైవమును సమీపించినటువంటి వ్యక్తులకు తన యొక్క శక్తిని, తన యొక్క ప్రేమను, తన యొక్క అనుగ్రహ సారమును అందిస్తుంది.
0: So also divinity passes the power, the love, or the effect to the one that approaches divinity.
1: ఇలాంటి దైవత్వాన్ని ఈనాడు మనము విశ్వసించటం లేదు.
0: We are not having faith in this kind of divinity.
1: Jesus, లోక కళ్యాణ నిమిత్తమై మానవాభ్యుదయ నిమిత్తమై తన దేహమునే త్యాగం చేశాడు.
0: జీసస్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది వరల్డ్ అండ్ హ్యుమానిటీ.
1: మతములన్నీ చేరి మంచినే బోధించి,
0: ఆల్ ది రిలీజియస్ ప్రీచ్ ఓన్లీ గుడ్,
1: తెలిసి మెరుగువలను తెలివితోడు.
0: బట్ యూ విల్ హ్యావ్ టు రియలైజ్ దిస్ గుడ్ అండ్ క్యారీ ఆన్ విత్ యువర్ లైఫ్.
1: మతులు మంచివైనా మతమేమి చెడ్డది?
0: ఇఫ్ యువర్ మైండ్ ఆర్ గుడ్, వాట్ కెన్ ఏ రిలీజియన్ డూ టు యూ?
1: ఈనాడు మతముల యొక్క భేదములను అభివృద్ధిగా చేసుకుని తమ తమ వ్యక్తిత్వాన్ని స్వార్థమును సప్రయోజనమును ఆధారంగా చేసుకుని మతస్థాపకులైనటువంటి యొక్క మహనీయుల యొక్క పేరునే పాడు చేస్తున్నారు.
0: టుడే religious heads emphasize the differences rather than the oneness, and they are spoiling the atmosphere and spoiling their followers.
1: Mahaneeru cheppinatvanti vakyamulanu aadharam chesukoni vyaktulu tama tama yokka swarthamu saprayojanala nimittamai deenini tappu margamulaga pattinchi కొన్ని పదార్థములు కల్పించి మతస్థాపకుల యొక్క పేర్లు కూడా పాడు చేస్తూ ఉన్నారు.
0: ది గుడ్ థింగ్స్, ది గుడ్ మెసేజెస్ దట్ గ్రేట్ పీపుల్ హావ్ గివెన్, గ్రేట్ సెయింట్స్ హావ్ గివెన్, దేర్ ఫాలోవర్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ప్రాపర్లీ అండ్ దే ఆర్ గివింగ్ డిఫరెంట్ రాంగ్ మీనింగ్స్ అండ్ దే ఆర్ స్పాయిలింగ్ ది హోల్ అట్మాస్ఫియర్.
1: ఏ మతస్థాపకుడైనటువంటి వ్యక్తి కూడాను పరమతమును ద్వేషించమని చెప్పలేదు.
0: No religious head or nobody who has established a religion has ever asked man to hate another man.
1: Another religion. Anni matamulu nindu daivattam okkate aneetuvanti satyanni prati matam kudanu bodhinchindi.
0: Every religion has taught that divinity is one. In all religions.
1: అన్ని దేహములు ఎందుకు ఉండేటువంటి జీవుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని కూడా

0: నేను బాధించేటువంటి సమయంలో అశరీరవాణి అయినటువంటి యొక్క దైవత్వము, ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైవ్ టు ఎవరీ వన్ అని బోధించింది.
1: వెన్ ది జూస్ వర్ బీయింగ్ హెరెస్డ్, ది అనానిమస్ వాయిస్ అనౌన్స్డ్ ఆల్
0: అశరీరవాణి,
1: divine voice told them that all people are one.
0: Be alike to everyone. Inte kaakunda yesu yokka dehamulaku aneka vidhamulu baadalu pette samayalo kudanu ee ashareera vaani dehamu kevalam oka dress vantidani kudanu bodhinchindi. That is the dress of life anedi. మానవుని యొక్క దేహము జీవులకు ఒక డ్రెస్ వంటిది అని కూడా బోధించింది.
1: మ్యాన్స్ బాడీ ఈజ్ లైక్ ఎ డ్రెస్ టు హిమ్, దిస్ ఈజ్ వాట్.
0: కనుక ఈ డ్రెస్ ను మనము నిత్యం కూడా మారుస్తూ ఉండవచ్చు.
1: ఎవ్రీ డే యు కెన్ చేంజ్ దిస్ డ్రెస్.
0: మార్చినంత మాత్రం వచ్చేటువంటి బాధలు ఏమాత్రము లేవు.
1: దిర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ నో ట్రబుల్ విల్ కమ్ బై యువర్ చేంజింగ్ ద డ్రెస్.
0: కనుకనే భారతీయుల యొక్క వేదాంతమునందు కూడాను దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని, ఈ నూతనమైనటువంటి దేహమునందు సనాతనమైనటువంటి దేవుడు పురాతనంగా నివసిస్తూ వస్తున్నాడు అనేటువంటిదే దీని యొక్క అంతరార్థము.
1: దేర్ఫోర్ ఇన్ భారత్ ఇట్ ఈస్ సెడ్ దట్ ది బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ హీ హాస్ బీన్ రిసైడింగ్ దేర్ సిన్స్ టైమ్ ఇమ్మోరియల్.
0: ఇది ఎలాంటి టెంపుల్?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ టెంపుల్ ఇస్ దిస్?
0: ఇది కదిలేటువంటి మందిరాలు.
1: దిస్ ఈజ్ ఎ మూవింగ్ టెంపుల్.
0: ఇది ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ టెంపుల్లో దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: వేర్ ఎవర్ దిస్ టెంపుల్ గోస్ యు మస్ట్ రియలైజ్ అండ్ యు మస్ట్ హావ్ ది ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ సైడ్ ది టెంపుల్.
0: దేహం యొక్క టెంపుల్ అని భావిస్తూ బయట పోయినప్పుడు దీనిని దేహంగా భావించి దేవాలయంలోకి పోయినప్పుడు ఇది దేహంగా విశ్వసించటము ఇది సరైనటువంటి యొక్క తత్వం కాదు.
1: హ్యావింగ్ గాడ్ విత్ ఇన్ యూ వెన్ యూ గో అవుట్ సైడ్ యూ అగైన్ బిగిన్ టు ఫీల్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ బాడీ అండ్ నాట్ ఎ టెంపుల్. అండ్ వెన్ యూ గో టు ఎ టెంపుల్ ఈవెన్ దేర్ యూ ఫీల్ దట్ దిస్ ఈస్ ఎ బాడీ.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ వెంటని నీ జంటని నీ గంటని నీ యొక్క తత్వంగా దైవత్వం ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: You must realize that God is within you, with you, behind you,
0: around you,
1: inside your eyes, everywhere.
0: ఈ సత్యాన్ని మనము గుర్తించినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనము అనుభవించడానికి అవకాశం ఉంటుంది.
1: It is only when you realize this that you will be able to enjoy the presence of divinity within you.
0: హిందూ మతమునందు కాని బుద్ధ మతమునందు కాని జైన మతమునందు కాని సిక్కు మతమునందు కాని క్రైస్తవ మతమునందు కాని ముస్లాం మతమునందు కాని అన్ని మతములు ఎందు కూడాను దైవత్వం ఒక్కటే ఒక్కటే.
1: ఐదర్ ఇన్ హిందూయిజం, క్రిస్టియానిటీ, ముస్లిం ఫెయిత్, జెరోస్ట్రియానిజం, జైనిజం ఆర్ ఎనీ అదర్ రిలీజియన్ ఆల్ ప్రీచ్ దట్ గాడ్ ఈజ్ వన్.
0: ఈనాడు ఎవరెవరి మతమును వారు గట్టిగా విశ్వసించినట్టుగా ప్రకటిస్తున్నారు.
1: టుడే పీపుల్ అపియర్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ దేర్ ఓన్ రిలీజియన్.
0: కానీ ఇది కేవలం నటన మాత్రమే కాని సత్యము కానే.
1: బట్ దిస్ ఈస్ మేర్ యాక్టింగ్, దిస్ ఈస్ నాట్ ది ట్రూత్.
0: హిందువులు హిందూ మతమే గొప్పది అని విశ్వసిస్తున్నారు.
1: హిందూస్ బిలీవ్ దట్ హిందూయిజం ఈజ్ ది బెస్ట్.
0: ఇది గొప్పదైనప్పుడు దీని గొప్పతనం ఏమిటి?
1: What is the, if it is so great, what is the greatness about it?
0: అన్ని మతములు యందు ఉండినటువంటి దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని బోధించడం.
1: It is to preach that the God that is one and announced as one by every religion, he is the one. That is what Hinduism teaches.
0: మా హిందూ మతమును గొప్పదని చెప్పుకుంటూ ఇతర మతములను దూషించడము ఈ హిందూ మతం పైన విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని.
1: Then anybody who has faith in Hinduism and who says that he is a Hindu ever denounce any other religion?
0: అదే విధంగానే క్రిస్టియన్ మతం
1: also among the Christians.
0: నాది క్రిస్టియన్ మతము యేసు ఒక్కడే దైవము మరొక దైవం లేడు అని వాదిస్తూ వస్తున్నారు.
1: They say that God is one and Jesus is one and there is no other God but Jesus.
0: కానీ చెప్పుకోవచ్చును యేసు ఒక్కడే దైవము అని చెప్పవచ్చు కానీ ఇతర మతములను దూషించరాదే.
1: You can say that God is one and Jesus is God, but you cannot denounce other religions.
0: జీసస్ పైన విశ్వాసం ఉండి జీసస్ వాక్యములను మాత్రం విచ్చరించటము ఇది మత విశ్వాసం అవుతుందా?
1: ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ బట్ డు నాట్ ఫాలో ది సేయింగ్స్ ఆఫ్ జీసస్ ఇస్ దిస్ ది ప్రాపర్ వే ఆఫ్ ఫాలోయింగ్ ఎ రిలీజియన్?
0: ఇతర మతములను దూషించేటువంటి యొక్క భావములు ఏ మతమునందు కూడా ఉండకూడదు.
1: ఇన్ నో రిలీజియన్ షుడ్ యూ హ్యావ్ ఎ కేస్ వేర్ యూ డినౌన్స్ ఎనీ అదర్ రిలీజియన్.
0: పరమతమును దూషించేటువంటి మతం అది మతమే కాదు.
1: Any religion that denounces any other religion is not a religion at all.
0: అది ఉన్మాదం.
1: It is madness.
0: నిజముగా జీసస్ అని హిందువులు రామకృష్ణ గోవింద్ అని జోరాస్ట్రియం అని అల్లా అని ఈ మహనీయుడు చాలా విశాలమైనటువంటి భావములను బోధిస్తూ వచ్చారు.
1: అల్లా ఇన్ ముస్లిం రిలీజియన్ అండ్ అదర్ హెడ్స్ ఆఫ్ రిలీజియన్స్ దే హ్యావ్ been preaching the oneness of God.
0: కానీ వారి యొక్క సుబోధనలను ఏ మతము వారు కూడా ఆచరించటం లేదు.
1: But their followers have not been following the teachings of those prophets.
0: ఈ యొక్క మతస్థాపకుల యొక్క భావములను అనుసరించినటువంటి మతము ఇది మతం అవుతుందా?
1: When the followers do not follow the precepts given down by the prophets, can it be a religion?
0: మతము పేరు చెప్పుకొని తన స్వార్థము లోపల మతస్థాపకుని యొక్క పేరును కూడాను పాడు చేస్తున్నారు ఈ మతం అభిమానులు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్ దీస్ పీపుల్ ఆర్ స్పాయిలింగ్ ది నేమ్ ఆఫ్ ది ప్రాఫిట్స్ దెమ్సెల్వ్స్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్.
0: మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దైవం ఒక్కడే.
1: ది ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు లెర్న్ ఈజ్ గాడ్ ఈజ్ వన్.
0: మానవుని యొక్క రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును.
1: Man can have many forms and names.
0: దేశకాల పరిస్థితుల ప్రభావం వేరుగా ఉండవచ్చును.
1: But the times might be different and things may be different.
0: రంగులలో వ్యత్యాసం ఉండవచ్చును.
1: There can be difference in colors.
0: కానీ దైవమునందు ఎట్టి వ్యత్యాసమును లేదు.
1: But in God there is no difference.
0: ఏ మతమును కూడా మనము ద్వేషించరాదు.
1: We cannot denounce or hate any other religion.
0: మనము దూషించరాదు.
1: We must not abuse any other religion.
0: ఏ యొక్క తత్వమును కూడా మనము తిరస్కరించరాదు.
1: We must not denounce any other belief.
0: నీకు ఇష్టముండిన నీవు నీ యొక్క మతమును అనుసరించుకో, తప్పు లేదు.
1: You follow the religion that you like to follow.
0: ఇది పరమతమును దూషించేటువంటి భక్తి అది భక్తియే కాదు.
1: A భక్తి which denounces any other religion is no bhakti at all.
0: Sapranamamulo bhakti yogamulo mere paada adveshta sarva bhutanam yavarni dveshincharadu.
1: You have yourself signed from the bhakti yogam the sloka adveshta sarva bhutanam. You must not
0: anni jeevuli endu untunnatundi daivatvanni mana pujinchali kani dveshincharadu.
1: The divine that is in every jeeva you will have to worship him. Not denounce him.
0: ఈనాటి కలియుగ ప్రభావం చేత ఒక్కొక్క మతమును ఒక్కొక్క మతము దూషిస్తూ ఉంటుండాలి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్ ఆఫ్ కలి వన్ రిలీజియన్ గోస్ ఆన్ డినౌన్సింగ్ అనదర్ రిలీజియన్.
0: ఇది వ్యక్తుల యొక్క బుద్ధితత్వమే కాని దీని స్థాపకుల యొక్క ప్రచారం కానేరదు.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డే ఫాలోవర్స్ ఆఫ్ దట్ ప్రాఫెట్స్ అండ్ నాట్ ఆఫ్
0: ది అసూయ యొక్క రోగము. అసూయ రోగం.
1: ఓ దిస్ ఈస్ డ్యూ టు జెలసీ. దిస్ ఇస్ ఎ డిసీజ్.
0: దిస్ ఈస్ ఆఫ్ జెలసీ.
1: దిస్ ఈస్ ఆఫ్ జెలసీ.
0: ఇంకా అహంకారం యొక్క ఒక మూఢత్వం.
1: దిస్ ఈస్ ది ఫూలిష్నెస్ ఆఫ్ ఈగో.
0: ఈ అహంకార అసూయములు రెండూ చేరటం చేతనే తన తత్వాన్ని తాను గుర్తించక పరమతములను మనం ఉద్దేశిస్తూ వస్తున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ జెలసీ అండ్ దిస్ ఈగో that you do not realize your own tattvam, your own nature, as you go on abusing other religions.
0: కనుక ఎవ్వరు కూడాను, ఏ మతాన్ని కూడాను, ఏ మత వ్యక్తులను కూడాను మనం ద్వేషించరాదు, దూషించరాదు.
1: యూ మస్ట్ నాట్ హేట్ ఆర్ యూ మస్ట్ నాట్ అబ్యూస్ ఎనీ అదర్ రిలీజియన్.
0: నీ మార్గాన్ని నువ్వు అనుసరించు.
1: యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎ రిలీజియన్, యూ ఫాలో దట్ ఫెయిత్.
0: అంతేకాని నీకు ఇష్టం లేనటువంటి మతం పైన నీవు దూషణ భూషణ తిరస్కారమును ప్రజలు పెట్టరాదు.
1: బట్ యూ మస్ట్ నాట్ వాట్ ఎవర్ యూ డూ నాట్ లైక్, విచ్ ఎవర్ రిలీజియన్ యూ డూ నాట్ లైక్, యూ షుడ్ నాట్ గో అండ్ అబ్యూజ్ దెమ్.
0: కేవలం ఇది ఒక మూఢత్వంగా కూడా అభివృద్ధి అవుతుండాలి.
1: దిస్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ ఎ ఫూలిష్ గేమ్.
0: మూర్ఖత్వంగా ప్రబలమైపోతున్నారు.
1: దీస్ ఆర్ పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ ఫూలిష్.
0: మూర్ఖుడు మానవుడే కాదు.
1: ఎ ఫూలిష్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇసుకను నూరి తైలం తీయవచ్చు.
1: యూ కెన్ గ్రైండ్ సాండ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ ఇట్.
0: ఎండమావులలోని నీరును కూడా త్రాగవచ్చు.
1: యూ కెన్ ఫ్రమ్ ది మిరేజ్ యూ కెన్ డ్రా వాటర్ అండ్ డ్రింక్ ఇట్.
0: కుందేలు తలపైన కొమ్మును చూడవచ్చు.
1: ఫ్రమ్ ఎ హెయిర్ యూ కెన్ సీ ఇన్ ఎ హెయిర్ రాబిట్ యూ కెన్ సీ హార్న్స్.
0: కానీ మూర్ఖునిలో మంచితత్వం ఏనాటికి మనం చూడలేము.
1: బట్ ఇన్ ఎ ఫూలిష్ మ్యాన్ యూ కెన్ నెవర్ సీ గుడ్.
0: కనుక ఇలాంటి మూర్ఖులు ఈనాడు అభివృద్ధి అయిపోయి మత స్థాపకుల యొక్క పేరును కూడా ఫాలో చేస్తూ వస్తున్నారు.
1: బట్ సచ్ ఫూలిష్ పీపుల్ ఆర్ ఆన్ ది ఇంక్రీజ్ అండ్ దే ఆర్ స్పాయిలింగ్ ది గుడ్ నేమ్ ఆఫ్ దోస్ హూ ఎస్టాబ్లిష్ దిస్ రిలీజియన్.
0: కనుక ఏ మతము ముందు మనం ఉండినప్పటికీ మనము మన మతమును మనం అనుసరించడంలో తప్పు లేదు.
1: విచ్ ఎవర్ రిలీజియన్ యూ మైట్ బిలాంగ్, దేర్ నథింగ్ రాంగ్ ఇన్ యువర్ ఫాలోయింగ్ యువర్ ఓన్ రిలీజియన్.
0: జీసస్ గొప్ప, రాముడు చెడ్డవాడు, కృష్ణుడు చెడ్డవాడు అని కాని లేక నా రాముడే గొప్ప, జీసస్ సరైన వాడు కాదని హిందువులకు ఈ విధంగా ఏమాత్రం కూడాను ఒకరి పేరుతో ఒకరు ఏమాత్రం విమర్శలు జరపరాదు.
1: నోబడి షుడ్ సే దట్ జీసస్ ఇస్ గ్రేట్, రామా ఇస్ నాట్ గ్రేట్. నోబడి షుడ్ సే దట్ రామా ఇస్ గ్రేట్ అండ్ జీసస్ ఇస్ నాట్ గ్రేట్.
0: కనుక అందరూ గ్రేట్ పర్సన్,
1: ఆల్ ఆర్ గ్రేట్ పర్సన్.
0: కానీ నీలో ఆ గ్రేట్నెస్ లేదు.
1: బట్ యూ మస్ట్ హ్యావ్ దట్ గ్రేట్నెస్ విత్ ఇన్ యూ.
0: నీలో అల్పత్వం పెట్టుకుని మానవుల యొక్క పేరులంతా కూడా ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేయటము ఇది మానవుల యొక్క స్వభావం కాదు.
1: ఇఫ్ యూ హ్యావ్ ది బ్లైండ్నెస్ విత్ ఇన్ యూ అండ్ యూ క్యారీ ఆన్ ప్రోపగండా, అడ్వర్స్ ప్రోపగండా అగెన్స్ట్ గ్రేట్ పీపుల్ హు హావ్ ఎస్టాబ్లిష్డ్ రిలీజియన్స్,
0: ఇది నిజమైనటువంటి మత విశ్వాసమే కాదు.
1: దిస్ ఈస్ నాట్ ది వే టు షో యువర్ ఫెయిత్ ఇన్ ఎ రిలీజియన్.
0: ఇది ఏదో విచ్చితనం యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్
0: మైకెరీ యొక్క స్వభావం.
1: This is the nature of man.
0: కనుక ఇలాంటి వాటిని మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
1: యూ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ సచ్ ఫూలిష్.
0: ఈనాడు లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: పశువులు,
1: యానిమల్స్,
0: పక్షులు,
1: బర్డ్స్,
0: వృక్షములు,
1: ట్రీస్,
0: స్వార్థరహితమైనటువంటి సేవలు మానవులకు ఎన్నో ఉపకారం చేస్తున్నవి.
1: దే ఆర్ రెండరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు హ్యూమానిటీ.
0: కానీ మానవుడు స్వార్థపరుడై,
1: బట్ మ్యాన్ ఇన్ హిస్ సెల్ఫిష్ నేచర్
0: తన జాతికే,
1: టు హిజ్ ఓన్ ట్రైబ్,
0: తన తల్లిదండ్రులకే,
1: టు హిజ్ ఓన్ పేరెంట్స్,
0: తన గురువులకే,
1: టు హిజ్ ఓన్ గురుస్,
0: కడపటికి తన దైవములకే తాను అపకారం చేస్తున్నాడు.
1: అండ్ టు హిజ్ ఓన్ డివినిటీ, టు హిజ్ ఓన్ గాడ్ హీస్ అన్గ్రేట్ఫుల్.
0: ఈ విధమైనటువంటి మానవత్వము ఏనాటికి అభివృద్ధి కానేరదు.
1: Such human nature can never rise to higher levels.
0: Tana jatinina tanu poshinchukovadaniki prayatninchali.
1: You must at least look after your own society.
0: Sankuchitamainatundi bhavamulato ee naadu sancharistunnadu manavudu.
1: Man is today going about with a very narrow heart.
0: Ee karma ba phalitam unnadu lekunti yokka vishwasanni tanu vismaristunnadu.
1: He is forgetting that there is a cause and there is an effect.
0: మనం ఒక భూమిలో విత్తనములు చల్లవలనన్నా అది సారవంతమైన విత్తనములు, సరైనటువంటి ఒక బలమైనటువంటి విత్తనములు మనము సేకరిస్తాం.
1: వెన్ వీ వాంట్ గ్రో ఏ క్రాప్ వీ సెలెక్ట్ ది సీడ్ వెరీ కేర్ఫుల్లీ అండ్ దెన్ సో దట్ సీడ్.
0: ఎట్టి విత్తనములు భూమిలో చల్లుదుమో అట్టి పంటనే మనకు లభిస్తుంది.
1: ది క్రాప్ దట్ యు గెట్ ఈస్ డిటర్మైన్డ్ బై ది సీడ్స్ దట్ యు సో.
0: మనము ముళ్ళు విత్తనములు చల్లుకుంటే అనేక వేల ముండంతా కూడా మనకు లభిస్తాయి.
1: ఇఫ్ యూ సో థార్నీ సీడ్స్ యూ విల్ హ్యావ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ థార్నీ trees and thorns will
2: grow. ఒక వడ్ల గింజ చల్లుకుంటే ఒక బిడ్డ వడ్ల గింజకు వందల వడ్ల గింజలు మనకు అందిస్తుండాలి భూదేవి.
1: You sow one paddy seed, one rice seed, a good rice seed, and you will have hundreds and thousands of rice seeds.
2: అదే విధముగానే మనము చెత్త భావములు మన హృదయం అనేటువంటి క్షేత్రంలో చల్లుకుంటే ఒక్క చెత్త భావములకు వందల చెత్త భావములు అభివృద్ధి అవుతున్నాయి.
1: So also, if you have one bad thought in your heart, if you plant that one bad thought in your heart, you will give rise to a crop of thousands of bad thoughts.
2: Okka manchi bhavame mana hrudayamlo challukunte daniki vela rettu adhikamaina manchi bhavamulu manalo abhivruddhi avutunnayi.
1: On the other hand, if you sow one good thought in your heart, you will have thousands of good thoughts and
2: thoughts. Challukuneetuvanti vittanamulu pushtivantamainatuvi చాలా సజాతవంతమైనటువంటివి మనం చల్లుకోవాలి.
1: యూ విల్ హ్యావ్ టు సెలెక్ట్ వెరీ కేర్ఫుల్లీ ది సీడ్ దట్ యు సో. ఇట్ షుడ్ బి స్ట్రాంగ్, ఇట్ షుడ్ బి గుడ్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి
2: పోయిన విత్తనములు కానీ నాటు విత్తనములు కానీ మనం భూమిలో చల్లుకోము కదా.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ స్పాయిల్డ్ సీడ్ దట్ యు సో.
2: అదే విధంగానే మన హృదయ క్షేత్రం లోపల పనికిరాని విత్తనములు భావములు మనం చల్లుకోవటం ఇది ఎంత అమాయకత్వం.
1: వాట్ ఎ పిటీ if you want to sow in your heart useless seeds and bad seeds and useless seeds.
2: Mana hrudayam yokka paripakkame mana yokka karmalu yokka bijamulu.
1: The fertility of your own heart, that is the field for your karma.
2: Kanuka mana hruday kshetramulo manchi bhavamulu manchi talampulu manchi chintalu abhivruddhi parchukovali.
1: Therefore in your heart you will have to have good thoughts, good deeds and good
2: ideas.
1: ee
2: vidhamuga manavu yokka hrudaya kshetramunu saagu chesukune nimittamai manam aneka vidhamaina petti krishna kalpali.
1: Therefore to cultivate your heart properly you will have to do many acts.
2: Karma nana yogadulu manavulaku pradhana karmalani bhavistunnam.
1: We think that karma, jnana and yoga are the principal methods for us to adopt.
2: Karma yoga managa kevalam loka kalyana nimittamai.
1: Karma yoga means what you do for the good of the world.
2: Iha maramulu yendu taanu sukhamunu anubhavinche nimittamai.
1: To do good through karma and to enjoy the fruits of that karma
2: here on this earth. అయితే ఇట్టి ఇహ పరములను పొందేటువంటి నిమిత్తమై మనం యజ్ఞ యాగాది క్రతువులో సాధనాది సప్తవర్తంలో మనం చేస్తున్నాం.
1: ఫర్ గెటింగ్ దిస్ రిజల్ట్ ఆఫ్ గుడ్ విల్ డూ యజ్ఞాస్ అండ్ యాగాస్.
2: అయితే ఇట్టి కర్మల యందు మానవుడు ఉత్తీర్ణుడు కావటము చాలా కష్టము.
1: బట్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు గెట్ లిబరేషన్ అవుట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్.
2: జ్ఞానమనగా అద్వైత దర్శనం జ్ఞానం.
1: ది అద్వైత దర్శనం ఈజ్ జ్ఞానం, విజ్డమ్.
2: నిత్యానిత్య విషయ పరిశీలన.
1: ది డిస్క్రిమినేషన్ బిట్వీన్ వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ వాట్ ఈస్
2: ఆత్మ ఆత్మ అనాత్మ యొక్క విభాగము.
1: ది డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ, వాట్ ఈస్ నాట్ ఆత్మ.
2: సత్యాసత్యముల యొక్క తత్వము.
1: ది డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
2: విచారణ కలిపి
1: you must inquire into it.
2: అన్నింటి యందు ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే జ్ఞానం.
1: అండ్ టు రియలైజ్ ది వన్నెస్ ఇన్ ఆల్ దిస్ ఈజ్
2: సామాన్య మానవులకు చాలా కష్టం.
1: దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ టు రియలైజ్.
2: ఇంకా యోగము అనగా ఇంద్రియములను అరికట్టి.
1: యోగం మీన్స్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్.
2: కఠినాతి కఠినమైనటువంటి సాధనలు కలిపి
1: వెరీ డిఫికల్ట్ ప్రాక్టీసెస్ యూ హ్యావ్ టు అడాప్ట్.
2: ఇలాంటి ఉన్నత జీవితాన్ని గడపటము ఇది కూడా చాలా దుర్లభమైనటువంటి.
1: అండ్ టు రీచ్ యువర్ గోల్స్ అండ్ టు రీచ్ హైయర్ లెవెల్ దట్ ఆల్సో ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్.
2: అయితే ఈ కర్మ జ్ఞాన యోగ మార్గముల కంటే భక్తి మార్గము చాలా ఉత్తమమైనటువంటిది.
1: బట్ ఇట్ ఇస్ ఫార్ బెటర్ ఫార్ ఈజియర్ దాన్ దిస్ కర్మ జ్ఞాన అండ్ యోగ పాత్ ఈస్ ది భక్తి మార్గ.
2: ఈ భక్తి మార్గం నందు లభ్యమయ్యేటువంటి ఫలితము మరి ఇంకే మార్గం నందు కూడా మనకు లభ్యం కాదు.
1: యూ కెనాట్ గెట్ ది రిజల్ట్ దట్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ భక్తి మార్గ ఫ్రమ్ ఎనీ అదర్ వే ఇన్ ఎనీ అదర్ వే.
2: భక్తుడు కడపటికి మోక్షాన్ని కూడా త్యజిస్తాడు.
1: Bhakta sometimes even sacrifices liberation. He doesn't want moksha.
2: దైవము యొక్క ఆనందాన్ని నిరంతరము అనుభవించడమే తనకు ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: He feels that you enjoy the bliss of God is his goal.
2: తానే దైవములో ఐక్యం కావటానికి తాను అంగీకరించడు.
1: He doesn't agree to merge with God.
2: భక్తి అనగా ఏమిటి?
1: What is భక్తి?
2: భక్తి మానవుని ఎందుకు కూడాను
1: in every human being
2: అనురాగము,
1: అటాచ్మెంట్,
2: ప్రేమ,
1: లవ్,
2: కామన,
1: డిజైర్,
2: ఇవి మూడు కూడాను.
1: ఇఫ్ యూ కెన్ టర్న్ దీస్ డిజైర్స్ టువర్డ్స్ గాడ్,
2: వీటి యొక్క సర్వకర్మలు కూడాను భగవంతునికి అర్పితము గావించి,
1: అండ్ ఇఫ్ యూ సరెండర్ ది రిజల్ట్స్ ఆఫ్ దీస్ కర్మస్ టు ది లార్డ్,
2: ఈ కర్మల యొక్క పరిపక్వం యొక్క స్థితిని,
1: అండ్ ది రిజల్ట్ ఆఫ్ దీస్ కర్మస్ that the state of mind in which
2: para bhakti ga mari
1: it gets transformed into the love for the Lord.
2: Ee para bhaktiye para tattvam ga roopundi.
1: This para bhakti gets transformed into
2: paramatma swaroopuni ga roopistundi.
1: You get the vision of the Lord.
2: Manam emi chesina laukika karmala ga manam bhavinchaka daiva karmala ga manam visheshinchutam atyavasaram.
1: It is very necessary that whatever acts you do, you should not treat them as worldly acts.
2: Work will be transformed into worship.
1: Work must then be transformed into worship. If you treat them
2: manam chesina vanni kuda nu devarpita bhavamto manam cheyali.
1: Everything that you do must be as acts of worship to God.
2: Karanamaga eho devalaya prakto jivo devasthanatana ee deshamu daivam mandiramu daivam mana ventane gantane intane gantane untunnadu.
1: Because this is the temple of God, and God is with you, inside you, around you, everywhere, and therefore.
2: ఈ భావన చేత నీవు ఆనందముగా దైవాన్ని ప్రేమిస్తుంటే ఈ ప్రేమని పరతత్వంగా మారిపోతుంది.
1: With this feeling inside you, if you worship God, then that worship turns into paratattva.
2: ఈ ప్రేమ రెండు రకములుగా ఉంటున్నవి.
1: This love is of two kinds.
2: ఈ వంద్య అనేటువంటి సంఘము దైవముతో దీనము గావిస్తుంది.
1: దిస్ వంద్య సంఘ గెట్స్ యూ
2: సంఘం అనగా చేరటం,
1: ఇట్ గెట్స్ యూ మచ్ విత్ గాడ్
2: అనగా తన యొక్క భావములను దైవభావములుగానే రూపొందింప చేసుకుని.
1: ఇట్ మీన్స్ దట్ యువర్ ఓన్ థాట్స్ బికమ్ థాట్స్ ఆఫ్ గాడ్.
2: దైవతత్వమునే తన యందు చిత్రించుకుని
1: యూ ప్రింట్ విత్ ఇన్ యువర్ సెల్స్ ది దైవ
2: రెండింటి యొక్క ఏకత్వాన్ని విశ్వసించి,
1: అండ్ యూ రియలైజ్ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్.
2: అతి దానిని ఐ అండ్ యూ ఆర్ వన్ అనేటువంటి భావంతో రూపొందింపజేసేటువంటిది వంద్య సంఘ.
1: దిస్ వంద్య సంఘ మేక్స్ యూ ఫీల్ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్.
2: వంద్య సంఘ అనగా ఇది కేవలము ప్రాకృతమైనటువంటి వాంఛలను అభివృద్ధి పరుచుకొని,
1: వంద్య సంఘ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంక్రీజెస్ యువర్ డిజైర్ ఫర్
2: రాగద్వేషాలను పెంచుకొని,
1: ఇట్ ఇంక్రీజెస్ యువర్ అటాచ్మెంట్
2: ఆదులలో అంత్యమయ్యి,
1: అండ్ ఇట్ గెట్స్ యూ ఇన్వాల్వ్ ఇన్ వరల్డ్లీ థింగ్స్
2: క్రమక్రమేణ సంసారం నందు బద్ధితుడుగా అవటమే,
1: అండ్ ఇట్ గెట్స్ యూ బౌండ్ ఇన్ సంసార.
2: కనుక తాను చేసేటువంటి సర్వకర్మలు కూడాను సంసార బంధనకు ఒక విధమైనటువంటి గురి అవుతున్నాడు.
1: సో వాట్ ఎవర్ యాక్ట్స్ యూ డూ యూ గెట్ బౌండ్ టు సంసార.
2: ఇది అటాచ్మెంట్.
1: దిస్ ఈజ్ అటాచ్మెంట్.
2: ఈ యొక్క బంధనే మానవులకు అనేక దుఃఖములకు కారణం.
1: This bondage is responsible for all the sorrows of man.
2: Aneka mandi kotta varanta ikkada undavachunu.
1: There are many new people here.
2: Maniyeva manishyanam karanam bandham vacheho anekunti oka tattvaniki chakkani arthanni gurtinchukovali.
1: You must realize the meaning of the saying maniyeva manishyanam karanam bandham moksham.
2: Manase mokshamunaku manase bandhamunaku karanam.
1: Your mind is responsible for your liberation all your bondage.
2: మనసును భగవంతునిపైన మరల్చినప్పుడు అదే మోక్షం అవుతుంది.
1: If you turn your mind towards God, that is moksham, liberation.
2: మనసును ప్రకృతిపైన మరల్చినప్పుడు అదే బంధనం అవుతుంది.
1: If you turn your mind towards the world, that brings you on bondage.
2: మనసు ఒక్కటే.
1: But mind is the same.
2: మరల్చటం వేరు వేరు.
1: It is the way you turn it.
2: ఒక మనము ఒక తలుపుకు తాళం వేశాము.
1: You lock a door.
2: ఆ తాళంలో ఒక తాళం చెవి పెట్టారు.
1: యూ పుట్ ఎ కీ ఇన్ టు ద కీ హోల్.
2: దాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అవుతుంది.
1: యు టర్న్ టు ది లెఫ్ట్ ది లాక్ ఓపెన్.
2: రైట్ సైడ్ టర్న్ చేస్తే లాక్.
1: బట్ యు టర్న్ టు ది రైట్ ఇట్ గెట్స్ లాక్.
2: సేమ్ లాక్ సేమ్ కీ.
1: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
2: టర్నింగ్ డిఫరెన్స్.
1: ఇట్ ఓన్లీ ది టర్నింగ్ దట్ ఈస్ ది డిఫరెన్స్.
2: అదే విధంగా నీ హృదయమే లాక్.
1: యువర్ హార్ట్ ఈస్ ది లాక్.
2: నాట్ ఫిజికల్ హార్ట్, స్పిరిచువల్ హార్ట్.
1: స్పిరిచువల్ హార్ట్.
2: ఈ మైండ్ ఏ కీ.
1: యువర్ మైండ్ ఈస్ ది కీ.
2: ఈ మైండ్ అనే కీ హృదయం అనేటువంటి లాక్ లో పెట్టి టర్న్ గాడ్ సే డిటాచ్మెంట్, టర్న్ వర్డ్ సే అటాచ్మెంట్.
1: ది కీ, ది కీ ఆఫ్ ది మైండ్.
2: కనుక మన మనస్సును విషయవాసనలపైన ప్రసరింపకుండా దైవత్వంపైన ఒకరు సాధ్యమైనంత వరకును అభ్యాసపరచి తద్వారా మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ టర్న్ యువర్ మైండ్ అవే ఫ్రమ్ ది వరల్డ్లీ డిజైర్స్ అండ్ టర్న్ ఇట్ టువర్డ్స్ గాడ్ అండ్ దెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్.
2: క్రమక్రమేణా మనలో ఉండినటువంటి రాగద్వేషాలను అదుపులో ఉంచుకోవాలి.
1: యు మస్ట్ గ్రాడ్యువల్లీ కంట్రోల్ ది అటాచ్మెంట్స్ అండ్ హేట్రిడ్స్.
2: పరమతములను ఏమాత్రం కూడా మనం పరిహసించడం కానీ దూషించడం కానీ తిరస్కరించడం కానీ చేయరాదు.
1: నెవర్ denounce or speak ill of any other religion.
2: ఆ విధంగా ఎవరైనా తిరస్కరించేటువంటి వారి సంఘాన్ని కూడా మనం చేరరాదు.
1: We must not be anywhere in the company of people who criticize other religions.
2: దుష్ట సంఘం వల్ల మన యొక్క బుద్ధులు కూడా దుష్టంగా మారిపోతాయి.
1: By associating yourself with bad people, your own thoughts are like
2: సంఘం చేత మన భావాలు కూడా పవిత్రమైనగా వికసిస్తాయి.
1: By associating yourself with good people, your own thoughts will become good.
2: కనుకనే సంఘము అనేటువంటిది సరైనటువంటిదిగా మనము ఎన్నుకోవాలి.
1: Therefore, you must select good company.
2: మంచి పవిత్రమైనటువంటి విలువైనటువంటి పాలు ఉంటున్నాయి.
1: Take the case of good, pure, sweet milk.
2: కానీ విలువలేనటువంటి వాటర్ ఉంటుండాలి.
1: It is also good, clean water.
2: 10 gallons యొక్క వాటర్ లోపల 6 gallons ఈ యొక్క పాలు గిన్నెకు చేర్చి చేసేస్తే ఈ పాలు కూడా వాటర్ అయిపోతుంది.
1: ఇఫ్ ఇన్ 10 gallons ఆఫ్ వాటర్ యూ ఇంక్లూడ్ హాఫ్ ఏ గ్యాలన్ ఆఫ్ మిల్క్, ది మిల్క్ ఆల్సో బికమ్స్ వాటర్.
2: 10 gallons యొక్క మిల్క్ లోపల 1 gallon వాటర్ గిన్నె చేస్తే ఇది మిల్క్ అయిపోతుంది.
1: బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇన్ 10 gallons ఆఫ్ మిల్క్ యూ యాడ్ 1 gallon ఆఫ్ వాటర్, ది వాటర్ ఆల్సో బికమ్స్ మిల్క్.
2: ఈ మిల్క్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ.
1: Milk is quantity.
2: అనగా ఏది పరి పవిత్రమైనటువంటి క్వాలిటీతో ఉంటుంటారో దానితో రెండవది చేరినప్పటికి దాని యొక్క క్వాలిటీని ఇది పొందిపోతుంది.
1: ఈవెన్ ఇన్ ఏ గుడ్ క్వాలిటీ ఇఫ్ దేర్ ఇస్ క్వాంటిటీ ఇస్ లెస్ అండ్ యూ యాడ్ ఇట్ బికమ్స్ పాయిజన్.
2: అనంతమైన సముద్రం,
1: వాస్ట్ లిమిట్లెస్ ఓషన్,
2: రత్నాలకు నిలయము,
1: ది ప్లేస్ ఫర్ డైమండ్,
2: ముత్యాలకు పెన్నిధి.
1: It is the place for pearls.
2: దాని యొక్క రూపము వర్ణనాతీతము.
1: You cannot describe its form.
2: దాని యొక్క లోత అగాధము.
1: Its depth is immeasurable.
2: ప్రపంచములకు సర్వజీవులకు కూడా దాహాన్ని తీర్చేటువంటిది సముద్రమే.
1: Everybody, every living being in this world draws its
2: కానీ రుచి చూస్తామా ఉత్పగం ఉంటుంది.
1: But this salt water of the ocean is saltish.
2: మన డ్రైనేజీ వాటర్ చాలా డర్టీ.
1: అవర్ డ్రైనేజ్ వాటర్ ఇస్ వెరీ డర్టీ.
2: దీన్ని ఎవరైనా కూడా కంటితో కూడా చూడరు.
1: నోబడీ వుడ్ లైక్ టు సీ ఇట్ విత్ హిస్ ఓన్ ఐస్.
2: అలాంటి వాటర్ చాలా చెడ్డదైనప్పటికీ సముద్రంతో చేరేటప్పటికీ సముద్రం ఈ వాటర్ వల్ల చెడిపోదు.
1: బట్ వెన్ దిస్ డ్రైనేజ్ వాటర్ ఎంటర్స్ ది సీ ఇస్ నాట్ స్పాయిల్డ్ బై దిస్ డ్రైనేజ్ వాటర్.
2: కారణం ఏమిటి?
1: వాట్స్ ది రీజన్?
2: అది అనంతమైనటువంటిది.
1: బికాస్ దిస్ ఓషన్ is a limitless vast ocean.
2: ఈ డ్రైనేజీ వాటర్ చాలా అల్పమైనటువంటిది.
1: అండ్ దిస్ డ్రైనేజ్ వాటర్ ఇస్ ఆఫ్ వెరీ
2: అల్పము అనంతంతో చేరినా గానీ అల్పత్వం అనంతంగా మారిపోతుంది.
1: ది స్మాల్ goes and joins the big, it becomes also great.
2: Kani, ఆదిగంగా మనము గొప్పవారితో చేరినప్పుడు మన అల్ప గుణాలు కూడా గొప్పగా మారిపోవచ్చు.
1: When we associate ourselves with bigger people, with better people, our own shortcomings will be eliminated.
2: దీనిని వేదాంత పరిభాష యందు సత్సంగత్వి నిస్సంగత్వం, నిస్సంగత్వి నిర్మోహత్వం, నిర్మోహత్వి నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ సత్సంగం చేతనే జీవన్ముక్తి కూడాను లభిస్తుంది.
1: ఇట్ ఈస్ టు సత్సంగం దట్ యు కెన్ గెట్ లిబరేషన్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: రాక్షసుడైనటువంటి విభీషణుడు,
1: విభీషణ వాజ్ ఎ రాక్షస,
2: రావణుని యొక్క సోదరుడు,
1: ది బ్రదర్ ఆఫ్ రావణ,
2: లంక లోపల యువరాజు.
1: హీ వాజ్ ది యువరాజ, ది ప్రిన్స్ ఇన్ సైడ్.
2: కానీ అట్టి విభీషణుడు కేవలం రామభక్తుడు కావడానికి కారణమేంటి?
1: But why did he turn as a devotee of Rama?
2: Satsangam yokka prabhavam.
1: This is the effect of satsangam associated with good people.
2: Hanumantuni yokka satsangam chetane Vibhishanudu parama bhaktuduga maaripoyadu.
1: It is through his association with Hanuman that he became a great devotee of Rama.
2: Ramayanam nandu Kaika, ime queen.
1: Kaika was a queen in Ramayana.
2: Maharajulaku chaala priyamainatuvanti vyakti.
1: ఈ మహారాజా లైక్ హర్ వెరీ మచ్.
2: అలాంటి కైక అల్ప దూరాలైనటువంటి యొక్క మందర సహవాసం చేత తన యొక్క పేరు ప్రతిష్టలు కూడా పాడు చేసుకుంది.
1: దట్ కైక త్రూ ది అడ్వైస్ ఆఫ్ హర్ మెయిడ్ సర్వెంట్ షీ హెస్ స్పాయిల్డ్ హర్ ఓన్ కెరియర్ అండ్
2: సమానమైనటువంటి యొక్క పత్రి వెనబాసుకుంది.
1: షీ హెస్ గాట్ సెపరేటెడ్ ఫ్రమ్ హర్ ఓన్ హస్బెండ్. హీ డైడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హర్.
2: తన యొక్క ప్రాణ పుత్రునే దూరం చేసుకుంది.
1: రామ హూమ్ షీ లైక్ సో మచ్ షీ
2: కేవలం అయోధ్య ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచములకి చెడ్డది అనేటువంటి పేరును
1: తెప్పించుకుంది. నోన్ యాజ్ ఎ వికెడ్ ఉమెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ డ్యూరింగ్.
2: కారణం ఏమిటి? దుస్సంగం చేతని.
1: ఆల్ దిస్ ఇస్ డ్యూ టు హర్ అసోసియేషన్ విత్ ఎ బ్యాడ్
2: ఉమెన్. కనుక దుస్సంగం చేత మనలో దుర్భావం అభివృద్ధి అయిపోయి
1: therefore out of bad association your bad
2: bhakti. మీరు భారతములో చదివి ఉండవచ్చును.
1: You must have read in Mahabharata.
2: ధర్మజుడు ధర్మానికే మూర్తి.
1: ధర్మరాజ was the very embodiment of dharma, righteousness.
2: తన యొక్క నడకలు, తన యొక్క పలుకులు, తన యొక్క చర్యలు సర్వము ధర్మమయమైనటువంటివి.
1: All his actions, all his thoughts, all his words, they're all according to dharma.
2: ఎలాంటి కష్ట సమయంలోందైనా కూడాను తన శాంతమును కాని తన ధర్మమును కాని కోల్పోయినటువంటి ఒక ధర్మమూర్తి.
1: ఇన్ ఎనీ క్రిటికల్ సిచ్యువేషన్ హీ నెవర్ గేవ్ అప్ హిస్ ధర్మ.
2: అయితే దుష్టులు దుర్మార్గుడైనటువంటి యొక్క కౌరవుల యొక్క సహవాసం చేతను, తన మేనమామ అయినటువంటి శకుని యొక్క బోధన చేతను దుస్సంగంలో చేరాడు.
1: బట్ ఈవెన్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎస్ ధర్మరాజా, by associating himself with Kauravas and his uncle Shakuni, by agreeing to be in their company, to satisfy them, he went and played a game of dice with them.
2: Gambling. అలాంటి జూదములో కూడా తాను ప్రవేశించడం చేతనే కడపటకి తన రాజ్యమును, తన సతిని, తన సర్వస్వాన్ని కోల్పోయి కట్టగడబడికి అనేక కష్టములకు ఊరి కావాల్సి వచ్చింది.
1: బై అసోసియేటింగ్ హింసెల్ఫ్ విత్ సచ్ బ్యాడ్ పీపుల్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్, హీ లాస్ట్ హిస్ ఓన్ వైఫ్ అండ్ హీ హ్యాడ్ టు గో టు ది ఫారెస్ట్.
2: కనుక దుస్సంగము చేత ఎన్ని దుఃఖములకైనా కూడా మనం గురి కావచ్చు.
1: బై అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ బ్యాడ్ పీపుల్ యూ విల్ బి పుట్ టు ఎండ్లెస్ ట్రబుల్స్.
2: దుస్సంగాన్ని జుట్టు పెట్టైనా దూరం చేసుకోండి.
1: You buy, get away from bad company even by paying money.
2: Satsangani sarvamunu ichi samipinchandi.
1: But good company, give everything that you have to them and get them to your side.
2: Satsangam manavulaku sadhakulaku atyavasaram.
1: Satsangam, good company is the most utmost necessary.
2: A example.
1: A small example.
2: It is fire.
1: This is fire.
2: This is coal.
1: This is coal.
2: ఇది బొగ్గు, ఇది అగ్గి.
1: దిస్ ఇస్ ఫైర్, దిస్ ఇస్ కోల్.
2: కానీ బొగ్గు బొగ్గు స్థానంలో అగ్ని అగ్ని స్థానంలో ఉంటుంటే బొగ్గు అగ్ని కాదు.
1: బట్ ఇఫ్ ది కోల్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్ అండ్ ది ఫైర్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్ ది కోల్ ఈస్ నాట్ గోయింగ్ టు టర్న్ ఇంటు ఫైర్.
2: ఈ బొగ్గును అగ్ని దగ్గరికి తెచ్చేయాలి.
1: వెన్ ద కోల్ కమ్స్ నియర్ ది ఫైర్
2: ఈ అగ్నికి సంబంధం చెయ్యాలి.
1: అండ్ మేక్ ఇట్ టచ్ ది ఫైర్
2: ఈ అగ్ని బొగ్గునకు సంబంధం చేసినప్పుడు ఈ బొగ్గు అగ్ని ఎంత అంటుకుందో అంత అగ్ని బొగ్గులో కూడా చేరిపోతుంది.
1: When the coal touches the fire, to that extent, the fire will go and enter the coal.
2: ఈ బొగ్గును అగ్నికి సమీపంలో పెట్టి ఫ్యాన్ విసిరిందంటే బొగ్గు అగ్నిగా పూర్తిగా మారిపోతుంది.
1: And if you join them together and fan it, then the coal gets turned completely.
2: కనుక మానవుడు అజ్ఞాన అంధకారంతో మునిగినటువంటి బొగ్గు వంటివాడు.
1: Man is like a piece of coal full of ignorance and blindness.
2: అగ్ని ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానంతో నిండినటువంటిది భగవంతుడు.
1: Fire is God, full of prajnana and vijnana.
2: అయితే ఇట్టి ప్రజ్ఞాన విజ్ఞానమైన యొక్క భగవంతుడి దగ్గరికి అజ్ఞానంతో కూడినటువంటి యొక్క ఈ మానవత్వాన్ని దగ్గర చేర్చాలి.
1: బట్ మ్యాన్ షుడ్ కమ్ మ్యాన్ దిస్ ఇగ్నరెంట్ మ్యాన్ షుడ్ కమ్ దిస్ అజ్ఞాన దిస్ ఇగ్నరెంట్ మ్యాన్ షుడ్ కమ్ నియర్ గాడ్.
2: దీని సత్సంగము
1: దిస్ ఈస్ సత్సంగం.
2: ఈ చేయటమే కాకుండా సాధన అనేటువంటి ఫ్యాన్ కూడా మనం చూడాలి.
1: విత్ ది ఫ్యాన్ ఆఫ్ సాధన యూ మస్ట్ ఫ్యాన్ దిస్.
2: కనుక మనము నియర్ అండ్ డియర్ ఈ రెండింటినీ మనం సంపాదించినప్పుడే బ్రహ్మవిత్వం అయివ భవతి మీరు కూడా నువ్వు భగవతత్వంగా మారిపోగలరు.
1: వెన్ ఇస్ నియర్ అండ్ డియర్ ఈ సెట్యూర్డ్ బై యూ దెన్ బ్రహ్మతత్వం
2: సత్సంగమే నియర్ సత్సంగమే
1: సత్సంగం ఇస్ నియర్
2: సాధన డియర్
1: సాధన ఇస్ డియర్
2: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేత మానవుడు దైవంగా మారిపోతాడు.
1: బై ది అసోసియేషన్ ఆఫ్ సత్సంగ అండ్ ది సాధన man becomes God.
2: Karuka nirmalamainti premanu manam penchukovali.
1: Therefore you must develop pure love.
2: Ye vidhamainti vaanchanam lekunda arpitam gavinchali.
1: Without any desires whatsoever you must surrender.
2: Edo okadanni ishtamga pettukoni kaadu manam arpitam cheyalasindi.
1: You must not surrender, you must not offer that love hoping to get something.
2: Rukkar cheppadu neeku em kavalante swami kavali.
1: Rukkar said, what do you want? Swami say, asked, and he said, I want Swami.
2: నాకు ఏమీ వద్దన్నాడు.
1: First he said, I don't want anything.
2: కానీ మీరు కావాలి అన్నాడు.
1: But I want you, he said.
2: అదే ఎవ్రీథింగ్.
1: That is everything.
2: స్వామి ఒక్కడ ఉన్నాడా అన్ని మీలో ఉంటున్నాయి.
1: If Swami is there within you, everything is with you.
2: భక్తి యుక్తి ముక్తి రక్తి విరక్తి అంతా కూడా అందులో చేరి ఉంటుంది.
1: Everything. భక్తి యుక్తి ముక్తి ఎవ్రీథింగ్ లిబరేషన్ ఎవ్రీథింగ్.
2: హెల్త్ వెల్త్ హెల్త్ వెల్త్
1: హెల్త్ వెల్త్
2: లిబరేషన్
1: లిబరేషన్ ఎవ్రీథింగ్.
2: కనుక ఒక్క దైవత్వాన్ని మనం పొందితిన సర్వత్వము మనకు లభిస్తుంటాయి.
1: దేర్ఫోర్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సెక్యూర్ దట్ డివినిటీ యూ గాట్ ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ హ్యావ్.
2: మీరు అనేక మంది జీసస్ పైన గొప్ప విశ్వాసమును అభివృద్ధి పరచుకున్నటువంటి వారు ఉన్నారు.
1: యూ అమాంగ్ యూ దెర్ ఆర్ మెనీ హూ హావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ జీసస్.
2: కనుక జీసస్ వాక్యాలకు మీరు గొప్ప విలువను అందించాలి.
1: దేర్ఫోర్ యూ మస్ట్ సెట్ గ్రేట్ వాల్యూ అపాన్ ది సేయింగ్స్ ఆఫ్ జీసస్.
2: జీసస్ యొక్క వాక్య ముఖ్యమైన వాక్యము శాంతి. బైబుల్ యొక్క సందేశం శాంతి.
1: ది టీచింగ్ ఆఫ్ బైబుల్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ బైబుల్ ఈజ్ శాంతి.
2: ఈ శాంతియే లేకపోతే నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఏ విషయమునందుకోను మానవుడు అభివృద్ధి కాలేదు.
1: వితౌట్ దిస్ శాంతి మ్యాన్ కెనాట్ ఇంప్రూవ్ హింసెల్ఫ్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ స్పిరిచువల్లీ ఆర్ ఎనీ అదర్ మ్యాన్.
2: కనుక జీసస్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము లవ్ అండ్ పీస్.
1: జీసస్ మెయిన్ టీచింగ్స్ ఆర్ లవ్ అండ్ పీస్.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీరు చెప్తున్నాను.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
2: త్రేతాయుగములో రాములు
1: ఇన్ త్రేతాయుగ శ్రీరామ
2: సత్యం ధర్మం రెండింటినీ ఆధారం చేసుకుని వచ్చాడు.
1: ఈ కేమ్ విత్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైటస్నెస్.
2: ద్వాపర యుగములో కృష్ణుడు శాంతి ప్రేమ రెండింటిని ఆధారం చేసుకుని వచ్చాడు.
1: ద్వాపర యుగ కృష్ణ కేమ్ విత్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ శాంతి అండ్ ప్రేమ.
2: కానీ కలియుగములో సత్య ధర్మ శాంతి ప్రేమను కూడా ఆధారంగా చేసుకుని వచ్చారు. కనుక సత్య ధర్మ శాంతి ప్రేమలు మీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క భావములుగా ప్రాణములుగా విశ్వసించాలి.
1: Therefore, you will have to, you must accept that satya, dharma, shanti and prema are your principle.
2: ఈ నాలుగింటిని మనం ఆచరించినప్పుడే అహింస సహజంగా మనలో ఆవిర్భవిస్తుంది.
1: When you adopt these four principles, then ahimsa comes by itself.
2: Non-violence. కనుక మీరు జీసస్ వాక్యాన్ని మీరు వ్యర్థం చేసి మీరు జీసస్ జీసస్ జీసస్ అని ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు.
1: But Jesus, if you do not follow the sayings of Jesus, but you go on saying that you are a follower of Jesus, it does not help you.
2: కనుక జీసస్ యొక్క ప్రధానమైనటువంటి వాక్యములు సర్వుడు యందు భగవంతుడు ఉన్నాడు.
1: Jesus main teaching is that man, God is in every.
2: ఎవరిని దూషించరాదు.
1: Don't abuse anybody.
2: ఎవరిని బాధ పెట్టరాదు.
1: Don't hurt anybody.
2: ఈనాడు ఈ క్రిస్టియన్ మతం లోపల పరదూషణ చాలా పెరిగిపోతూ ఉంటుండాలి.
1: ఇన్ ది క్రిస్టియన్ రిలీజియన్ టుడే అబ్యూజింగ్ అదర్స్ హెస్ బీన్ ఆన్ ది రైజ్.
2: డబ్బుంచి ప్రచారం చేయిస్తున్నారు.
1: దే పే మనీ అండ్ డూ ప్రొపగాండా.
2: ఇలాంటి దాంట్లో మీరు ఏమాత్రం కూడా చేరకూడదు.
1: డూ నాట్ ఎట్ ఆల్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్.
2: ఈ విధమైన ప్రచారమా నిజమైనటువంటి జీసస్ కు అపకీర్తి చేస్తూ ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీ వన్ క్యారీస్ ఆన్ దిస్ ప్రొపగాండా, యు ఆర్ డూయింగ్ ది గ్రేటెస్ట్ ఇన్జస్టిస్ అండ్
2: వైస్ చాలా పవిత్రుడు.
1: Jesus was a very, very pure
2: man.
1: Very pure and...
2: అటువంటి పవిత్రమైనటువంటి సోల్ కు ఈ విధమైనటువంటి అపకీర్తులు చేయకూడదు.
1: ఫర్ సచ్ ఎ ప్యూర్ సోల్ యాజ్ జీసస్ యూ షుడ్ నాట్ అట్రిబ్యూట్ హిస్.
2: అతన్ని ప్రేమించి అతని వాక్యాలను మనము విశ్వసించినప్పుడు విస్మరించినప్పుడు అతన్ని ప్రేమ ఏమాత్రం ఉంటుంటారు.
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సేయింగ్ దట్ యూ లవ్ జీసస్ అండ్ యూ డు నాట్ అండ్ యూ రిజెక్ట్ వాట్ హీ సేయింగ్స్.
2: కనుక ఇలాంటి ప్రచారకుల్లో మీరు ఏమాత్రం కూడా చేరకుండా దైవం ఒక్కడే. God is one. God is one. Love is God. Live in love. ఈ విధమైనటువంటి యొక్క మనం దీక్షలో మనం పోయినప్పుడే మానవత్వం భిన్నత్వంగా ఉండినప్పటికీ ఏకత్వంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ గో విత్ దిస్ డిటర్మినేషన్ దెన్ యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ విల్ బి రియలైజ్.
2: అన్ని మహనీయుల యొక్క మహావాక్యములు కూడా నీవు తీసుకో.
1: Take the good sayings of all the prophets.
2: ఎవరిని మనం ద్వేషించరాదు.
1: Do not hate anybody.
2: మంచిని తీసుకోవడంలో సర్వులకు అధికారం ఉంటుండాలి.
1: It is your right. Everybody has got a right to
2: take. కులము మతము అనేటువంటిది ఏమాత్రం కూడా భేదం లేదు.
1: There is, you can absorb the good from every religion.
2: There is no caste, no religion, no color.
1: There is no caste, no religion, no color for that to be good.
2: ఒక్కటే ఒక్కటి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: There is only one caste, the caste of humanity.
2: Religion of love.
1: The religion of love.
2: Language of the heart.
1: The language of the heart.
2: God of, there is only one God, He is omnipresent. ఈ విధమైనటువంటి ప్రచారం చేసేటువంటి వారిని మీరు కొంతవరకు ధిక్కరించి ఈ విధంగా ప్రచారం చేయకూడదని కూడా మీరు ఖండించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ఆల్సో ట్రై టు ప్రివెంట్ అదర్ పీపుల్ ఫ్రమ్ క్యారింగ్ ఆన్ దిస్ ఫాల్స్ ప్రొపగాండా.
2: ఈ దేశం అంతా ఒక్కటైపోవాలి.
1: ఆల్ ది హోల్ కంట్రీ,
2: మానవులందరూ ఒక జాతిగా రూపొందాలి.
1: ఆల్ హ్యుమానిటీ షుడ్ బికమ్ వన్.
2: ఆనాడే లోక కళ్యాణం ఏర్పడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ దెన్
2: ఎవరికి వారు భిన్న భిన్నమైనటువంటి యొక్క మార్గములు అనుసరించినప్పుడు దేశం చిన్న భిన్నమైపోతుంది.
1: వెన్ ఈచ్ ఫాలోస్ హిస్ ఓన్ వే ది హోల్ కంట్రీ విల్ గో టు పీసెస్.
2: ఏదో ఒక రష్యన్స్ అంతా బాంబులు వేసి అమెరికన్స్ అంతా బాంబులు వేసి దేశాన్ని భస్మం చేస్తారంటారు. వారేమాత్రం దేశాన్ని భస్మం చేయలేదు.
1: ది రష్యన్స్ దే సే దట్ దే ఆర్ గోయింగ్ టు బాంబ్ ది యూస్ న్యూక్లియర్ బాంబ్స్ అండ్ ది అమెరికన్స్ ఆర్ గోయింగ్ టు యూస్ యర్ న్యూక్లియర్ బాంబ్స్ బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్.
2: కానీ ఈ దుష్ప్రచారం చేత మానవుని హృదయాన్ని అంతా కూడా భస్మాలు చేస్తున్నాయి.
1: బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ రాంగ్ అండ్ బ్యాడ్ ప్రొపగాండా దట్ మ్యాన్ హార్ట్స్
2: అన్ని ఒక పవర్ఫుల్ బాంబ్స్ గా తయారవుతున్నాయి.
1: దీస్ ఆర్ ఆల్ బికమింగ్ వెరీ పవర్ఫుల్.
2: మహాపాపము.
1: దిస్ ఈస్ గ్రేట్ సిన్.
2: ఎందుకంటే మానవత్వం యొక్క ఏకత్వాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయి.
1: ఇట్ ఈస్ ది వన్నెస్ ఆఫ్ ది హ్యూమన్ హ్యుమానిటీ ద
2: It
1: is the people with narrow minds that are entering this
2: time.
1: You must broaden your hearts. Your love must expand. Expansion of love is what you should have.
2: Not contraction.
1: This narrow-mindedness, you must keep it away from you.
2: Meek ishtamaithe Rama, Krishna, Govinda, Narayana, Isu, Allah, Yemaina meeru chesukochu tappu ledu.
1: You can sing Rama, Krishna, Govinda, Allah or Jesus. There is nothing wrong in it.
2: Daivamu, Eka Prabhu ka Aneka Naam.
1: Prabhu is one, the Lord is one, but the names are many.
2: Tappu ledu.
1: There is nothing wrong.
2: Kani, okari ishtaniki marokaru viruddhanga matramu.
1: But one should not go and attack another for his faith. Like that, if you increase your faith, narrow-mindedness should be
2: satsangamulo praveshinchi,
1: enter satsangam,
2: manavuni yokka janmanu sarthakam chesukovali.
1: And you must fulfill your lives, the human lives that you have.
2: Inni vela rupayalu meeru kharchu pettukoni,
1: having spent so many thousands of rupees,
2: ఇంత దూరం మీరు ప్రయాణం చేసి వచ్చి,
1: సో ఫార్ యూ హావ్ ట్రావెల్డ్,
2: తుచ్చమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశించక,
1: యూ మస్ట్ నాట్ ఎంటర్ ఎనీ రాంగ్
2: సమస్తమైనటువంటి వారిని మీరు సందర్శించక,
1: డూ నాట్ అసోసియేట్ యువర్ సెల్ఫ్ విత్ నేరో మైండ్,
2: విశాలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారిని సందర్శించి,
1: హావ్ మీట్ అండ్ అసోసియేట్ విత్ ది పీపుల్ విత్ బ్రాడ్ విజన్ అండ్ బ్రాడ్,
2: పెద్దలు అందించేటువంటి మహావాక్యములను స్వీకరించి,
1: యాక్సెప్ట్ and absorb all the great
2: things,
1: and put into practice at least one or two of those
2: things, and through that
1: you fulfill your life. And that this should be the reason for your journey.
2: Otherwise
1: we'd be wasting your time.
2: Time
1: is most important.
2: Time is everything. Don't waste time. Time waste is life waste.

Again.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Eluru district, state of Andhra Pradesh, have come to Prashantilayam for their two-day Pratiyatra on 8th and 9th of August. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, a procession of Balvikas children and Sai youth from Eluru district will enter Sai Kulwant Hall, followed by an instrumental devotional musical offering titled Sri Satya Sai Veena Sudha at Bhagwan's Divine Lotus Feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశస్సులతో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నుండి భక్తులు ఆగస్టు 8 మరియు 9 తేదీలందు 2 రోజుల పర్తియాత్రకై ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు ఏలూరు జిల్లాకు చెందిన బాలవికాస్ చిన్నారులు మరియు సాయి యువత ఊరేగింపుగా సాయి కులవంత్ సభామండపంలోనికి ప్రవేశిస్తారు. తదుపరి శ్రీ సత్యసాయి వీణాసుధ పేరిట వాద్య భక్తి సంగీత కార్యక్రమం సమర్పించబడుతుంది. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సారాం.

0: హృదయ హాయికి సమ్మతి ప్రియ సాయికి సాయిరాం. స్వామి, మీ ప్రియ భాషలు నా హృదయ భూషణములై నా మదికి పొదరెల్లై పరోసంబు నందించగా నిన్ను చేరే కార్యమునర్చి సర్వము త్యజించి నిన్ను వీడలేక వీడలేని బంధములు వీడి వామనమైన నా జీవనానికి త్రివిక్రమం చేకూర్చే మీ కార్యంబే సాయి కార్యంబే నాకు సర్వంబని సర్వశ్రేష్టంబని ఎరిగిన తరుణం. మీ ప్రేమ ఈ నిర్బలాత్మకు నీరు పోసింది, ఆత్మవిశ్వాసము నూరు పోసింది, ఆత్మస్థైర్యము నందించింది. నేను మీ దాసుడను, మరొకరికి దాసోహం చెప్పని వాడను. స్వామి, నా పాట నీకే పాటిదోయి, అయినప్పటికీ నా జీవనం మీ మాటగా మీ పాటగా మీ బాటగా నేను మీ వాడిగా మీ ప్రేరణలో పూర్ణత్వం పొందాలన్న ఒకే ఒక ఆశయంతో నన్ను నేను మీకు సంపూర్ణ హృదయంతో అర్పించుకుంటున్నాను స్వామి. జై సాయిరాం.
1: స్వామి, వెన్ మై ఫ్యామిలీ వాజ్ ఇన్ డీప్ ట్రబుల్ ఫేసింగ్ ఎ వెరీ సీరియస్ సిచ్యువేషన్ ఐ ట్రైడ్ టు కమ్యూనికేట్ టు యూ. Several times I tried and for many days I tried to give you a letter. I felt probably the right time has not come, that is why Swami was not willing to respond. I continued to pray hard and left everything totally to you, Swami. You always say when only one is truly surrendered to God, then surely God will take over. It was on one fine Sunday morning when I was sitting in this very block, your compassionate eyes fell on me. It is said, God's delay is not denial. You called me, very kindly took my letter and gave me even an opportunity to speak to you directly about the issue. Swami, it is only and only because of your words of assurance, I will take care of you. Don't worry. Neen chusukuntanu kangaru padaku. We, the family members, are able to survive from all the difficulties only because of your assurance. Not only that, Swami, for a boy who was unclear about what to study, which course to take after intermediate, got a golden opportunity to study BSc in your divine university, and he is even able to finish his MBA this very month. Swami, within few months, weeks, we'll all be going into the outside world. We want only one thing from you, Swami, that is, your immense grace and abundant love should continuously be on all of us, so that we'll definitely be successful in all our endeavors. Please accept this bhajan as an offering at your lotus feet.

0: థ్యాంక్ యూ స్వామి.
1: డియర్ స్వామి, ఫ్రమ్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ వీ మే హ్యావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్, బట్ ఫ్రమ్ విదిన్ వీ నో దట్ ఇట్స్ ఆల్ యూ హూ మేడ్ దిస్ పాసిబుల్. స్వామి, వీ ఆర్ నథింగ్ విదౌట్ యూ.

0: Finally, Swami's car moves inside the hostel and all the dunnapotas of Swami call out in one voice, Jai Bolo Bhagwan Sri Satya Sai Baba Ji Ki!
1: Jai!
2: That was an interesting interpretation of that situation. To continue with the next round, can we have the music please? Vinod Gaur, this is the chip. It's a thought-provoking question. We are at the end of our education. After all these years of accumulation of knowledge, do you feel that all the loads of knowledge that we have gained all this while is useful for our life?
3: Of course not. These volumes of knowledge is enough just for mere living. But the wisdom which stems from common sense is more important.
2: That sounds profound. Can you explain that?
3: Oh, you need explanation. Yes. What else can be a better way than to narrate Swami's Chinnakatha and that too in his language?
4: Okasari, Paramanandaya Guru Garu, Sishulato, Oka Vuriki Edulabandi by Bailderaru. Ah, Dari Paduna, Chala Guntal Undadavalna. గురువుగారు శిష్యులతో, అరే బండి నుండి వస్తువులు కింద పడతాయేమో, కాస్త చూస్తూ ఉండండిరా అని చెప్పారు. వెంటనే ఆ బండి నుండి ఒక రాగి చెంబు కింద పడింది. గురువుగారు చెప్పినట్టుగాను ఈ శిష్యులంతా ఆ రాగి చెంబు వైపు చూస్తూ కూర్చున్నారు. ఇది తెలిసిన గురువుగారు వారిని మందలించి, వస్తువులు కింద పడితే చూస్తూ ఉండడమే కాదు,

0: സായിമാത ദിവ്യശ്രീ ചരണാരവിന്ദമൾക്ക് പ്രണമയെത്തു. സന്ന ജാജിക്കണ്ണ സമ്പങ്കിലതല കണ്ണ ജുണ്ണുഗഡ്ഡ കണ്ണ വെന്ന കണ്ണ നെമലി കണ്ണു കണ്ണ നിണ്ടുവെന്നല കണ്ണ കണ്ണ തല്ലി പ്രേമ സുന്നിതമ്മു. സ്വാമി, ഒക്ക തല്ലി പ്രേമ അന്ത മധുരംഗാ ഉണ്ടേ 1000 തല്ലുല പ്രേമനു നിത്യം അനുഭവിസ്തുന്ന മാ ഭാഗ്യം എലാ വർണ്ണിമ്പകലം. സ്വാമി, മീ മുങ്ങട ചോരിന മാ ജീവിതാലു മീ പ്രേമ പ്രതിരൂപാലു. മീ സന്നിധിലോ 2 സംവത്സരമുലു 2 ക്ഷണമുല വലെ ഗടിച്ചുപോയായി. സ്വാമി, ഏ പ്രദേശമു കേകിലിനാ എന്തു കാലിടിനാ മീ പിള്ളലുഗാ മീ ബിഡ്ഡലുഗാ മീകു ആനന്ദാന്ന് അന്ദിച്ചേ വിധംഗാ നിത്യം മീ പ്രേമാമൃതാന്ന് അനുഭവിസ്തു മീ ദരിചേരേ ഭാഗ്യാന്ന് മാകു കലിഗിൻചണ്ടി. സ്വാമി, മാ ഹൃദയംലോ മീരു നിംപിന ഈ പ്രേമകു ఏం సమర్పించగలం? స్వామి, మా తనువు మనువు హృదయము తప్ప ఏ హృదయము నొసంగితివో ఈశ నాకు మహితమూర్తి. పుడమి వేరేమి తెత్తు నీ పూజ కొరకు అంజలి ఘటింతు అందుకోవయ్య. స్వామి,
1: లివింగ్ ఏ లైఫ్ ఈజ్ వన్ థింగ్ బట్ రియలైజింగ్ దట్ లైఫ్ ఈజ్ ఎ ప్రీషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ మియర్ ఇన్స్ట్రుమెంట్స్ for this divine purpose is another milestone. In this journey of life, we are not the lone travelers. Swami, you are always there with us. Dreams have been chosen by us, but the responsibility for their accomplishments have already been taken care by you. I desired for many. You gifted me all. Today, I am going to complete MBA at your divine lotus feet, and as I look back, I can feel and realize your love each and every moment of my life. Swami, we all came here alone, but because of limitations of our life, we have to go back. But we are not going alone. We are taking back our beloved Chancellor in our hearts. Swami, if today I can express gratitude from my heart on behalf of all of us, then only 2 words I can pick up. Thank you. Not because you have given us each and everything that we deserve, but you made us deserve what you have given to us. Thank you, Swami.
2: Prema Swarupa Sai Ma, mee divya pranava pada padmalaku mee bidda sashtanga pranamalu. Enni janmala punya phalamo mee ee premanu pratyakshamga anubhavinche varam dorikindi. Meer andistunna ee premaku krutagnatalu telipudamante మీ ప్రేమసాగరంలో మునిగి మనస్సు భాషమర్చిపోయింది. స్వామి, మేము ఎక్కడున్నా ఏమి చేస్తున్నా ఎప్పటికీ మీ బిడ్డలమే. స్వామి, బిడ్డ చేతిని తల్లి పట్టి నడిపించినట్లుగా మమ్మల్ని అందరినీ చేయి పట్టి మీ బాటలో నడిపించండి. స్వామి, మీతోటిదే జీవితమని మా ప్రతి హృదయ స్పందన తపిస్తోంది. స్వామి, మా తపన తీర్చి మా తోడు నీడగా ఉండి మమ్మల్ని తప్పు చేయకుండా దారి తప్పకుండా మిమ్మల్ని మరువకుండా చూసుకోండి. స్వామి, పూర్తి బాధ్యత మీదే. స్వామి, పూర్తి బాధ్యత మీదే. స్వామి, పూర్తి బాధ్యత మీదే. స్వామి, మీ ముందు నిలచియున్న ఈ హృదయాన్ని స్వీకరించండి. స్వామి,
3: ఇట్ ఈస్ ఇండీడ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్ మియర్ వర్డ్స్ ఫర్ ఆల్ దాట్ యూ హావ్ గివెన్ టు మీ ఇన్ దిస్ బర్త్ or in the previous births, which has brought me here at your divine lotus feet.

0: బ్రహ్మమునందు ప్రేమమయము, ప్రేమ రూపము బ్రహ్మమునందు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నీ మమగును, కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా, కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము నందంగా అర్హుడగును, అద్వితీయము నందంగా అర్హుడగును.
1: Love is his form. Brahma, God is love. Therefore, there should be relationship between love to love. Strengthen the spirit of love. Then you can experience that non-dual bliss. You deserve that blissful state.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthinilara.
1: Embodiments of love, boys and girls.
0: Prema yokka lakshyamu tyagame.
1: The purpose of love is sacrifice.
0: ప్రేమకు ద్వేషము లేదు.
1: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: ప్రేమ అనంతమైనటువంటి యొక్క జగత్తులో సంచరిస్తూ,
1: లవ్ మూవ్స్ అబౌట్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: అత్యంత దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడాను సమీపం గావిస్తుంది.
1: ఇట్ విల్ మేక్ ఎ డిస్టెంట్ పర్సన్ కమ్ క్లోజ్ టు యూ.
0: ప్రేమ మానవత్వాన్ని దివ్యత్వంగా మారుస్తుంది.
1: ఇట్స్ లవ్ దట్ కన్వర్ట్స్ ది హ్యుమానిటీ ఇంటూ డివినిటీ.
0: పశువుగా ఉండినటువంటి మానవుని పశుపతిగా తీర్చిదిద్దుతుంది.
1: హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బీస్టియల్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది డివైన్ పర్సనాలిటీ బై లవ్.
0: కానీ ప్రేమ అనేటువంటి దానికి అనేక విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
1: హౌఎవర్ లవ్ హ్యాస్ several other paths.
0: Tallini premistam,
1: you love your mother.
0: Tandrini premistam,
1: so also your father.
0: Sodarulu premistam,
1: you love your brother.
0: Yogini premistam,
1: you also love an ascetic.
0: Yogini premistam,
1: you also love an ascetic.
0: Vairagini premistam,
1: also the one renunciant.
0: Yagini premistam,
1: you also love the one of sacrifice.
0: Anninti endukudanu ప్రేమ అంతో ఇంతో కొంచెం స్వార్థంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యు లవ్ యువర్ మదర్ ఫాదర్ బ్రదర్ ఎసెటిక్ అండ్ రెనన్షియంట్ దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అటాచ్ టు దాట్.
0: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్క దైవ ప్రేమని.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డివైన్ లవ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
0: ఇట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమను దైవికంగా మనం చింతించి దైవార్పిత భావంతో మనం అనుభవించాలి.
1: దిస్ డివైన్ లవ్ హ్యాస్ టు బి థాట్ ఓవర్ పాండర్డ్ ఓవర్ విత్ ద డివైన్ థాట్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: ప్రేమకు ప్రధానమైనటువంటిది క్షమ.
1: ద మెయిన్ థింగ్ అసోసియేటెడ్ విత్ లవ్ ఇస్ ఫర్బేరెన్స్.
0: క్షమను ప్రతి వ్యక్తి కూడాను సాధించాలి.
1: వన్ హ్యాస్ టు అకంప్లిష్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: క్షమ అనేటువంటిది కేవలము గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ క్షమ ఇస్ నాట్ ద వన్ దట్ యు అక్వైర్ బై రీడింగ్ ఎ బుక్.
0: అధ్యాపకుడు బోధించేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టాట్ బై ఎ టీచర్.
0: లేక మరొకరితో గిఫ్ట్ గా మనం తీసుకునేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి రిసీవ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఫ్రమ్ ఎనీ వన్.
0: ఈ క్షమ అనేటువంటిది సమస్యల లోపల, కష్టముల లోపల, దుఃఖముల లోపల, బాధల లోపల శ్రమించి కొన్ని రకమైనటువంటి యొక్క సశక్తితో మనం సాధించవలసినటువంటిది ఈ క్షమ.
1: ది స్పిరిట్ ఆఫ్ ఫర్బేరెన్స్ హ్యాస్ టు బి బోర్న్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్, సాడ్నెస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ వన్ హ్యాస్ టు అచీవ్ ఇట్ బై సెల్ఫ్ ఎఫర్ట్.
0: క్షమను మనము స్వతసిద్ధంగా సాధించవలసిందే కానీ ఇంకొక మార్గము లోపల సాధనతో సల్పించుకునేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ కెన్ బి అచీవ్డ్ బై వన్ సోన్ సెల్ఫ్ బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: క్షమనే మానవనీయందు లేనప్పుడే అనేక విధములైనటువంటి దుర్గుణములు ఇందులో ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పేషెన్స్ సో మెనీ అదర్ వాయిసెస్ స్టెప్ ఇన్ ఇంటూ అవర్ లైవ్స్.
0: క్షమను కోల్పోతేమా అసూయ దేశములు ఆరంభమవుతాయి మానవనీయందు.
1: When one's patience is gone, there arises hatred and envy.
0: ప్రేమతో కూడినటువంటి క్షమనే నిజమైనటువంటి దైవత్వము.
1: True divinity lies in this twins, the love and forbearance going together.
0: క్షమ సత్యము.
1: Forbearance is truth.
0: క్షమ ధర్మము.
1: Patience is righteousness.
0: క్షమ వేదము.
1: It is Veda.
0: క్షమ సర్వము.
1: It is everything in life.
0: క్షమ తపస్సు.
1: It is penance.
0: క్షమ సత్యము.
1: It is truth.
0: క్షమ వేదము.
1: It is Veda, holy text.
0: క్షమ సర్వస్వంభు సర్వలోకములందు.
1: For all worlds, it is everything treasured.
0: ఈ క్షమ అనేటువంటిది చాలా గొప్ప నిధి.
1: This forbearance is noblest, highest.
0: ఈ క్షమను కోల్పోయిన తర్వాత మానవుడు ఎన్ని అవస్థలకు గురి అవుతాడో అనేక రహస్యములైనటువంటి భారత భాగవతములందు మనకు కనిపిస్తూ వచ్చినాయి.
1: When once this patience is lost, what kind of a plight that one would be subjected to and put to is very well reflected in our texts like Bharata and Bhagavata.
0: Chamanu manam kolipoyina tarvata asuya modalu prarambhamavutundi.
1: It is the jealousy that starts when once this forbearance is gone.
0: Ee asuya valla panduvanti samsaramunu panduvanti jeevitamunu enta paadu chesukunnaro bharatamlandu meeku telusunu.
1: You all know how a beautiful life, golden life, is totally ruined because of jealousy.
0: స్వర్గమును మించినటువంటి యొక్క అలంకారంతో కూడినటువంటి యొక్క ఈ లంకను తన చేతులారా క్షమను కోల్పోవటం చేత భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: Ravana got his golden Lanka, which is full of plenty and prosperity and affluence, which is brought down and totally ruined because of the absence of kshama or patience.
0: అనేక కుటుంబములు ఈ క్షమ కోల్పోవటం చేత అనేక అవస్థలకు గురి అయిపోయి కుటుంబమే క్షీణించిపోయింది.
1: Many families are lost. They have been put to total ruin because of the absence of this great quality.
0: మానవత్వమే మంటగల్చిపోయింది.
1: The human value is just set to blaze.
0: క్షమ చేతనే సర్వకాలము రక్షింపబడింది.
1: In fact, this forgiveness will protect all other tasks.
0: ఏనాడు మానవుడు క్షమను కోల్పోవును
1: that day forgiveness is gone.
0: అసూయ ద్వేషములు ఆరంభమవుతున్నాయి.
1: That day begin the envy and hatred.
0: మానవత్వములో ఈ విధమైనటువంటి క్షమను మనం కోల్పోవటం చేతనే అన్ని దేశముల యందు అన్ని పార్టీల యందు అనేక రకములైనటువంటి కలహములు ప్రారంభమైపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారు క్షీణించిపోతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్ పేషెన్స్ ఎవ్రీ కంట్రీ సఫరింగ్ ఫ్రమ్ దిస్ అండ్ ఇట్ దేర్ నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్ ఈచ్ వన్ బిహేవింగ్ యాజ్ వన్ సోన్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్.
0: ఇన్ని అవస్థలకు గురి కావడానికి క్షమను కోల్పోవటమే మూల కారణం.
1: The country is passing through the present position because it has lost patience.
0: గొప్ప యోగులు కూడాను క్షమను కోల్పోవటం వల్లే క్షీణించిపోయారు.
1: Even spiritual aspirants also have lost their goal because
0: రాజాది రాజులు కూడాను క్షమను కోల్పోవటం వల్లే వారు కేవలం బిచ్చగారి వారే తయారయ్యారు.
1: Kings and kings of kings have brought down to the level of beggars because of the absence of patience.
0: ఈనాటి యోగులు కూడాను క్షమను కోల్పోవటం వల్లనే రోగులుగా తయారయ్యారు.
1: యోగులు ది మోడర్న్ సీకర్స్ హ్యావ్ బికమ్ రోగులు ద డిసీజ్డ్ బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్.
0: క్షమ చేతనే లోకం ఇంత అభివృద్ధికి పొందింది.
1: యోగా ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వుడ్ ప్రోగ్రెస్ విత్ పేషెన్స్.
0: ఈనాటి మానవులు ఎందు ఈ క్షమను క్షీణించిపోవటం చేతనే అన్ని విధములు కూడాను మానవులు వెనుకంజ వేస్తున్నారు.
1: We are on the backward trend retreat because of the absence of patience today.
0: దీనికి అన్నిటికూడాను క్షమ అనేటువంటిది ఒక ప్రాణం వంటిది.
1: పేషెన్స్ ఇస్ వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ
1: When there is fire at the base that leads to the smoke that
0: Railu
1: comes out.
0: పరుగుకు నడివెత్తు డ్రైవర్ ఉందా?
1: When there is a driver that drives the engine.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులు ఉందా?
1: When the automatic light has got its boundaries.
0: ఒకడు సృష్టిని జీవింపని ఎవరు గది?
1: Should there not be a creator behind the creation?
0: ఒకడు సృష్టిని కల్పింపని ఉండవలదే?
1: Should there not be a creator behind the creation?
0: కనుకనే ఈ క్షమ అనేటువంటిది సర్వమును కూడా సృష్టిస్తూ వచ్చింది.
1: అండ్ దేర్ ఫోర్ దిస్ ఫర్బేరెన్స్ ఇస్ ద కాజ్ ఫర్
0: ఈనాడు మానవుడు క్షమను కోల్పోయిను ఆనాడే అన్ని కూడాను క్షయంగా మారిపోయినాయి.
1: దట్ డే ది క్షమ దిస్ పేషెన్స్ ఇస్ గాన్ ఇట్ లీడ్స్ టు క్షయ ద డిక్లైన్
0: పేరు ప్రతిష్టలు ఎందుకని కీర్తి గౌరవములు ఎందుకని దేశములు క్షీణించిపోవడానికి మూల కారణము ఈ క్షమను కోల్పోవటమే.
1: Countries have lost their name, prestige, dignity and repute because they have lost this patience.
0: Kanuka chama anetundi danini manaku kashtamulu yende dinni manam poshistu raavali.
1: In fact, the patience has got to be observed and fostered in times of trouble.
0: Chamana manam poshinchu lekapoyinappudu manalo balaheenatalanta abhiruddhi avutayi.
1: When there is no patience, naturally we turn very weak.
0: ఈ బలహీనతల వల్లనే దుర్గుణములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: The weakness subsequently leads to bad feelings, bad sentiments, bad thoughts. ఎంతటి భక్తి
0: ప్రపత్తులతో ఉండినటువంటి మానవుడు కూడాను ఈ క్షమను కోల్పోవడం చేతనే తాను కేవలము ఒక మూర్ఖుని వలె తయారవుతున్నాడు.
1: One might be great in respect of devotion and sincerity. Because when there is no patience, naturally he loses everything on hand.
0: కనుకనే మొట్టమొదట మనము ఈ క్షమను పెంచుకోవాలి.
1: Therefore, we have to grow more and more in patience.
0: క్షమను పెంచుకునే నిమిత్తమై మనకు కష్టములు అధికంగా మనకు ప్రాప్తించాలి.
1: In fact, we should invite all troubles so as to develop this quality of patience.
0: కష్టములు ఎందే ఈ యొక్క క్షమను మనము అభివృద్ధి పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటుంది.
1: ఓన్లీ ది టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ అండ్ గ్రో ఫర్దర్.
0: పాండు దేశం ఏలుతున్నటువంటి పాండవులకు రాజులుగా ఉండినప్పుడు ఈ యొక్క ఎట్టి క్షమ కూడా లేకపోయింది.
1: పాండవస్ సో లాంగ్ దే వర్ కింగ్స్ దే డిడ్ హ్యావ్ దిస్ నోబుల్ క్వాలిటీ.
0: అడవుల పాలై ఆకులలో మేసి కన్న కష్టములకు గురి కావటం చేతనే వారి యందు క్షమ అనేటువంటి ఒక శక్తిని అభివృద్ధి పరుచుకున్నారు.
1: When once they were there in the forest spending the time of exile, passing through all kinds of difficulties and troubles, only partaking the leaves, then they could develop this quality of patience.
0: దుఃఖముల సమయం నందే మనం క్షమను పోషించుకోవడానికి వీలవుతుంది.
1: It's only in times of grief and sadness we have to protect this patience.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది కలిసి ఉంటుంది.
1: In fact, there is intimate relationship between the two.
0: The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోపలే సుఖం అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది.
1: There lies the pleasure in between two pains.
0: రెండు కష్టములకు మధ్యలోపలే క్షమ అనేటువంటిది అభివృద్ధి అవుతుంది.
1: In fact, between two difficulties only the patience develops in between.
0: కానీ మనం ఏ విధమైనటువంటి కష్టములు బాధలు సంభవించకూడదని భావిస్తుంటాం.
1: But we don't want any troubles or any difficulties to face in life.
0: ఇది చాలా బలహీనత.
1: It is a sign of weakness.
0: కష్టములను ప్రాప్తించాలి.
1: Let the troubles come.
0: దుఃఖములను వెంటాడాలి.
1: Let there be difficulties.
0: అప్పుడే మనకు క్షమ అనేటువంటి దాన్ని నిలుపుకోవడానికి తగిన శక్తిని మనం సంపాదించుకోవచ్చును.
1: Then you will have all the capacity to acquire this patience.
0: పిల్లలకు పరీక్షలు అనేటువంటిది లేకపోతే వారు ఏ విధంగా ఉన్నత క్లాసుకు పోగలరు?
1: When students do not have tests or examinations, how do you expect promotion?
0: కనుకనే ప్రతి క్లాసు నందు కూడాను తాను చక్కని మార్కులు తెచ్చుకుంటూ పాస్ అవుతూ రావటం చేతనే ఉన్నత క్లాసుకు పోవడానికి అవకాశం చిక్కింది.
1: స్టూడెంట్స్ ఫేస్ త్రూ దీస్ టెస్ట్ and hence can be promoted to higher classes.
0: ప్రపంచంలో తాను కొన్ని కష్టముల గురి అయినప్పటికీ దీని ఫలితం అనేటువంటి దాంట్లో చక్కని ఆనందాన్ని పొందగలడు.
1: Though there is some difficulty initially, he'll be so happy ultimately.
0: ఎప్పుడూ కష్టమునే ఉంటుంటే మేము ఏ విధంగా జీవించేది అని కొంతమంది వాపోతుంటారు.
1: Some feel so bad because they have got endless difficulties in life.
0: కష్టముల యందు మన క్షమ అభివృద్ధి అవుతుండాలి.
1: Is only difficulty that confers this patience.
0: క్షమ అనే మన యొక్క జీవితం యొక్క అంత్యము.
1: And patience is the end of our life.
0: క్షమ చేతనే మన యొక్క జీవితాన్ని కట్టగడపటి శ్వాస వదలాలి.
1: Now we have to live our lives with that spirit.
0: ఎవరేమన్నా కూడాను దూషణ భూషణ తిరస్కార పురస్కారములు కంటే కూడా చమనే చాలా సాధించేటువంటి శక్తివంతమైనది.
1: అండ్ ఇట్ ద పేషెన్స్ దట్ గివ్స్ యూ ఆల్ ద ఎనర్జీ టు గ్రో బియాండ్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ద విక్టరీ అండ్ డిఫీట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అనేక పర్యాయములు మీలో మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి.
1: యూ హ్యావ్ మెనీ ఆఫ్ డౌట్స్ మెనీ డౌట్స్ విద్ ఇన్ యూ.
0: స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు,
1: so long you have devotion for swami,
0: samipamlo undinanta varaku,
1: you are close to him,
0: ee premana abhirthi parichukuneanta varaku,
1: so long you develop
0: love, ento aanandanga untam,
1: you are so blissful.
0: Kani
1: but
0: kontha dooram poyin takshaname,
1: the moment you are little away,
0: maalo ee bhakti cheenichipothundi,
1: the devotion declines,
0: prema tarigi pothundi,
1: love diminishes.
0: Ini kaaranam emti?
1: Why? What's the reason?
0: Ani tamalo taamu yochistuntaru.
1: You doubt and you inquire within yourselves.
0: Indulo chamanu meeru lekunda chesukovatam chetane ilanti sandehalu meelo kalugutu vastunnayi.
1: Because there is no patience in you, you start doubting this way.
0: Kanukane చమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు.
1: వెన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ యూ, యూ నెవర్ డౌట్.
0: చమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి సందేహాలు.
1: An impatient person will have number of doubts.
0: ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులు కూడా కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి.
1: వన్ విత్ స్ట్రాంగ్ ఫెయిత్ ఆల్సో ఎట్ టైమ్స్ స్టార్ట్ డౌటింగ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: తమ యందు ఉన్నటువంటి చమ సన్నగిల్లిపోయింది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద పేషెన్స్ ఇన్ హిమ్ హ్యాస్ బీన్ వీక్.
0: ఆ క్షమను అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి.
1: దెన్ వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ పేషెన్స్ విత్ ఇన్.
0: ప్రతి సమయం నందు కూడా క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు టెస్ట్ బియాండ్ గాడ్ రిగార్డింగ్ దిస్ పేషెన్స్.
0: ఇది బలపడుతున్నదా లేదా,
1: వెదర్ ఇట్ ఇస్ స్ట్రెంగ్నింగ్ ఆర్ గెటింగ్ ఇట్ వీకెండ్.
0: ఈ క్షమనే నా యొక్క జీవితము.
1: అండ్ పేషెన్స్ ఇస్ మై లైఫ్.
0: అది చెప్పాము, క్షమ సత్యము.
1: ఇట్ ఈస్
0: క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభవ.
1: ఇట్ ఈస్ సెడ్ ద పేషెన్స్ ఇస్ ట్రూత్, ఇట్ ఈస్ రైచియస్నెస్, ఇట్ ఇస్ ద హోలీ టెక్స్ట్ అండ్ ఇట్స్ నాన్ వైలెన్స్ టు.
0: క్షమ సంతోషము
1: అండ్ ఇట్ గివ్స్ హ్యాపీనెస్.
0: క్షమ నిధి
1: అండ్ ఇట్ ఈస్ వెల్త్ ద ట్రెజర్.
0: అది మన యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి.
1: దట్ ఈస్ ద చీఫ్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్.
0: క్షమ అనేటువంటిది లేకపోవడం చేత ఎన్ని విధమైనటువంటి రాజకీయాల లోపల పతనమైపోతున్నారు.
1: Because of the absence of patience, people really spoil themselves in politics. There is mutual accusation, mutual criticism, and they make each other suffer. These are the qualities, the trends that come out of the absence of patience. When once the patience is lost, there arises envy. In fact, the one without
0: Vare
1: is jealousy.
0: Brahma, Vishnu, Maheshwarlu.
1: Three are born. They are Brahma, Vishnu,
0: Udayamu, Manasu, Vaku.
1: And that is the heart, the mind and the speech faculty.
0: Ame chellaneinte anusuyaku puttinatunte vaadu ee veeru. Kaani akkayainatunte asuyaku puttinatunte vaadu dveshamu, asuya, dambamu, krodhamu ilanti vanta puttai.
1: Whereas to another one full of jealousy, she has begotten that this hatred, the envy and pride.
0: Asuyaku puttinatvanti bidalantha kudunu durmarguli.
1: All those born out of envy are wicked.
0: Anasuyaku puttinatvanti vaadantha divyattamai chernatvanti vaare.
1: Those who are begotten by this envylessness are really noble.
0: Okka akka chellendruki ee vidhamaitvanti oka sampathi kaligindi.
1: This is the difference between the two sisters.
0: Karanam,
1: what is the reason?
0: Anasuya aneka baadalaku ochukundi.
1: Anasuya could bear all the suffering.
0: Aneka kashtamulu tattukundi.
1: She could also resist and bear the suffering.
0: Edirkuntu vachindi.
1: She could resist and face the troubles in life.
0: Anasuya yokka dhairya sahasamule ee chamaku moola kaaranamayindi.
1: The courage of Anasuya is mainly responsible for the good at the end.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక శక్తిని మనం సాధించుకోవాలి.
1: The sacred power we should acquire.
0: రావణుడు ఎంత శక్తి సంపన్నుడు.
1: Ravana, what mighty man he is.
0: అతని యందు బుద్ధి బలము, భుజబలము, సర్వ బలములు కూడా ఉంటున్నాయి.
1: He has got the physical strength and intellectual strength too.
0: ఇన్ని ఉండి కూడాను
1: with all this
0: క్షమ లేకపోవడం చేతనే అసూయ ద్వేషములు ప్రవేశించి అతని హృదయాన్ని మాలిన్యపరిచినాయి.
1: As he has lost the patience, his whole heart is polluted by envy and hatred.
0: Aneka duramga undinatunti vaadi kudunu samipa cheseetundi prema tattvamu.
1: It is only love that bring people staying at a far off place come close.
0: Yesami kudunu prema ga maarcheetundi prema tattvamu.
1: And it is love that would transform hatred.
0: ఇలాంటి ప్రేమతత్వం అనేటువంటిది అతనిలో క్షీణించిపోయింది.
1: అండ్ దిస్ లవ్ ఇస్ లాస్ట్ ఇన్ హిమ్.
0: దేనివల్ల?
1: వై?
0: చమను కోల్పోవటం వల్ల అసూయ ప్రారంభమైంది.
1: యాజ్ ఈజ్ నో పేషెన్స్ హీ టర్న్డ్ ఎన్వియస్ లేటర్.
0: ఆ అసూయ ప్రారంభం కావటం చేతనే ఇలాంటి పడరాని దుఃఖములకు గురి అయిపోయాడు.
1: బికాస్ ఆఫ్ జెలసీ హీ సఫర్డ్.
0: చేయరాని పనులు చేస్తూ వచ్చాడు.
1: హీ డిడ్ ఆల్ అన్టోల్డ్.
0: చేయరాని పనులు చేస్తూ, చూడరాని దృశ్యాలు చూస్తూ, వినరాని విషయాలు వింటూ ఉన్నప్పుడు ఇంకా మానవుడికి దయ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెన్ యూ హాస్ లుకింగ్ ఆల్ దట్ విచ్ హీస్ నాట్ సపోజ్ టు, లిజనింగ్ ఆల్ దట్ హీస్ నాట్ సపోజ్ టు,
0: వినరాని విషయాలు వింటున్నారు,
1: వాట్ విల్ హ్యాపెన్? టుడే వీఆర్ లిజనింగ్ టు దాట్ వాట్.
0: వినరాని తిండి తింటున్నారు ఈనాటి మానవుడు.
1: టుడే వీఆర్ ఈటింగ్ ద ఫర్బిడెన్.
0: చూడరాని దృష్టిని చూస్తున్నారు ఈనాటి మానవుడు.
1: వీఆర్ హ్యావింగ్ ద ఫర్బిడెన్ విజన్ అండ్ సైట్.
0: అలాంటి దోషమయమైనటువంటి ఒక హృదయంలో శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది?
1: ఇన్ దిస్ పొల్యూటెడ్ హార్ట్ How do you expect peace?
0: శాంతికి స్థానమే లేదు హృదయంలో.
1: Peace has no place in our heart.
0: అప్పుడే పరమ భక్తుడైనటువంటి హనుమంతుడు బుద్ధి చెప్తూ వచ్చాడు రావణకు.
1: ఇట్ వాజ్ ఎట్ ద టైమ్ ద గ్రేటెస్ట్ డివోటీ హనుమాన్ స్టార్ట్ టీచింగ్ ఎ లెసన్.
0: బుద్ధి చెప్పేద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ.
1: ఐ విల్ కరెక్ట్ యూ రావణ, వాట్ విల్ హ్యాపన్ టు దిస్ లంక?
0: బుద్ధి చెప్పేద వినము నీవిక.
1: లిసన్ టు మీ.
0: చేయక నాది పలుకులు బుద్ధికి నియోజించి చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పేద రావణ,
1: యు హావ్ నాట్ పేడ్ హీడ్ టు మై వర్డ్స్ అండ్ యు ఆర్ ప్రిపేర్డ్ టు డై. ఐ విల్ సర్టన్లీ టీచ్ యు ఎ లెసన్.
0: లోకమునకు తల్లేరా,
1: సీత ఇస్ ద మదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సీతమ్మ నీకు చూడగా తల్లేరా,
1: షీ ఈజ్ యువర్ మదర్ ఆల్సో.
0: లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము వడిగట్టుకుంటివి, ఏక శిరమున నీదు శిరములు అనేక మాగులు దుంతు రావులు. బుద్ధి చెప్పెద రావణ,
1: యూ హావ్ బ్రాట్ ద మదర్, యూ హావ్ అబ్జెక్టెడ్ హర్ విత్ వన్ ఆరో. ఐ విల్ బిహేడ్ యూ, ఆల్ ద 10 హెడ్స్ విల్ బి గాన్.
0: భాషించి రామున చేతి ముద్దు టుంగరమందితి.
1: ఇన్ఫాక్ట్ ఐ హావ్ బ్రాట్
0: పాతకుడని వనముగాచిన పడుగు రాక్షసవరుల చంపితి, కోతినంచును నాతో పోరి ప్రాతపురిపాలాయ హత్యుడు. బుద్ధి చెప్పేద రావణ,
1: ఇన్ఫాక్ట్ ఐ హావ్ బీన్ సెంట్ బై రామా హింసెల్ఫ్. ఐ కిల్డ్ ఆల్ దోస్ డెమన్స్ ప్రొటెక్టింగ్ ది ఎంటైర్ ఫారెస్ట్. హావ్ యూ నాట్ అండర్స్టూడ్? ఐ విల్ సర్టన్లీ టీచ్ యు ఎ లెసన్.
0: నీ యొక్క బుద్ధి ఈ రకంగా మారిపోయింది.
1: దిస్ ఈజ్ యువర్ ప్లైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ అసూయ ద్వేషములే మూల కారణము.
1: వాట్ ఆర్ ద రీజన్స్? ద జెలసీ అండ్ హేట్రెడ్.
0: ఈ జెలసీ అనేటువంటిది చాలా చెడ్డ ఎనిమి.
1: జెలసీ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
0: ఇలాంటి చెడ్డ గుణములు రావడానికి మొట్టమొదట మనలో అసూయ ప్రారంభం కావటమే.
1: అండ్ దేర్ఫోర్ ది జెలసీ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ది
0: ఇంతే కాకుండా క్షమ అనేటువంటి దాన్ని కోల్పోవటమే.
1: బికాస్ యూ హావ్ లాస్ట్ ద పేషెన్స్ దేర్ఫోర్ వీఆర్ జెలస్.
0: మన ఎందు క్షమ అనేటువంటిది ఉన్నప్పుడు అసూయ ఆ సమీపానికే రాదు.
1: When you are patient enough, there will be no trace of each lesson.
0: నీ యొక్క బుద్ధి ఈ రకంగా మారిపోయింది.
1: దిస్ ఈజ్ యువర్ ప్లైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ అసూయ ద్వేషములే మూల కారణము.
1: వాట్ ఆర్ ద రీజన్స్? ద జెలసీ.

0: The modern students have got all wicked thoughts. Why? Because they have lost forbearance. The patience has got to be attained, achieved by you. You can't get it out of books. Nor can be passed on to you by your teachers. You have to attain by your self-effort. Let there be any trouble, I'll face it.
1: నీవు దాన్ని మీట్ చేసి దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: When once you meet the challenges of life, you will certainly achieve.
1: Life is challenge, meet it.
0: Life is a challenge, meet it.
1: ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఎన్నో ఛాలెంజెస్ వస్తుంది.
0: Life is a series of challenges, not one or two.
1: అడుగడుగునకు ఛాలెంజెస్ వస్తుంటాయి.
0: Every moment is a challenge of life.
1: మనము నెట్టుకొని చట్టుకొని పోవాలి.
0: Resist and march ahead forward.
1: అప్పుడే మనం దీక్షమైన పోషించుకున్న వారం అవుతాం.
0: Then that you should have that kind of determination.
1: శ్రమ లేకపోవడం చేతనే మానవునికి హృదయం అంతా సందేహములుగానే మారిపోతున్నాయి.
0: As this patience forbearance is gone, the heart is full of doubts.
1: దేనిని సందేహించాలి, దేనిని సందేహించకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమవుతుంది.
0: They don't have sense of discretion as to know what to doubt and what not to doubt.
1: కనుకనే ఈనాటి మానవుడు నిరంతరం కూడాను కేవలము మానవుడి కంటే హీనంగా మారిపోతున్నాడు.
0: Therefore man today day by day has becoming much worse.
1: మనిషి కంటే మృగములే బెటర్ ఏమో అనిపిస్తుంది.
0: Perhaps the animals seem to be better than mankind.
1: ఎందుకంటే వాటికి ఒక సీజన్ రీజన్ పైన ఫాలో చేస్తూ పోతున్నాయి.
0: Because animals follow a definite season and reason.
1: మనిషికి నో సీజన్ నో రీజన్.
0: But mankind has no reason, no
1: ఇలాంటి మానవత్వానికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: శ్రమను అభివృద్ధి పరచుకోలేకపోవటమే కారణం.
0: Because he could not develop, improve forbearance.
1: కనుక మొట్టమొదట మనము క్షమను అభివృద్ధి పరచుకోవాలి.
0: ఫస్ట్ వీ హావ్ టు డెవలప్ దిస్.
1: ఈ క్షమకు కొన్ని కష్టాలు మనకు వెంటాడుతూ వస్తాయి.
0: సర్టెన్ డిఫికల్టీస్ ఫాలో యూ ఇన్ లైఫ్.
1: కానీ దానికి ఏమాత్రం యోచించనక్కర్లేదు.
0: డోంట్ బి వరీడ్ అబౌట్ దెమ్.
1: దాన్ని తట్టుకుని నీవు పో.
0: రెసిస్టెంట్
1: దాన్ని నెట్టుకుని నీవు పో.
0: ఎస్ పుష్ ఫుల్ బీ పుష్ ఫుల్
1: సాధించడానికి వీలవుతుంది.
0: దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక పర్యాయం మీరు కొన్ని రకంలో క్లాసుల్లో కూడా ఫెయిల్ అవుతారు.
0: At times you may fail in your examination.
1: దానివల్ల డిప్రెషన్, కన్ఫ్యూజన్, డౌట్స్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: ఫెయిల్యూర్ లీడ్స్ టు డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్.
1: ప్రయత్న దోషమే దీనికి కారణం, మూల కారణం.
0: నో దాట్ దిస్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్
1: నేను సరైనటువంటి ప్రయత్నం చేయలేదు.
0: యూ హావ్ నాట్ మేడ్ ప్రాపర్ ఎఫర్ట్.
1: ఈ ప్రయత్నంలో నేను పట్టిన పట్టు సాధిస్తే తప్పక నేను దీన్ని పాస్ కాగలను.
0: హ్యాడ్ యూ మేడ్ ఫుల్ ఎఫర్ట్ యూ హ్యావ్ బిన్ సర్టన్లీ సక్సెస్ఫుల్.
1: నా దోషమే, నా దోషమేని తన దోషాన్ని తాను ఒప్పుకొని పోవాలి.
0: యూ హ్యావ్ నెసెసరీలీ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ మై మిస్టేక్, మై మిస్టేక్.
1: కనుక నీ మిస్టేక్ నీవు కవర్ చేసుకుని పోతున్నావు.
0: యు ఆర్ కవరింగ్ యువర్ మిస్టేక్స్.
1: దానికి ఏదో కొన్ని కారణాలు చెప్తూ పోతున్నావు.
0: యు ఆల్సో గివ్ సమ్ రీజన్స్.
1: ఈ కారణాలంత రీజన్ అంతా నీకు పనికిరాదు.
0: దీస్ రీజన్స్ ఆర్ నాట్ రియల్.
1: అన్నిటికీ మూల కారణం నీ యొక్క దోషమే.
0: ఎవ్రీథింగ్ లైస్ మిస్టేక్.
1: నీ పట్టును బట్టి సాధిస్తూ పోతే దేనైనా మనం సాధించవచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
1: కనుక మొట్టమొదట మనం కష్టాలకు మనం ఏమాత్రం కూడా వెనుకపోకుండా దాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
1: భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకంగా కూడా మనకు కష్టములు రావచ్చు.
0: వీ మే హ్యావ్ సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ఎథికల్ వే, మోరలీ, స్పిరిచువల్.
1: కానీ కొంతమంది పిల్లలు కూడా ఎంతో ధ్యానం చేస్తుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ ఆల్సో మెడిటేట్.
1: కానీ ధ్యానం చేసి కూడా కొంతకాలం క్షీణించిపోతుంది.
0: దో దే మెడిటేట్ ద ప్రోగ్రెస్ ఈస్ నాట్ దట్ గుడ్.
1: ప్రారంభంలో ఎంత ప్రోగ్రెస్ గా వస్తుంటుందో
0: ఎట్ ద బిగినింగ్ దిస్
1: అది క్రమక్రమేణ సన్నగిలుతూ పోతుంది.
0: స్లోలీ డిక్లైన్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వై?
1: దైవ దోషమా?
0: మిస్టేక్ లైస్ ఇన్ గాడ్.
1: కాదు కాదు.
0: నో నో,
1: నీ దోషమే.
0: మిస్టేక్ లైస్ ఇన్ యూ.
1: నీకు వచ్చేటువంటి బాధలను నువ్వు దాన్ని తట్టుకుని పోవాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద ఛాలెంజెస్.
1: నీలో క్షమను శూన్యం చేసుకున్నావు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ లాస్ట్ ఆల్ యువర్ పేషెన్స్.
1: క్షమను కోల్పోవడం చేతనే అలాంటి డౌట్స్ అంతా నీలో ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ యు హావ్ లాస్ట్ ది వెరీ పేషెన్స్ యు స్టార్ట్ డౌటింగ్ రిపీటెడ్లీ.
1: కనుకనే మనము ఈ క్షమను పెంచుకుంటూ పోవాలి.
0: వి హావ్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ దిస్ పేషెన్స్.
1: క్షమనే మన జీవితము.
0: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
1: క్షమనే మన ప్రాణము.
0: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
1: క్షమలేని జీవితం కేవలం శ్రమంతో సమానము.
0: ది హోల్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్స్ అండ్ ట్రబుల్స్.
1: కనుక మనము క్షమ అనేటువంటి ప్రాణమును కాపాడుకుంటూ పోవాలి.
0: వి హావ్ టు సస్టైన్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్
1: ఈ చిన్న వయసు చాలా ప్రధానమైనటువంటిది.
0: This age is very important.
1: అన్నిటిని తట్టుకుని నెట్టుకుని పోయేటువంటి ఒక వయసు ఇది.
0: This is the age when you can face, resist.
1: ఈ వయసులోనే నీవు క్షమను సాధించకుండా పోతే ఇంక వృద్ధాప్యములు ఏమి సాధించగలవు?
0: ఇఫ్ యూఆర్ నాట్ పేషెంట్ ఎనఫ్ నౌ, హౌ కెన్ యూ బి పేషెంట్ లేటర్?
1: నీ దైవాన్ని ఏమాత్రము స్మరించలేవు.
0: అండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ లేటర్.
1: పద పద మంచు కింకరులు పాశములు ఆగేడి వేళ
0: వెన్ ది మెసెంజర్స్ ఆఫ్ డెత్ ఆర్ డ్రాగింగ్ యువర్ బాడీ హరీ
1: తమ బయట పెట్టుడికి లాభం లేదని చెప్పు.

0: giving all the hope when the body was asked to be kept on the street.
1: ஆளு பிட்டனும் லபலப ஏற்சி வேடா.
0: When the wife and children start crying because of the loss.
1: தரமா ஹரிநாமம் நோட்டன பல்க.
0: Is it possible to sing the glory of God then?
1: இது சாத்தியம் காது.
0: It is impossible.
1: இது ஐயே பணி காது.
0: It is impossible.
1: కనుకనే మనము దాని ధైర్యాన్ని ఈ వయసులోపునే మనం సాధించుకుంటూ రావాలి.
0: We should have full courage right now.
1: చమన మనం స్టాక్ చేసుకోవాలి.
0: We should start patience now.
1: ఈ చమన మనం ప్రోగు చేసుకోవాలి.
0: And we should collect a lot.
1: చమన జీవితంలో గట్టిగా ఒక అస్త్రంగా తీసుకోవాలి.
0: We have to strengthen this patience and make it a
1: weapon. ఏ బలహీనత స్టార్ట్స్ వచ్చినప్పటికీ ఇది తప్పు, నాలో ఈ చమ లేకపోవటం వల్లే ఇది వచ్చి చేరిపోతున్నాయి అని తన చమపైనే తాను సాటిగా ఉండాలి.
0: When certain bad thoughts come to you, you should examine yourself, find out that you have lost patience.
1: ఈ చమనే ఉంటుంటే ఈ థాట్స్ రావడానికి అవకాశం లేదు.
0: In fact, when the quality of forbearance is in me, such thoughts can't come.
1: నీవు తలుపులే వేసుకుని ఉంటుంటే లోపల ప్రవేశించడానికి ఎవరికి సాధ్యమవుతుంది?
0: When you close your doors, who can enter?
1: కనుకనే క్షమ అనేటువంటి ఒక డోర్స్ నీవు భద్రమైన వేసుకోవాలి.
0: అండ్ హ్యావ్ దిస్ డోర్స్ టైట్.
1: ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి కావాలని కోరేటువంటి వ్యక్తులకు క్షమ చాలా ప్రధానము, అదే ప్రమాణము.
0: దోస్ హూ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక క్షమ అనేటువంటి దానిని మనం ఎంతనో సాధిస్తూ రావాలి.
0: దేర్ఫోర్ ఇట్ అచీవ్ అండ్ అటైన్ దట్.
1: అడుగడుగునకు కూడాను ఆ క్షమ అనేటువంటి పరీక్ష చేస్తూ వస్తుంది.
0: అట్ ఎవ్రీ స్టెప్ ద పేషెన్స్ టెస్ట్ యూ.
1: కానీ నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి.
0: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
1: మీ టీచర్ ఎప్పుడు మీకు టెస్ట్ పెడతాడో.
0: వెన్ యువర్ టీచర్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ యూ.
1: కానీ ఆ టెస్ట్ కి ఎప్పుడు కూడా నీవు సిద్ధంగా ఉండాలి.
0: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ ఫర్.
1: అయ్యో నేను చదువుకోలేదు ఏంటంటే ఎవరు తప్పది.
0: ఇఫ్ యూ సే ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్ హూస్ మిస్టేక్ ఇస్ ఇట్.
1: ఎప్పుడు నీవు రెడీగా ఉండాలి.
0: యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: ప్రపంచం ఫోటోగ్రాఫర్స్ అంతా ఏం చేస్తారు?
0: వాట్ ఈస్ దట్ వరల్డ్లీ ఫోటోగ్రాఫర్స్ డూ?
1: అన్ని అరేంజ్మెంట్ చేసి
0: దే మేక్ ఆల్ అరేంజ్మెంట్
1: రెడీ అంటారు, ఒత్తుతారు.
0: దే సే రెడీ అండ్ దే క్లిక్ ది కెమెరా.
1: కానీ
0: వాట్
1: ఆ ఫోటోగ్రాఫర్ అట్టబోతాడు.
0: బట్ దేర్ ఇస్ డివైన్ ఫోటోగ్రాఫర్, హీ వోంట్ టెల్ యూ లైక్ దాట్.
1: ఎప్పుడు ఒత్తుతాడో ఏమో.
0: వెన్ హీ విల్ క్లిక్ ది కెమెరా
1: నీవు రెడీగానే ఉండాలి.
0: బట్ యూ షుడ్ బి రెడీ ఆల్వేస్.
1: లేకుండా పోతే నీ ఫోటో పాడైపోతుంది.
0: అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ఎ ట్రూ పిక్చర్.
1: అదే భగవత్ హృదయంలో చిత్రించుకోవటము, అది చెడ్డదిగా మారిపోతుంది.
0: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ, దెన్ దేర్ విల్ బి యువర్ ఎవర్.
1: కనుక నీవు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది.
0: యూ షుడ్ ఆల్వేస్ బి రెడీ.
1: ఆల్వేస్ బి రెడీ.
0: ఆల్వేస్ బి రెడీ.
1: అదే నిజమైనటువంటి ఒక సాధన.
0: దట్ ఈస్ ది మెయిన్ స్పిరిచువల్
1: పర్పస్. అట్ట లేకుండా ప్రొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఈ కాలాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే కాలం మనలో చిక్కేటువంటిది కాదు.
0: ఇఫ్ యూ గో ఆన్ following the time as morning, noon and evening, you cannot catch hold of time. It's not your friend.
1: Kalani nee anusarinchali kani nee kalani anusarinchadaniki veelledu.
0: And you have to follow the time.
1: Kalam ninnu anusarinchadu.
0: If time will never follow you.
1: Kanukane
0: so
1: nee prati vishayamlandu kudanu nee jagratha nee kaapadukovali.
0: In every aspect you have to be very careful.
1: Kanukane vedantam kudanu uttishtata jagratha praapya varanne bodhata anna.
0: So Vedanta says, arise, awake, stop not till goal is reached.
1: కేవలం అజ్ఞానమనే నిద్రలో నీవు బాగా గాఢంగా నిద్రపోతున్నావు.
0: In fact, you are in deep sleep of slumber and ignorance.
1: నీవు అజ్ఞానం నుంచి మేల్కో.
0: Get up out of the sleep of ignorance. Get into spirituality.
1: అజ్ఞానమును అనుభవించు.
0: And then experience that bliss.
1: అది ఏ నీ సాధన.
0: That is your spiritual endeavor.
1: కానీ ఆ సత్యాన్ని గుర్తించుకోలేక
0: you have not understood this.
1: ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని ప్రయత్నాలు ప్రయత్నాలు ప్రయత్నాలు. ఏమిటి ఈ ప్రయత్నాలు?
0: ఎవ్రీ మ్యాన్ గోస్ ఆన్ మేకింగ్ సమ్ ఎఫర్ట్ ఆర్ అదర్.
1: ప్రయత్నాల కింద నీవు ప్రవేశించేస్తే ఆ పని నీ వేనాటికి సాధించలేవు.
0: మియర్ ఎఫర్ట్ విల్ నెవర్ ఫ్రక్టిఫై.
1: నీవు సాధించడానికి నడుము కట్టుకో.
0: అండ్ యూ షుడ్ బి డిటర్మిన్డ్ ఫస్ట్ టు అటైన్ ఇట్.
1: కంకణం కట్టుకో.
0: డిడ్ బి డిటర్మిన్డ్.
1: భగవంతుడు ఎట్లాంటి వాడే కంకణాలు మూడు కట్టాడు.
0: God has three determinations.
1: Paritranaya sadhunam vinachayatul sutam dharma samsthapanataya sambhavami yuge yuge. Idi oka kantakaram.
0: The first vow, the determination that God has undertaken is to protect the pious people and to kill the wicked people.
1: Desham nityabhiyuktanam yogakshemam vahamyam.
0: The second one is those who think of me constantly, incessantly will be protected.
1: ఈ విధంగా ఒక్కొక్క విధానికి కూడా ఒక్కొక్క కంకణాలు కట్టుకుంటుంటే మీరు కేవలము సాధించవలసినటువంటి జీవితానికి కంకణమే లేకపోతే ఇంకెక్కడ.
0: When these are the vows or kankanas or determinations of God, what about you?
1: జీవితానికే కంకణం లేకుండా పోతుండాలి.
0: In fact, you have no determination in life.
1: కనుక ఈ జీవితం భ్రష్ట అయినటువంటి జీవితంగా మారిపోతుండాలి.
0: Therefore, the life is totally ruined.
1: కొన్ని దినాలు అటు, కొన్ని దినాలు ఇటు.
0: Sometimes bumps and jumps come in life.
1: ఈ బంప్స్ జంప్స్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ బంప్స్ అండ్ జంప్స్.
1: ఇదే డిప్రెషన్ కు మూల కారణము.
0: వాట్ ఇస్ దట్ రెస్పాన్సిబుల్?
1: ఈ డిప్రెషన్ కంటే కన్ఫ్యూజన్ మూల కారణము.
0: ఫర్ డిప్రెషన్ కన్ఫ్యూజన్.
1: డిప్రెషన్ రెండు చేస్తే ఏమవుతుంది?
0: వాట్ విల్ హ్యాపెన్ వెన్ కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్?
1: లైఫ్ ఫెయిల్ అయిపోతుంది.
0: లైఫ్ ఫెయిల్స్.
1: జీవితమే నాశనం అవుతుంది.
0: లైఫ్ ఇస్ టోటలీ రూయిన్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి దీక్షను పట్టాలి.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్
1: ఇది నేను సాధించాలి.
0: దిస్ ఐ మస్ట్ అచీవ్.
1: ఇది నేను పొందాలి.
0: ఐ మస్ట్ అక్వైర్.
1: ఆ ప్రేమతత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
0: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ దీక్షతో నీవు సాధిస్తే తప్పక నీవు జన్యుడు అయిపోతావు.
0: విత్ ఆల్ డిటర్మినేషన్ యూ అక్వైర్ దిస్ లవ్, నాచురలీ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఈ క్షమను మీరు సాధించుకుంటున్నారు.
0: అటైన్ దిస్.
1: ఈ క్షమకును ప్రేమమయమైనటువంటి క్షమంగా ఉంటుండాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు ద్వేషము లేదు.
0: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
1: ప్రేమ దేన్ని కోరదు.
0: లవ్ ఈస్ డిజైర్లెస్.
1: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: సో గాడ్ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: ఆ భగవంతుని యొక్క విశ్వాసాన్ని దృఢంగా అదే క్షమ.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దాట్ ఈస్ ఫర్ బేర్.
1: ఆ క్షమను నీవు సాధిస్తే ప్రేమ దాని వెంటనే జంటనే వస్తుంది.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ దిస్ పేషెన్స్ ద లవ్ విల్ ఫాలో ఆటోమేటికలీ.
1: ఈ ప్రేమ క్షమ రెండు కూడా చేరిపోయింది ఏంటంటే నీ జీవితం ధన్యమైపోతుంది.
0: అండ్ ద లవ్ అండ్ పేషెన్స్ విల్ హెల్ప్ యూ టు వర్క్ ఫర్ రిడెంప్షన్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక నీ భగవంతుని ఆరాధనలు ఎందు భగవంతుని విశ్వాసం నందు దృఢమైనటువంటి నమ్మకం కలగాలి.
0: ఇన్ ద వర్షిప్ ఆఫ్ గాడ్ యాజ్ యు వర్షిప్ హిమ్ యాజ్ వి థింక్ ఆఫ్ హిమ్
1: దేనిపైన
0: అదర్వైజ్ వాట్ విల్ హ్యాపన్.
1: ఈ లోకంలో ఉన్నటువంటి చింతలంతా కూడా వస్తుంటాయి పోతుంటాయి.
0: వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ పాస్.
1: ఏది చింత కాదు.
0: వాట్ ఈస్ దట్ నాట్ ఎ వరీ.
1: ఇది ఒక చింత.
0: బర్త్ ఇస్ ఎ వరీ.
1: భూమి నుండి చింత.
0: లైఫ్ ఆన్ ఎర్త్
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్
1: చావు చింత.
0: డెత్
1: బాల్యమంతా చింత.
0: చైల్డ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్
1: జీవించుట ఒక చింత. చిలుపు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతోషం ఒక చింత.
0: హ్యాపీనెస్
1: చింత. 12 రకమైనటువంటి ఒక చింతలో ఉండేటువంటి చింత చెట్టు కింద కూర్చొని చింత లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది?
0: వి హావ్ ఆల్ చింతాస్ ఆర్ 12 ఫార్మ్స్ ఆఫ్ వరీస్ సిట్టింగ్ అండర్ చింత చెట్టు ఆర్ ఎ టామరిండ్ ట్రీ.
1: కాబట్టి దీన్ని అన్నింటినీ మనం ఎదుర్కొంటూ పోవాలి.
0: వి హావ్ టు ఫేస్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
1: ఏ దానికి కూడా మనం చింతించక్కర్లేదు.
0: వి షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎనీథింగ్.
1: అన్నింటినీ నవ్వుతూ మనం స్వీకరిస్తాం.
0: వి షుడ్ యాక్సెప్ట్ స్మైలింగ్లీ.
1: కమాన్ మై ఫ్రెండ్, కమాన్ కమాన్, నీవే నాకు సంతోషాన్ని ఇచ్చేది.
0: And in fact, we should welcome smiling.
1: Nijamuga mana friends manaku aanandanni ivaru.
0: Friends will never give you happiness.
1: Enemies se manaku aanandanni istaru.
0: Enemies will make you happy.
1: Kaaranam emti?
0: Why?
1: Enemies nin paina eppudu kudunu dushta bhavamu kaligi untaru.
0: Enemies will always have wicked feeling when over.
1: Vaari paina neevu sariyinatundi drushti pettukuntavu.
0: Therefore you will be watchful all the time.
1: కనుక దీన్ని వాచ్ చేస్తూ రావాలి.
0: అండ్ యూ హ్యావ్ టు బి వాచ్ఫుల్.
1: అప్పుడే నీ యొక్క క్షమాశక్తి అభివృద్ధి అవుతుంది.
0: అండ్ దెన్ పేషెన్స్ విల్ ఇంప్రూవ్.
1: కనుక క్షమను సాధించుకోండి.
0: వీ షుడ్ అచీవ్ దిస్.
1: క్షమను సాధించుకున్నటువంటి వ్యక్తులే జీవితాన్ని కూడా సాధించగలరు.
0: ది ఇండివిజువల్స్ హూ హావ్ అక్వైర్డ్ దిస్ పేషెన్స్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమతో పాటు క్షమను కూడా మీరు సాధించండి.
0: అలాంగ్ విత్ లవ్ యూ ఆల్సో అటైన్ దిస్.
1: ప్రేమ ప్రేమ అది సత్యమైన ప్రేమ కాదు.
0: యువర్ లవ్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ నాట్ ట్రూ.
1: ప్రేమ
0: అండ్ ఇట్
1: సంకుచితమైన ప్రేమ.
0: ఇట్ సో నారో.
1: అల్పమైన ప్రేమ.
0: సో లో.
1: స్వల్పమైన ప్రేమ.
0: ఇట్ ఇస్ లిటిల్.
1: అత్యంత అల్పమైనటువంటి.
0: అండ్ ఇట్స్ వెరీ లిటిల్ అండ్ మైన్యూట్.
1: ఈ ప్రేమను మీరు ప్రేమగా భావించుకోవద్దండి.
0: డోంట్ కన్సిడర్ యాజ్ లవ్.
1: ఇదంతా ఏదో స్వరాపేక్షల కోసం పాకుపడుతున్నాడు.
0: అండ్ ఆల్ దిస్ లవ్ లిటిల్ ఇన్ యూ ఇస్ సెల్ఫ్.
1: స్వప్రయోజనం కోసం పాటుపడుతున్నాడు.
0: అవుట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: స్వార్థము స్వప్రయోజనము త్యజించు.
0: గివ్ అప్ సాక్రిఫైస్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దైవమును ప్రేమించు.
0: అండ్ లవ్
1: అది ఏ నా సర్వస్వమని విశ్వసించు.
0: కన్సిడర్ యువర్ లైఫ్.
1: అప్పుడే నీలో ఒక విధమైన క్షమ అభివృద్ధి అవుతుంది.
0: దెన్ పేషెన్స్ విల్ గ్రో ఇన్ యూ.
1: కనుక క్షమను మీరు పెంచుకోండి.
0: సో డెవలప్ దిస్ పేషెన్స్.
1: క్షమ లేకనే జగత్ అంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ ద వరల్డ్ ఈస్ సఫరింగ్.
1: ఈ యొక్క దేశంలో కానీ మరొక దేశంలో కానీ క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటిది నిర్మూలమైపోయింది.
0: ఐదర్ దిస్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్.
1: మనుషుడు ఏ చిన్న కార్యాన్ని సాధించలేకపోతున్నాడు.
0: ఇస్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్. మ్యాన్ ఇస్ నాట్ ఎబుల్ టు అచీవ్.
1: పరిగెత్తుంది గడ్డిపోచ.
0: అండ్ ఇట్ ఇస్ ద కౌ దట్ రన్స్ ఆఫ్టర్ ది గ్రాస్.
1: అలాంటి గడ్డిపోచ అంతా ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా నువ్వు బంధిస్తుంది.
0: వెన్ ది గ్రాస్ బ్లేడ్స్ ఆర్ టైడ్ అప్ టుగెదర్ ఇట్ విల్ సో స్ట్రాంగ్ యాజ్ టు బైండ్ ది ఎలిఫెంట్.
1: కనుకనే మీ అందరి ఎందుకు ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఐకమత్యం చేతనే క్షమ అనేటువంటి కూడా బలపడుతుంది.
0: దిస్ యూనిటీ స్ట్రెంగ్థెన్స్ ఫర్ బేరెన్స్.
1: దేని ఎందు ఐకమత్యము?
0: ఇన్ వాట్ రెస్పెక్ట్?
1: మంచి ఎందు ఐకమత్యము?
0: యూ షుడ్ బి యునైటెడ్
1: ఐకమత్యము.
0: In respect of God, you should be enlightened.
1: If you develop unity in respect of God,
0: if you develop unity in respect
1: of God,
0: unity leads to
1: purity. Then
0: once purity is reached, divinity can be attained. Students,
1: దేన్ని పట్టినా కూడాను ఒక ఆధ్యాత్మికంలో మాత్రము గట్టి పట్టును పట్టాలి.
0: యూ షుడ్ బి స్ట్రాంగ్ డిటర్మిన్డ్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఎన్ని నిష్ఠురములు కానీ ఎన్ని కష్టములు కానీ మీరు ఏమాత్రము భయపడనక్కర్లేదు.
0: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ బ్లేమ్, ఎనీ డిఫికల్టీ ఆర్ ట్రబుల్ ఆర్ వరీస్ ఆర్ యాంగ్జైటీస్.
1: కష్టం వచ్చే కొద్దీ మనకు ముందంజ వేయాలి కానీ వెనుకంజ వేయకూడదు.
0: యాజ్ డిఫికల్టీస్ కమ్ అలాంగ్ ఇన్ యువర్ వే, కమ్ ఆన్, ప్రొసీడ్ అహెడ్.
1: ఈనాటి పిల్లలు అట్లు లేరు.
0: Modern students are not like that.
1: పూర్వము మొహరం అనేటువంటి పండుగ జరిగేటువంటి వాడు.
0: Earlier there was a festival like Mohram.
1: Mohram. ఇందులో హస్సేన్ హుస్సేన్ అని అగ్నికి ముందుగా డాన్స్ ఆడేటువంటి వాళ్ళు.
0: There are two హస్సేన్ హుస్సేన్ who just dance on fire.
1: ఏమి ఆడేటువంటి వాడు? హస్సేన్ హుస్సేన్, హస్సేన్ హుస్సేన్, ముందొక కాలు వెనుకొక కాలు, అవి ఉన్న వాళ్ళు ఉన్న దగ్గరనే ఉంటారు.
0: They go on dancing on the fire saying హస్సేన్ హుస్సేన్ standing where they are.
1: వాళ్ళు ఎప్పుడు ఇంకా ముందుకు పోయేది?
0: వెన్ కెన్ దే ప్రొసీడ్?
1: ముందుకు పోవడానికి అవకాశమే లేదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు గో.
1: అదే విధంగా మీరు ఎప్పుడు కూడాను
0: లైక్ దట్
1: సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ ఉన్న చోటే ఉంటారు.
0: లైక్ దట్ యూ సే సాయిరామ్ సాయిరామ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రిమైన్ వేర్ యు ఆర్.
1: ఎప్పుడు మీరు ముందుకు నడిచేది?
0: వెన్ కెన్ యూ గో హెడ్?
1: నడచాలి ముందుకు.
0: ప్రొసీడ్.
1: రోడ్డు లేకపోయినా మీరు దాటుకుని నడచాలి.
0: అండ్ యూ షుడ్ క్రాస్.
1: అడ్డు ఎవరైనా వచ్చినా వారిని నెట్టుకుని పోవాలి.
0: ఇఫ్ దేర్ ఆర్ ఎనీబడీ ఇన్ బిట్వీన్ కమాండ్
1: ప్రొసీడ్. ఈ విధంగా మీరు ఉన్నత స్థాయికి పోవాలనుకున్నప్పుడు ధైర్య సాహసాలతో మీరు సంపాదించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ హైట్స్ యూ షుడ్ బి కరేజియస్.
1: ఎప్పుడు ఈ ధైర్యం వచ్చేస్తుంది మీకు?
0: వెన్ కెన్ యూ బి కరేజియస్?
1: క్షమ మీ యొక్క హృదయం నిండుకు ఉండినప్పుడే ధైర్యం వచ్చేది.
0: వెన్ వన్ దేర్ ఇస్ ఫర్బేరెన్స్ ఇన్ ఫుల్ ఇన్ యువర్ హార్ట్స్ యూ కెన్ బి కరేజియస్.
1: కనుకనే
0: సో
1: అన్ని విధమైనటువంటి ధైర్యానికి సాహసించి,
0: ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కరేజ్,
1: అంత పరాక్రమవంతుడైనటువంటి రావణ్ను కూడా నువ్వు ధిక్కరించి,
0: ట్రాన్సెండ్ డిజోబేయింగ్ ఈవెన్ రావణ,
1: తాను వచ్చి రామును చేరిపోయాడు.
0: విభీషణ కేమ్ టు రామ.
1: ఏ విధంగా వస్తున్నాడు?
0: హౌ వాస్ హి కమింగ్?
1: రామా రామా రామా రామా రామా రామా అని రామనామం తప్ప అన్య మార్గం లేదు.
0: హి స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామా రిపీటెడ్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామా.
1: అప్పుడు దూరం నుంచినే రాముడు అభయం ఇచ్చాడు.
0: Rama lifted his protecting hand from a distance.
1: కాని ప్రకం ఉన్నటువంటి లక్ష్మణుడు, మిగిలిన సుగ్రీవులు వీళ్ళందరూ కూడా, స్వామి వాడు రాక్షసుని, రాక్షసుని యొక్క తమ్ముడు, మీ విరోధి యొక్క తమ్ముడు, వీనికి అభయం ఇవ్వకూడదు అన్నారు.
0: Whereas associates by his side లక్ష్మణ అండ్ సుగ్రీవ said, Swami, the brother of the demon Ravana is coming. It's not the time to grant refuge.
1: Rama, నేను నీ వాడను, నీ వాడను, నీ వాడను, నీ వాడను.
0: Whereas Vibhishana went on shouting, Rama, I belong to you, I belong to you.
1: I am yours.
0: I am yours. I am yours.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: Then Rama says,
1: నీ వాడని ఒక పరియన.
0: If you say, I am yours.
1: నీ వాడని ఏరుదు వారిందన్నాడు.
0: Then once you say, I am yours.
1: ఎవరైనా సరే నేను నీ వాడు అని విశ్వసించాడు.
0: Then once you say, I am yours, let him be anyone, he'll be protected.
1: ప్రేమిస్తానన్నాడు.
0: As I love him, he says.
1: ఆ విధంగానే
0: లైక్ దట్
1: ప్రతి విషయమునందు కూడాను ఒక పట్టుదలను సాధించాలి.
0: In every aspect you should be determined.
1: తన కుమారుడు అనేటువంటి వాడు నీరుడు యుద్దంలో మరణించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ సన్ డైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: రాముడితో చెప్తున్నాడు, రామా వీడు చాలా పరాక్రమవంతుడు.
0: అండ్ విభీషణ లాస్ట్ హిస్ సన్.
1: అందుకంటే అధికమైనటువంటి బలం ఉంది వీనికి.
0: ఇన్ ఫ్యాక్ట్ మై సన్ ఈస్ వెరీ మైటీ.
1: వాడిని తప్పక నీవు వధించమన్నాడు.
0: యూ హ్యావ్ టు కిల్ హిమ్.
1: అప్పుడు విభీషణుడు చెప్పినట్టుగా కొట్టాడు.
0: అండ్ హీ షాట్ హిమ్.
1: కొట్టేటప్పటికి కింద పడిపోయాడు నీరుడు.
0: అండ్ ది సన్ ఫెల్ డౌన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: నీరుడు పడిపోతానే తక్షణమే ఈ యొక్క విభీషణ్ కూడా పడిపోయాడు.
0: విభీషణ్ ఆల్సో ఫెల్ కేమ్ అన్కాన్షియస్.
1: ఏమిటిది అని లక్ష్మణుడు అతన్ని లేపినాడు.
0: లక్ష్మణ లిఫ్టెడ్ హిమ్.
1: విభీషణ ఎందుకు ఈ విధమైనటువంటి కలత పొందుతున్నావు?
0: విభీషణ వై హావ్ యూ ఫెయింటెడ్ వై ఆర్ లైక్ దిస్.
1: నాకు అభిమానం లేదు స్వామి.
0: స్వామి ఐ హావ్ నో అటాచ్మెంట్.
1: కానీ పెంచినటువంటి ప్రేమ యొక్క తత్వమే దీనికి అంత మూల కారణము.
0: బికాస్ ఆఫ్ ది అఫెక్షన్ ఐ హావ్ ఫాస్టర్డ్ హిమ్.
1: వాడు నా ఏకైక కుమారుడు.
0: ఈజ్ మై ఓన్లీ సన్.
1: కనుకనే అతన్ని నేను చంపమని చెప్పాను.
0: బట్ ఐ టోల్డ్ యూ టు కిల్ హిమ్.
1: నాకంటెదుగానే వాడు చస్తున్నాడు.
0: అండ్ ఈస్ డైయింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: కానీ అది భరించలేకపోయాను.
0: ఐ కుడ్ నాట్ బేర్ దిస్.
1: నా యొక్క బలహీనత.
0: దిస్ మై వీక్నెస్.
1: కనుక నాకు క్షమన అనుగ్రహించమన్నాడు.
0: సో గ్రాంట్ మీ దట్ ఫర్బేరెన్స్.
1: చూశారా, ఆనాటి విభీషణ్ కూడాను క్షమను నాకు అనుగ్రహించు.
0: Vibhishana also prayed for that.
1: అదే నా సత్యము.
0: దట్ ఇస్ మై ట్రూత్.
1: అదే నా ధర్మము.
0: దట్ ఇస్ మై రైట్నెస్.
1: అదే నా రాముడు.
0: దట్ ఇస్ మై రామ.
1: కాబట్టి అట్టి రామతత్వాన్ని నేను ఏనాటికి మరవను.
0: పేషెన్స్ ఇస్ మై గాడ్. రామా హింసెల్ఫ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్.
1: ఇంతటి గొప్ప గొప్ప వారు కూడాను ఆ క్షమ లేనటువంటి సమయం లోపల ఎన్నో అవస్థలకు గురి అయిపోయారు.
0: సచ్ గ్రేట్ పీపుల్ మెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్
1: క్షమను సాధించటమా సర్వము సాధించిన వాడు అవుతావు.
0: వెన్ వన్స్ యూ అచీవ్ దిస్ యుల్ బి ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
1: కానీ ఒక క్షమ ఒక దగ్గర ఉంటుంటే శిక్ష ఇంకో దగ్గర అనిపిస్తుంటారు.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ పేషెన్స్ ఇస్ వన్ సైడ్ దేర్ లైస్
1: దోషం చేసిన వాడు ఒకడైతే శిక్ష అనిపించేది మరొకడుగా అనిపిస్తుంటాడు.
0: వెన్ వన్ హ్యాస్ కమిటెడ్ మిస్టేక్ వైల్ అదర్ పర్సన్ ఫీల్స్ ది పనిష్మెంట్ ఇట్ దే డు హ్యాపెన్ ఇన్ లైఫ్.
1: రాత్రి పూట నీవు ఒక రూమ్ లో పండుకున్నావు.
0: యు ఆర్ రెస్టింగ్ ఇన్ యువర్ రూమ్.
1: పండుకునేటప్పటికే చాలా దోమలంతా వచ్చినాయి.
0: మెనీ మస్కిటోస్ హావ్ గాటెన్.
1: కానీ రెండవ రోజు మస్కిటో నెట్ కట్టుకున్నావు.
0: సెకండ్ డే యు హావ్ ది మస్కిటో నెట్.
1: కానీ మస్కిటో నెట్ కట్టుకుంటే మస్కిటోస్ బయట ఉంటే పర్వాలేదు, మస్కిటోస్ లోపల ఉన్నాయి.
0: మస్కిటోస్ హావ్ గాన్ ఇన్ టు ది మస్కిటో నెట్.
1: కానీ లోపల ఉన్నటువంటి మస్కిటోస్ ను ఏ రీతిగా నీవు చంపగలవు?
0: హౌ కెన్ యూ కిల్ దెమ్ దోస్ ఇన్ సైడ్.
1: తర్వాత తాను తోలాడు మరీ వేసుకున్నాడు.
0: దెన్ హి హస్ డ్రివెన్ దెం అవుట్ డ్రివెన్ దెం అవుట్.
1: ముందు రోజు రాత్రి కుట్టినటువంటి దోమ ఒక్కటే.
0: ఇన్ఫాక్ట్ ఓన్లీ వన్ మస్కిటో హస్ బీన్ హియర్.
1: తనకు తెలియదు.
0: బట్ హి కెనాట్ ఐడెంటిఫై.
1: రెండవ దినం వచ్చాడు, ఫ్లిట్ తీసుకొని వచ్చి కొట్టాడు అన్నింటినీ.
0: దెన్ హి అప్లైడ్ ఫ్లిట్ ఆన్ ఆల్ దీస్ మస్కిటోస్.
1: తన కుట్టినటువంటి మస్కిటో ఒకటైతే చావటం అనేక మస్కిటోస్ చచ్చాయి.
0: వన్ మస్కిటో హస్ బిటన్ హిమ్ అండ్ ఆల్ మస్కిటోస్ వర్ కిల్డ్.
1: కానీ నిరపరాధి కదా ఇవి.
0: Well, they have not
1: committed mistake. కాదు ఫ్రెండ్షిప్. ఆ కుట్టిన మస్కిటోస్ కి ఇవన్నీ ఫ్రెండ్స్.
0: బికాస్ ఆల్ దీస్ మస్కిటోస్ ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ దట్ గిల్టీ మస్కిటో.
1: కంపెనీ ఐ షుడ్ టెల్ యు వాట్ యు ఆర్ అని ఈ మస్కిటోస్ ఉన్నటువంటి గుణమే తనకు ఉన్నాయి.
0: దిస్ ఈస్ ది కంపెనీ మిస్టేక్. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షుల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: కనుక ఆ కంపెనీలు చేర్చడం వల్ల మనకు ఆ గతి పడుతుంటారు ఎప్పుడు.
0: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ ప్లైట్.
1: కనుక దుర్భావంతో మనం ప్రవేశపెట్టినప్పుడు
0: When once your bad thoughts,
1: దుర్భావములు మనలో ప్రవేశించినప్పుడు,
0: when once bad thoughts get in you,
1: దుష్టంకల్పములు మనకు ఆవిర్భవిస్తాయి.
0: And bad thoughts will improve day by day.
1: దుష్టంకల్పములు ఆవిర్భవించేటప్పటికీ,
0: when once they are there,
1: మన క్షమ కోల్పోతాం.
0: We lose our patience.
1: ఈ కోల్పోయిన తర్వాత మనం ఇంకా దాన్ని సాధించలేము.
0: When once it is lost, it cannot be regained.
1: అదని కోల్పోకుండా మనం చూసుకోవాలి.
0: We should see that it's not lost any time.
1: అప్పుడే మనం సరైన దృఢత్వాన్ని మనం పొందగలము.
0: Then we can have strong determination.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: మీరు ఈ 15 దినములు కూడాను,
0: ఆల్ దీస్ 15 డేస్,
1: ఎందరో పెద్దలు చెప్పినటువంటి వాక్యములు,
0: ఆల్ ది టీచింగ్స్ ఆఫ్ ది ఎల్డర్స్,
1: స్వామి బోధించిన వాక్యములు,
0: ఆల్ దోస్ రిలేటింగ్ టు స్వామి,
1: విన్నారు హృదయంలో దాచుకున్నారు,
0: యు హావ్ హర్డ్ అండ్ యు ఆర్ ట్రెజరింగ్ దెం,
1: కానీ దాచుకున్నటువంటి వాక్యములను,
0: ఆల్ దోస్ దట్ ఆర్ ట్రెజర్డ్ ఇన్ యువర్ హార్ట్,
1: కానీ మీరు వదిలిపెట్టి దాన్ని సాధించాలి.
0: And you have to achieve the your goal.
1: లోపలనే దాచుకుంటే ప్రయోజనం లేదు.
0: There's no meaning in simply treasuring them. You should exhibit.
1: బయటికి పెట్టి అనుభవించాలి.
0: Experience.
1: అప్పుడే దీని సాధనని మీరు సాధించిన వారు అవుతారు.
0: Then you will be able to achieve anything tangible.
1: ఒక వ్యక్తి అన్నం కట్టుకుని చెంపని వేసుకుని పోతున్నాడు.
0: He was carrying food in a bundle.
1: పెద్ద బండల్,
0: ఎ బిగ్ బండల్ ఆఫ్
1: కొంత దూరం నడిచేటప్పటికి బలహీనమైపోయింది.
0: ఇట్ వాస్ సో టైర్డ్.
1: ఇది భారం అయిపోయింది.
0: అండ్ దిస్ హస్ బికమ్ హెవీ లోడ్.
1: దాని దగ్గర పోయి దిగాడు.
0: హి గాట్ డౌన్ ఎట్ వన్.
1: ఆ మూట ఇప్పాడు.
0: హి ఓపెన్ ద బండల్.
1: దాన్ని భుజించాడు.
0: అండ్ హి ఏట్ ద
1: భారం తగ్గింది, బలం ఎక్కింది.
0: దిస్ బర్డెన్ హస్ బికమ్ లెస్ బట్ హి ఇస్ స్ట్రాంగ్ నౌ.
1: లోపల పోయింది ఆ అన్నము.
0: బికాస్ ఫుడ్ హ్యాస్ గాన్ ఇన్ సైడ్.
1: కాబట్టి బలం ఎక్కింది.
0: సో హి ఇస్ స్ట్రాంగ్.
1: భారం తగ్గింది.
0: బట్ ద బర్డెన్ హస్ బికమ్ లెస్.
1: ఎప్పుడు ఈ బలం అధికమైపోయిందో,
0: వెన్ హి ఇస్ స్ట్రాంగ్,
1: అప్పుడు అన్నింటినీ సాధిస్తూ పోయాడు.
0: హి ఇస్ రెడీ టు.
1: అదే విధంగానే
0: టు అచీవ్ ఎనీథింగ్ లైక్ వన్.
1: దాచుకున్నటువంటి దాన్ని బయట పెట్టాము.
0: ఆల్ దట్ ఈస్ ఇన్ యూ ఇస్ బ్రాట్
1: బయట పెట్టిన దాన్ని తిరిగి ఆచరణలో అనుభవించాలి.
0: అండ్ ఆల్ దట్ ఈస్ బ్రాట్ అవుట్ ఈస్ టు ప్రాక్టీస్. ఆచరణలో
1: అనుభవించినప్పుడే లోపల నీకు బలం కూడా ప్రవేశిస్తుంది.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ యూ విల్ బి స్ట్రాంగ్.
1: అప్పుడు నీ వ్యక్తిదాన్ని అయినా కూడా నువ్వు సాధించగలవు.
0: దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మన బయట ఉన్నటువంటి భావాలంతా కూడాను,
0: ఆల్ ది ఔటర్ థాట్స్,
1: దుష్ట భావాలను దూరం నెట్టండి.
0: గివ్ అప్ ఆల్ బ్యాడ్ థాట్స్.
1: సద్భావమును లోపల పెట్టుకోండి.
0: అండ్ ట్రెజర్ గుడ్ థాట్స్.
1: దాన్ని సాధించి మీరు ఈ యొక్క క్షమాశక్తిని మీరు పోషించుకోండి.
0: విత్ దీస్ గుడ్ థాట్స్ విత్ ఇన్ యూ ఫాస్టర్ ఎంకరేజ్ డెవలప్మెంట్.
1: సరైన యొక్క శక్తి సామర్థ్యం వచ్చి మున్ముందు మీ యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా అనిపించవచ్చు.
0: విత్ ఆల్ దీస్ కెపాసిటీస్ అబిలిటీస్ యూ విల్ బి ఎన్ ఐడియల్.
1: చదివిన చదువులతోనే మన యొక్క కెపాసిటీ మనకు అభివృద్ధి రాదు.
0: మీర్ ఎడ్యుకేషన్ విల్ నెవర్ గివ్ యూ కెపాసిటీ.
1: ఎంత చదువులు, చదువు
0: వాట్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్.
1: బుకిష్ నాలెడ్జీ
0: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
1: ఎంత సూపర్ఫిషియల్ నాలెడ్జీ
0: ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: అవుట్ లుక్స్
0: ఇట్స్ ఓన్లీ అవుట్ లుక్స్ ఎక్స్టర్నల్.
1: కాదు కాదు, లోపల ఉంటుండాలి.
0: బట్ దేర్ లైఫ్
1: ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్నర్ పవర్.
1: ఇదంతా హార్ట్.
0: Not all you find outside is heart.
1: ఉంది హార్ట్.
0: బట్ ఇన్ హార్ట్ ఇస్
1: మనం బలపరచుకోవాలి.
0: అండ్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ యువర్ హార్ట్.
1: కానీ ఈనాడు పైన చదివినటువంటి హార్ట్ అంతా అభివృద్ధి చేసుకుంటున్నాం.
0: అండ్ వీఆర్ డెవలపింగ్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: పొట్టకూటి కోసము.
0: వై? ఫర్ అవర్ లివింగ్.
1: పొట్టకూటిని ఎక్కడైనా సంపాదించవచ్చును.
0: యూ కెన్ ఎర్న్ యువర్ లివింగ్.
1: కానీ మనోశక్తిని సంపాదించేటువంటి ఫుడ్ మనకు కావాలి.
0: బట్ వీ నీడ్ ద ఫుడ్ టు డెవలప్ ద మెంటల్ పవర్. ఫుడ్ ఫర్ హెడ్.
1: హెడ్ ఫర్ గాడ్.
0: ఫుడ్ ఫర్ హెడ్. హెడ్ ఫర్ గాడ్.
1: ఏకత్వాన్ని మనం తప్పక అనుభవించాలి.
0: అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ ద యూనిట్ ఇన్ దీస్ త్రీ.
1: కనుక
0: సో
1: మీరు కేవలం సంస్కృతిని కూడా సాధిస్తూ రావాలి.
0: యూ షుడ్ ఆల్సో నో ద కల్చర్ ఇన్ డీటెయిల్.
1: మన వైస్ ఛాన్సలర్ ఈనాడు భారతీయ సంస్కృతిని గురించి చెప్పాడు.
0: ద వైస్ ఛాన్సలర్ స్పోక్ ఆన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: అనేక గ్రంథం యందు ఉన్నటువంటి ఒక తత్వమును ఒక క్రోడీకరించి చెప్పాడు.
0: హీ ఇన్ ఫ్యాక్ట్ హీ సమ్మరైజ్డ్ అఫ్ ఆల్ దట్ కంటైన్డ్ ఇన్ మెనీ ఆఫ్ ద
1: భారతీయ సంస్కృతి ఎలాంటిది.
0: వాట్ సార్ట్ ఆఫ్ కల్చర్ ఇస్ భారత్?
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇస్ హైలీ సీక్రెట్.
1: సున్నితమైనటువంటిది.
0: సో టెండర్.
1: దృఢమైనటువంటిది.
0: స్ట్రాంగ్.
1: మరువరానటువంటిది.
0: రక్షింపజేసేటువంటిది. అండ్ ఇట్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
1: అలాంటి సంస్కృతిని ఈనాడు మనం కోల్పోయినాము.
0: అండ్ సచ్ ఏన్షియంట్ భారత్
1: ఈ సంస్కృతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఇట్ మోర్ అండ్ మోర్.
1: సంస్కరింపజేసినప్పుడే సంస్కృతి అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ రిఫైన్మెంట్ సంస్కరించుట దేర్ సంస్కృతి. ఇది కల్చర్
1: అంతా ఎక్కడి నుంచి వచ్చింది?
0: దిస్ క్లాత్ హౌ డిడ్ యు గెట్?
1: ఈ దారం నుంచి సంస్కరింపజేశాము.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ ది యార్న్.
1: దారం ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డిడ్ యు గెట్ ది యార్న్?
1: నుంచి వచ్చింది.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ కాటన్.
1: ప్రతి ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డిడ్ యు గెట్ కాటన్?
1: దీనికి మొట్టమొదటి రూపం ప్రతి.
0: సో ద ఫస్ట్ ఫామ్ ఇస్ కాటన్.
1: రెండవది థ్రెడ్.
0: నెక్స్ట్ యార్న్.
1: మూడవది క్లాత్.
0: దెన్ యు గెట్ ది క్లాత్.
1: కాబట్టి ఈ క్లాత్ కు రెండు సంస్కారాలు జరిగిన తర్వాతనే ఇది క్లాత్ గా రూపొందింది.
0: ద క్లాత్ పాస్డ్ త్రూ టు stages of refinement or processing.
1: Cotton దాని నుంచి మనం సంస్కరింపజేయాలి.
0: సో ద కాటన్ హ్యాస్ గాట్ టు బి ప్రాసెస్డ్.
1: ఇది ఒక చెట్టు.
0: దిస్ ద ట్రీ. నౌ
1: ఈ చెట్టును అనేక రకములుగా సంస్కరించేయటం వల్ల ఇది ఒక టేబుల్ గా తయారు.
0: బికాస్ దిస్ ట్రీ ఈస్ పాలిష్.
1: ఈ టేబుల్ గా తయారు చేసినటువంటి సంస్కృతి.
0: అండ్ దిస్ ఈస్ కాల్డ్ సంస్కృతి.
1: మన నిత్య జీవితంలో అనుకూలమైనటువంటి దానిగా తీర్చిదిద్దుకోవటమే సంస్కృతి.
0: So I have to shape it for all convenience and comfort is refinement.
1: వడ్లు పండినాయి.
0: And you have got the paddy.
1: కానీ పండిన వడ్లంతా తెచ్చుకుని మనం తింటూ కూర్చుంటామా?
0: And do you eat the paddy straight
1: away? దాన్ని కూడా నువ్వు సంస్కారం చేయాలి.
0: And you have to polish it.
1: గడ్డి నుంచి వడ్లను వేరు చేయాలి.
0: And you have to remove the husk.
1: వేరు చేసిన తర్వాత ఈ వడ్ల నుంచి పొట్టును కొట్టివేయాలి.
0: And you have to remove all the husk over the paddy grain.
1: ఈ పొట్టుపోయిన తర్వాత బియ్యంగా రూపొందుతుంది.
0: And then you'll have rice.
1: బియ్యాన్ని పాకంలో మనం వేసినప్పుడే అది అన్నంగా తయారవుతుంది.
0: And then you have to cook, you have to boil the rice.
1: అప్పుడే మనం భుజించడానికి వీలవుతుంది.
0: Then only you can eat.
1: ఇన్ని సంస్కారములు జరిగిన తర్వాతనే మనం భుజించుటకు సాధ్యమవుతుంది.
0: After all these stages only it is possible.
1: సంస్కరింపబడినటువంటిది సంస్కారము అన్నారు.
0: So that which is refined is culture.
1: భారతీయ కల్చరు ప్రతి మహనీయుడు కూడా దాన్ని సంస్కరింపజేసినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెల్ప్డ్ ఎవ్రీబడి టు రిఫైన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: కనుక
0: సో
1: భగవత్ నామం చేత,
0: విత్ గాడ్స్ నేమ్,
1: దృఢమైన విశ్వాసం చేత,
0: స్ట్రాంగ్ ఫెయిత్,
1: మన క్షమాశక్తిని సాధించి,
0: అండ్ వీ షుడ్ అచీవ్ పేషెన్స్,
1: దయాశక్తిని మీరు పొందండి.
0: అండ్ వీ షుడ్ ఆల్సో బి కంపాషనేట్.

وَلِلْمُؤْمِنِينَ.